ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 20వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026, జూలై నెల 9వ తేదీ, గురువారం. 101.7 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం. ఈనాటి ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: భక్తి రంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ రాఘవేంద్ర స్వామివారి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వ్యాఖ్యాత శ్రీ జి శ్రీధర్మూర్తి.
1: మనకు భగవంతుడిచ్చిన జన్మ ఉత్తమ జన్మ. ఈ జన్మలో మనము భగవంతుని కోసం తపించాలి, భగవంతుని ప్రార్థించాలి. సృష్టిలో చూస్తుంటాం అందరూ ఎన్నో మార్గాలు భగవంతుని చేరుకోవడానికి ఉన్నాయి. అటువంటి సులువైన మార్గం మనకి ప్రపంచంలో చెప్పిన మహానుభావుడు భగవాన్ శ్రీరామకృష్ణ. ఆయన్ని స్వామి వివేకానంద ఒకటి చెప్తాడు, మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవంతుని సాక్షాత్కారం కోసమే పాటుపడమని మా గురుదేవులు చెప్తుండేవాడు, మమ్మల్ని అలానే తీర్చిదిద్దాడు అనేవాడు. రామకృష్ణ చెప్పింది ముఖ్య సూక్తుల్లో మనం పరిశీలిస్తే ఆయన పదే పదే మనకు తెలిసిండే రామకృష్ణ కథామృతాన్ని ఒకసారి మనం చదివితే, దుర్లభమైన మానవ జన్మ పొందిన పిదప ఈ జన్మలోనే భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయని వాడి జన్మ నిరర్ధకము. చూసారా ఎంత చక్కని మాట ఇక్కడ రామకృష్ణ గురుదేవులు మనకు చెప్పాడు. ఈ మానవ జన్మ ఎత్తి జన్మలోనే భగవంతుని కోసం తలపించిన నాయకులు మనకు ఎంతోమంది మనం చూస్తూనే ఉన్నాం. మనకు తెలిసి సంగీత కళాకారులు అన్నమయ్య, త్యాగయ్య, మీరాబాయి, పురంధరదాసు వీరందరూ భగవంతుని కోసమే మానవ జన్మ ఎత్తారు. వారందరూ భగవంతుని కోసం దుర్లభమైన మానవ జన్మ ఇది అని చెప్పి వాళ్ళ స్తోత్రాల్లో పాటల్లో ఎన్నో చోట్ల మనకు చెప్పి చూపించారు. ఈ శ్లోకానికి దుర్లభమైన మానవ జన్మ పొందిన పిదపై ఈ జన్మలోనే భగవంతుని తెలుసుకునే ప్రయత్నానికి పాటుపడిన వ్యక్తులు వీళ్ళందరూ. సో ఇటువంటి మాట రామకృష్ణుడు చెప్పాడు, చూశారు కదా. తర్వాత ప్రపంచంలో అవతరించిన భగవత్ అవతారాలన్నీ ఈశ్వరునివే మనం చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో అవతారాలు ఉన్నాయి, ఎన్ని 20 అవతారాలు ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. చూడడానికి 10 అవతారాలు అయినా కూడా ఎన్నో అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాలు పరబ్రహ్మనే సముద్రంలో మునిగి ఉంటూ ఒక్కొక్క చోట తేలుతూ ఉంటుంది. ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సాధనలు చేశారు. సింపుల్ సాధన రామకృష్ణుడు ఈ కలియుగానికి చెప్పిన సాధన ఏం తెలుసా? నామస్మరణ. కలియుగంలో భగవంతుని నామమే చేయండి, మీరు ముక్తి పొందుతారు. ఒక్క చేత్తో భగవంతుని పెట్టుకోండి, ఇంకో చేత్తో మీరు మీ సేవలు చేసుకోండి, మీ పనులు చేసుకోండి, భగవంతుని ఒక చేయి గట్టిగా పట్టుకోండి అని చెప్పాడు. ఇటువంటి మాటలు రామకృష్ణ మనకు చెప్పాడు తెలుసు కదా. అలాగనే కామము లోభము మనస్సును వీడినప్పుడే ఆత్మయందు ఇంకొకటి ఏది నిలిచి ఉండదు, బ్రహ్మానందం ఒక్కటే అక్కడ ఉంటుంది. కామము లోభం అంటే కోరికలు, లోభం అంటే ఆశ, విపరీతమైన ఆశలు. కోరిక ఆశలు మనం

0: బాడీలో చేర్చు కొద్దీ దాని పరిణామం ఎంతో ఉంటుంది, మనస్సును పీడిస్తుంటుంది. అంటే ఒకసారి ఒక ఆస్తుపాస్తుల గురించి కానీ, ఒక మనం ఏదైనా కావాలని కోరికలు పెంచుకునే కొద్దీ కానీ దాని మనస్సు అంతా దానిపైన పోతుంది. భగవంతుని మరచడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఒక నిమిషం భగవంతుని ధ్యానం చేయాలంటే కూడా మనస్సు కేంద్రీకరించదు. అప్పుడు మనం ఏం చేయాలి? బ్రహ్మానందం, బ్రహ్మానందానికి వెళ్ళాలి. బ్రహ్మానందం అంటే ఏంటి? భగవంతుని యొక్క నామస్మరణ, భగవంతుని గురించి చింతన, భగవంతుని గురించి సాధన, భగవంతుని చెప్పిన మార్గాల్లో ఎన్నో ఉన్నాయి మనకు. అనేక మార్గాల కన్నా ఉత్తమమైన మార్గం ఆత్మనివేదనం. ఎప్పుడన్నా మనం ఆత్మనివేదనం కోసం ప్రయత్నం చేసామా? భగవంతుని కోసం కన్నీరు కాసామా? ఇటువంటి సాధన చేస్తే బ్రహ్మానందం దొరుకుతుంది. రామకృష్ణుడు చెప్పేవాడు ఎల్లప్పుడూ ఆయన 24 గంటలు జీవించుంటే 23 గంటలు భగవంతుని గంటలు నిద్రపోయింది మనకు కనబడడం లేదు ఆయన. కాబట్టి ఇటువంటి బ్రహ్మానందం కోసం పాటుపడితే మన మనస్సు కూడా హాయిగా ఉంటుంది. భగవానుడు భాగవతం భక్తులు ఇవన్నీ ఒక్కటే. చూసారా? భగవానుడు భాగవతం భక్తులు ఇవన్నీ ఒకటే. రామకృష్ణ పరమహంస ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ భాగవతాన్ని, భగవంతుని యొక్క తత్వాన్ని ఇంటింటికి వెళ్ళి ప్రశ్న కలకత్తాలో భక్తుల హృదయాల్లో భగవంతుని చూశాడు. ఎవరు? రామకృష్ణుడు. కాబట్టి భగవంతుడు ఎక్కడుంటాడంటే భక్తుల హృదయాల్లో నివసిస్తాడు. దీనికే అందరు భగవంతుడు అందరిలో ఉన్నాడు, కానీ అందరూ భగవంతుని అందరు లేడు. కానీ భగవంతుడు మాత్రం మనందరిలో ఉంటాడు, కానీ అందరూ భగవంతుని తెలియదు. మనం భగవంతునిలో మనం లేము. ఎందుకంటే మనం ఈ కామక్రోధ మొదలోహాలతో మనం మునిగి తేలుతున్నాం. కాబట్టి మనం ఈ భగవంతుడు అందరిలో ఉన్నాడనే భావంతో మనం జీవిస్తాం.
1: రైతనలు
2: వినదగు మాట విన్నారు. వ్యాఖ్యాత శ్రీ జి శ్రీధర్మూర్తి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి సేద్యపు శుద్ధులు. ఈనాటి కార్యక్రమంలో వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత గురించి వివరాలు వింటారు. అందిస్తున్నవారు శ్రీ ఏ హేమంతరాజు.
1: రైతన్నలకు నమస్కారం. ఈరోజు వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత, లోప లక్షణాలు మరియు లోప నివారణ గురించి తెలుసుకుందాం. జింకు ధాతు ప్రాముఖ్యత. మొక్క ఎదుగుదలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. నత్రజని, భాస్వరం మరియు ఇతర పోషకాల సమర్థ వినియోగానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మొక్కలో అమినో ఆమ్లాలు మాంసకృత్తుల తయారీకి దోహదపడుతుంది. జింకు ధాతు లోపలక్షణాలు. జింకు లోపిస్తే ఆకుల ఈనెల మధ్య భాగం పసుపు రంగుకు మారి ఆకులు చిన్నవిగా అవుతాయి. పంటలలో ఎక్కువ మోతాదులో నత్రజని, భాస్వరం ఎరువుల వాడకం వలన జింకు లోపం వస్తుంది. ఇక వరి పంట విషయానికి వస్తే, ఒకేసారి వరి పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి, 2 పంటలు పండించే భూముల్లో ప్రతి రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ చివరి దిక్కులో వేసుకోవాలి. జింకు లోపం సవరించడానికి ఎకరాకు 400 గ్రాముల జింకు సల్ఫేట్ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ ఎరువులను కనీసం 2 రోజుల వ్యవధిలో వేయాలి. జింకు ఎరువులను భాస్వరం ఎరువులతో కలిపి వేయరాదు. ఇనుపధాతు ప్రాముఖ్యత. ఆకుల్లో పత్రహరితం మరియు పిండి పదార్థాలు తయారవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇనుపధాతు లోపలక్షణాలు. ఇనుపధాతు లోపానికి నేలలోని 0% కాకుండా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇనుపధాతువు లోపిస్తే ఆకు మొత్తం పసుపు రంగులోకి మారుతుంది. ఇక వేరుశనగ పంట విషయానికి వస్తే, ఇనుపధాతు లోపం సవరించడానికి ఎకరాకు 20 కిలోల అన్నభేది ఆఖరి దిక్కులో వేయాలి. పైరుపై ఇనుపధాతు లోపలక్షణాలు కనిపిస్తే ఎకరాకు 1 కేజీ అన్నభేది, 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. బోరాన్ ధాతు ప్రాముఖ్యత. మొక్కల పూత దశలో సంపర్కము మరియు ఫలదీకరణలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. మొక్కల ఆకుల్లో తయారయ్యే ఆహారం

0: మొక్కల్లోని అన్ని భాగాలకు చేరవేయడంలో ఉపయోగపడుతుంది. మొక్కలు కాల్షియం ధాతువును సంగ్రహించి దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి కూడా బోరాన్ అవసరమవుతుంది. బోరాన్లోని లోపలక్షణాలు: సున్నం పాలు ఎక్కువగా ఉన్న నేలల్లో బోరాన్ లోపం ఎక్కువగా వస్తుంది. బోరాన్ లోపం గల చెట్ల ఆకులు కురచబడి ఆకు కొనలు నొక్కుకుపోయినట్లయి పెడుసుబారుతాయి. బోరాన్ లోపం ఉంటే ఆకులు ముడుచుకుపోయి చిన్నవిగా తయారవుతాయి. కాయదశలో కాయలు పగుళ్ళు చూపడం సర్వసాధారణంగా కనపడే లక్షణం. ఇక ప్రతి పంట విషయానికొస్తే, ఎకరాకు 1 కిలో బోరాక్స్ను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. బోరాన్ లోప నివారణకు ప్రతి మొక్కకు 100 గ్రాముల బోరాక్స్ కానీ బోరిక్ ఆమ్లాన్ని కానీ భూమిలో వేయాలి, లేదా 0.1 నుండి 0.2% బోరాక్స్ లేదా బోరిక్ ఆమ్లాన్ని కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. బోరాన్ లోపమున్న భూముల్లో నీటిపారుదల కింద సాగు చేసే పంటకు ఎకరానికి 4 కిలోల బోరాక్స్ను విత్తేటప్పుడే వేసుకుంటే మంచిది. జిప్సం ప్రాముఖ్యత: జిప్సం ఎరువులో కాల్షియం మరియు గంధకం ధాతువులు ఉంటాయి. చౌడు భూముల్లో ఉండే మార్పిడి చెందే సోడియంను తగ్గించి నేలలను బాగు చేయడానికి జిప్సం ఎరువు అవసరం. జిప్సం ఎరువులో కాల్షియం ధాతువు మొక్కలు కణకవచం తయారీకి, కణాల ఉత్పత్తి మరియు సాగుదలకు, మొక్కల్లో సేంద్రియ ఆమ్లాలను తటస్థపరచడానికి, పత్రహరితం ఏర్పడడానికి మరియు క్రోమోజోములు ఏర్పడడానికి ఇది దోహదపడుతుంది. జిప్సం ఎరువులో గంధకం ధాతువు మొక్కలు కొన్ని రకాల అమైనో ఆమ్లాల తయారీకి, అనేక ఎంజైముల తయారీకి, నత్రజని స్థిరీకరణకు, కిరణజన్య సంయుగక్రియ సక్రమంగా జరగడానికి దోహదపడుతుంది. నూనె గింజల పంటల్లో మాంసకృత్తులు, నూనె శాతం పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉల్లి మరియు వెల్లుల్లికి ఘాటు రావడానికి గంధకం ధాతువు దోహదపడుతుంది. జిప్సం పంటలకు వేసే సమయం విషయానికొస్తే, కారు చౌడు నేలలను బాగు చేయడానికి వేసవి వర్షాల సమయంలో వేసి నేలలో కలయదున్నాలి. ఆ తర్వాత పొలంలో నీటిని నిలగట్టాలి. జిప్సం ఎరువు మోతాదును భూసార పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. భూసార పరీక్షా ఫలితాలు అందుబాటులో లేకపోతే ఎకరాకు సుమారుగా 1.2 నుంచి 1.6 టన్నుల జిప్సంను వేసుకోవచ్చు. నూనె గింజల పంటలకు ఎకరాకు 200 కిలోల జిప్సంను చివరి దుక్కిలో వేయాలి. వేరుశనగ పైరుకైతే పూత దశలో వేసి నేలలో కలపాలి. అపరాల పంటలైన సోయా చిక్కుడు, కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు జిప్సం ఎరువును చివరి దిక్కులో ఎకరాకు 50 నుంచి 100 కిలోలు వేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వివిధ పంటలలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత గురించి వివరాలు విన్నారు. అందించిన వారు శ్రీ ఏ హేమంతరాజు.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 9వ తేదీ అనగా ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో రైతులు సాగు చేసుకోదగ్గ పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ

పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తున్నది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో పొగాకు కంపెనీల ప్రతినిధులు, ట్రేడర్లు, అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని పొగాకు కంపెనీలకు హితవు పలికారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కిలో 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకు కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు కెనడా విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్లో కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికున్న అవకాశాలను ఇరువురూ చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల బీసీసీలు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాదులో మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాల ఆర్థికాభివృద్దితో పాటు పట్టణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రాష్ట పురపాలక శాఖ ఆధ్వర్యంలో అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న వ్యాపార భాగస్వాముల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పట్టణ పేద కుటుంబానికి కనీసం ఒక సుస్థిర జీవనోపాధి వ్యాపారాన్ని అందించాలనే రాష్ట ప్రభుత్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు.

0: సదస్సులో పాల్గొన్న 12 ప్రముఖ బ్రాండ్లు, ఫ్రాంచైజీ భాగస్వామ్య సంస్థలు, స్వయం సహాయక సంఘాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం తమ వ్యాపార నమూనాలను ప్రదర్శించాయి. అనంతరం మెప్మా మిషన్ డైరెక్టర్ భాగస్వామ్య సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో డిజిటల్ కార్పొరేషన్కు పంపించాలని మంత్రి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నరసాపురం శ్రీకాళహస్తిలోని హస్తకళాకారులకు అధికారులు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యారోగ్య శాఖ సహకారంతో శస్త్రచికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి సమస్యలు ఉన్న 21 మందికి కళ్ళజోళ్లు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయించారు. అక్కడ వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వినతులను స్వీకరించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు భూమి హక్కులు కల్పిస్తూ పారదర్శకమైన, సరళీకృతమైన రెవెన్యూ పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొంటూ,
1: మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా మాకు వచ్చిన సమస్యలు, గ్రీవెన్సెస్ ఏదైనా ఉన్నా కూడా అది రెవెన్యూ సమస్య. మేము గ్రామసభలు పెట్టాము, రెవెన్యూ సదస్సులు పెట్టాము, దాదాపుగా 7.5 లక్షల పైచీలకు మా గ్రీవెన్స్ వచ్చినాయి. అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. అలాగే రీసర్వే అయితే గతంలో అయినటువంటి గ్రామ అన్నింటిలో కూడా మళ్ళా రీసర్వే చేసి ఎక్కడ సమస్యలు ఉన్నాయి అన్ని కూడా పరిష్కారం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయన్నీ కూడా కనుక్కొని చేస్తా ఉన్నాం. అలాగే కలెక్టర్లు, మా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించి అక్కడ సమస్యలు ఐడెంటిఫై చేసి ఏది చేయగలమో అన్ని కూడా చేస్తాను.
0: మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం బనగానపల్లి చేరుకుని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన మరో 3 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయనుందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన వినతులు వచ్చాయని, భూ సమస్యలతో కొందరు వచ్చారని చెప్పారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ, చేనేత, జౌలీ శాఖల మంత్రి ఎస్ సవిత చెప్పారు. సంక్షేమ గురుకులాలు హాస్టళ్లలో అమలవుతున్న 10% డైట్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని నిన్న విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. డైట్ ఛార్జీల పెంపుతో సాస్కీ నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. బీసీ కురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగలు.

0: మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎన్ వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలను కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన నిన్న రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్ట్రంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి శీర్షికన రంగుల హరివిల్లు డాక్టర్ ఎం ప్రగతి గారి ప్రసంగం వింటారు. అనంతరం శ్రీ ఎస్ రామాంజనేయులు బృందం వారు పాడిన పర్యావరణ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఐ సుబ్బారావు, 8:35 చిత్రసీమ సినిమా పాటలు, 9:00 మన ఆలయాలు, ఇందులో కోడేరులో నెలకొన్న శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవాలయం గురించి వివరాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి మరియు శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

10:13 వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యేక

ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసారంలోని వివరాలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో హలో అనంత రైతన్న, ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకోదగ్గ పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనాస్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబుగారి సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానం శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 వికసిత్ భారత్ మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 శ్రీమతి బి సరస్వతి బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 ముందు చూపు నాటిక రచన శ్రీ పి శేషబాబు, సమర్పణ శ్రీ చావలి దేవదాస్, 10:30 ఇంద్రధనస్సు తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి నేటి ప్రసార వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:00. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన 23వ జాతీయ స్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ, కీలక సాంకేతికతలు, విద్య, ప్రజా సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ ఆస్ట్రేలియా సీఈఓల వేదికలో పాల్గొనడంతో పాటు మెల్బోర్న్లో ప్రవాస భారతి నిర్వహించే కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆహ్వానం మేరకు 3 రోజుల పర్యటన కోసం మోదీ నిన్న సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు. మెల్బోర్న్లో తనకు లభించిన ఘనస్వాగతానికి మోదీ భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. చరణి సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు భారత్ మాతాకీ జై, మోదీ మోదీ నినాదాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ఇండియా ఆర్కెస్ట్రా మా తుజే సలాం పాటను ఆలపించడాన్ని ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ నగేష్ సింగ్ మాట్లాడుతూ, గత దశాబ్దంలో ప్రధానమంత్రికి ఇది 3వ ఆస్ట్రేలియా పర్యటనని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫజల్ బీమా యోజన, రికార్డు స్థాయి వ్యవసాయ రుణాలు, ఎరువులపై 13 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. దేశ జాతీయ భద్రత, స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారాలకు ఆహార భద్రతే పునాదని మంత్రి తెలిపారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవం కాపాడే ఒకే జాతీయకర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన, పర్యావరణ హిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న కువైట్లో ఆ దేశ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబేర్ అల్ అహ్మద్ అల్ సబాత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టుగా జయశంకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

0: కువైట్లో ఉన్న ప్రవాస భారతీయుల సంక్షేమానికి భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కువైట్ విదేశాంగ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, ఆహార భద్రత, ఆరోగ్య రంగాలపై దృష్టి సారిస్తూ రెండు దేశాల మధ్య సహకారంపై సమీక్షించామని, భవిష్యత్తులో భారత్ కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంపై న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటు ఉన్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178 తగ్గిందని తెలిపారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా జూలైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని తెలిపారు.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टेयर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है उनकी बुआई को प्राथमिकता दें.
0: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో పరిస్థితులు కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. జూలై నెలలో వర్షాలు మరింత కురిస్తే అవకాశం ఉందని, తద్వారా ఖరీఫ్ విత్తే పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహార భద్రతపై వివిధ రాష్ట్రాల మంత్రులతో న్యూఢిల్లీలో చర్చించారు. కేరళ ఆహార మంత్రి అనూప్ జాకోబ్తో జరిగిన భేటీలో ధాన్యం సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతంపై చర్చించారు. అలాగే కర్ణాటక ఆహార మంత్రి కెహెచ్ మునియప్తో సమావేశమై పాత మద్దతు ధర పథకం నిధులపై చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం ప్రహ్లాద్ జోషిని కలిసింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులకు మేలు చేసేలా సేకరణ లక్ష్యం పెంచాలని వారు కోరారు. ఈ ప్రతిపాదన నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులను మంత్రి జోషి ఆదేశించారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పనులు దాదాపు 80% పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రయాణికులు ఢిల్లీ నుంచి ముంబైలో నారిమన్ పాయింట్, జవహర్లాల్ నెహ్రూ పోర్టుకు కేవలం 12 గంటల్లో చేరుకోవచ్చన్నారు. బూందీలో లబన్ ఇంటర్చేంజ్ నుంచి కోట వరకు 90 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని తనిఖీ చేసిన తర్వాత కోటాలో దారాటండల సమీపంలో జరిగిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ, మేము ఏం హామీ ఇస్తామో దాన్ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో ముగిసిన 23వ జాతీయస్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదం, మత్తు పదార్థాల అక్రమ రవాణా, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాల వంటి అంతర్జాతీయ నేరాలు అరికట్టేందుకు పరస్పర సహకారంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం, భద్రతలు కాపాడడం ఎంతో కీలకమని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. తమ భూభాగాన్ని భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించనివ్వబోమని మయన్మార్ హామీ ఇచ్చింది. అలాగే కలాధాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, భారత్ మయన్మార్ థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్ నైబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ స్పష్టం చేసింది. భారత బృందానికి హోం కార్యదర్శి గోవింద మోహన్, మయన్మార్ బృందానికి ఆ దేశ హోంశాఖ డిప్యూటీ మంత్రి మేజర్ జనరల్ మిన్తు నాయకత్వం వహించారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు పొగాకు కంపెనీలు వెంటనే కనీస మద్దతు ధర సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొగాకు ధర కిలోకు 200 రూపాయల కంటే తగ్గకూడదని స్పష్టం చేస్తూ వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని కంపెనీలు కోరారు. పొగాకు బోర్డు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కర్ణాటకలో కొనుగోలు సాధారణంగా జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఆలస్యం కావడంపై ప్రశ్నించారు. సేకరణ హామీలు నిలబెట్టుకోని కంపెనీలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు కొనుగోళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు రైతు ప్రయోజనాలు కాపాడేందుకు కొబ్బరి, తోతపురి, మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా

వారికి మంచి ధర లభించేలా చూసేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల మద్దతు పథకం ద్వారా కనీస మద్దతు ధర రాష్ట్రంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు కొబ్బరిని సేకరిస్తారు. దీని మొత్తం విలువ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాల్కు 1,000 రూపాయల కంటే ఎక్కువ ధరతో 96,000 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి పండ్లు సేకరించనున్నారు. ఈ నిర్ణయాలు తమిళనాడు రైతులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ వారి ఆదాయం పెంచేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ తెలిపింది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై దాడి అనంతరం ఆ దేశంపై మరోసారి వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్టుగా అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ దాడులు సీజ్ ఫైర్ ముగింపుకు సంకేతమని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్దానికి దారితీయమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఇరాన్ దక్షిణ తీర ప్రాంత నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టుగా అక్కడి మీడియా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్,

0: ఉపశమనం కలిగిస్తూ వారి ఆదాయం పెంచేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ తెలిపింది. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై దాడి అనంతరం ఆ దేశంపై మరోసారి వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్టుగా అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ దాడులు సీజ్ ఫైర్ ముగింపుకు సంకేతమని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్దానికి దారితీయమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఇరాన్ దక్షిణ తీరప్రాంత నగరాల్లో భారీ పేలుల శబ్దాలు వినిపించినట్టుగా అక్కడి మీడియా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈ రోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈ రోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 66వ శ్లోకం.

మోక్షయిష్యామి, విముక్తి కలిగించగలను. మా శుచః, దుఃఖించకుము. సర్వధర్మాన్ పరిత్యజ్య

సర్వ సమస్తమైన ధర్మాన్ ధర్మాధర్మ రూపాలైన కర్మలను పరిత్యజ్య సన్యసించి ఏకం అద్వితీయుడనైన మాం నన్ను శరణం వ్రజ అభేదబుద్ధితో శరణు పొందుము. అహం అద్వితీయుడనైన నేను త్వా సర్వకర్మ పరిత్యాగం చేసిన నిన్ను సర్వపాపేభ్యః సమస్త పుణ్యపాప రూపాలైన బంధనాల నుంచి

అర్జున, ధర్మాధర్మ రూపాలైన సమస్త కర్మలను పరిత్యజించి అద్వితీయుడనైన నన్ను స్వాత్మరూపంతో శరణు పొందుము. అలా చేస్తే నిన్ను నేను సంసార బంధాలను కలిగించే పాపపుణ్యాల నుంచి విడిపించగలను, కనుక నువ్వు దుఃఖించకు. భగవద్గీతోపదేశం యొక్క పూర్వరంగాన్ని పరిశీలిస్తే అర్జునుడిలో గల రజస్తమో గుణాల యొక్క ఉద్రేకం వల్ల అతడిని శోకమోహాలు ఆవహించాయి. వీటిల్లో మోహం కారణరూపం, శోకం కార్యరూపం. కార్యకారణాలలో కారణం నిగూఢంగా ఉంటుంది, కార్యం ప్రత్యక్షంగా ఉంటుంది. అందుకే తన యొక్క బోధలో చిట్ట చివరి వాక్యాన్ని మా శుచః, నీ మోహాన్ని పోగొట్టాను కనుక ఇక శోకించకు అని ముగిస్తున్నాడు. అందుకే ఇది చరమ వాక్యం, ఇది చరమ శ్లోకం. కనుక ఈ భగవద్గీతా గ్రంథం యొక్క అసలైన లక్ష్యం సర్వదేశాలలోనూ సర్వకాలాలలోనూ ఉండే మానవజాతి యొక్క శోకాన్ని తొలగించడమేనని అర్థమవుతోంది. దుఃఖం మొదలంటా తొలగిపోవాలంటే దానికి గల ముఖ్యాతి ముఖ్యమైన ఉపాయం జ్ఞానం. కనుక ఆ జ్ఞానబోధతోనే భగవద్గీతోపదేశం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ చరమశ్లోకం కూడా జ్ఞానోపదేశాన్నే మనకు అందిస్తోంది. కనుక సాధకులందరూ ఈ శ్లోకాన్ని విశేష శ్రద్ధతో భావన చేయాలి.

0: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

శ్రోతలకు శుభోదయం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి వి పద్మలత. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం విజ్ఞాన విపంచి శీర్షికన రంగుల హరివిల్లు డాక్టర్ ఎం ప్రగతి గారి ప్రసంగం వింటారు. తర్వాత శ్రీ ఎస్ రామాంజనేయులు బృందం వారు పాడిన పర్యావరణ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఒక పాట.

0: Pregunta.
1: ಖಾನ್ ಮೊಟಿಮಲ
2: ಸೈ ಬಾಲ್
1: ಗಜ್ಜಾ ಬಬ್ಬಲ
2: ಸೈ ಬಾಲ್
1: ನಡುಬಲ ತಾಮರ
2: ಸೈ ಬಾಲ್
1: ಬುರದ ಪುಳ್ಳ
2: ಸೈ ಬಾಲ್
3: 80 ಸಂವತ್ಸರಾಲುಗಾ ಮೀ ಆರೋಗ್ಯಾನಿಕಿ ಶ್ರೇಯ ಅಭಿಲಾಷಿ ಸೈ ಬಾಲ್
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం
5: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమాచార వేదిక. 15 కిందట డిగ్రీ చదివే 6 మిత్రులు ఫుట్బాల్ క్రీడలో శిక్షణ పొందడానికి ఇబ్బందులు పడ్డారు. తాము పడిన అవస్థలు ఇతరులు పడకూడదని భావించారు. క్రీడ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే 2012 కొత్త చెరువు ఫుట్బాల్

0: క్లబ్ను ఏర్పాటు చేశారు. సీనియర్ క్రీడాకారులు సీనా, గంగాద్రి, సయ్యద్, పెద్దన్న, గణేష్, మహేష్లు ఉదయం సాయంత్రం వేళల్లో ఉన్నత పాఠశాల కళాశాల మైదానాల్లో విద్యార్థులకు ఫుట్బాల్లో శిక్షణ ఇస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పరిధిలో డిగ్రీ 5వ సెమిస్టర్, 3ఏళ్ల ఎల్ఎల్బి, 6వ 5ఏళ్ల ఎల్ఎల్బి 10వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు బుధవారం ఉపకులపతి ఆచార్య జ్యోతికుమార్ విడుదల చేశారు. 3ఏళ్ల ఎల్ఎల్బి 6వ సెమిస్టర్లో 460 మంది, 5ఏళ్ల ఎల్ఎల్బి 10వ సెమిస్టర్లో 112 మంది ఉత్తీర్ణులయ్యారు. రామలింగయ్య స్మారక రాష్ట్రస్థాయి ఓపెన్ చదరంగం పోటీలు 12న జరుగుతాయని టోర్నీ కమిటీ డైరెక్టర్ ఎం నాగేంద్ర తెలిపారు. గుంతకల్లులోని గాయత్రి కళ్యాణ మంటపంలో అండర్ 7 11, 13, 15 బాలబాలికల విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. సాగులో చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాల ఎంపిక కీలకమని రెడ్డిపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. కేంద్రం కార్యాలయంలో కదిరి లేపాక్షి, కదిరి చిత్రావతి, విశిష్ట ట్యాగ్ 1694 తదితర వేరుశెనగ రకాలతో పాటు కంది, పెసర, ఆముదం, తెల్లకుసుమ, కొర్ర, ఇతర చిరుధాన్యాల విత్తనాలు, ఎర్రజొన్న, తెల్లజొన్న, అలసంద, ఇతర గడ్డిజాతి తదితర 18 రకాల విత్తనాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేలు రకమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు. కొనుగోలు సమయంలో ప్యాకెట్ల లాట్ నంబర్లు, గడువు తేదీ సరిచూసుకోవాలన్నారు. జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను నివారించడంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా డిటిఆర్బి లక్ష్మీకాంత్ రెడ్డి మడకశిర ప్రాంతంలోని జాతీయ రహదారులను బుధవారం పరిశీలించారు. అగ్రంపల్లి నుంచి నీలకంఠాపురం, గంగల వాయిపాళ్యం వరకు NH 544 ఈ పావగడ, పెనుగొండ జాతీయ రహదారులపై చోటు చేసుకునే ప్రమాదాలకు గల కారణాలపై ఆరా తీశారు. డ్రోన్ ద్వారా రూట్ల అనుసంధానం, స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు తదితర విషయాలను పరిశీలించి నమోదు చేసుకున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని విసి జ్యోతికుమార్ ఆదేశించారు. ఆయన బుధవారం పరీక్షల విభాగాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పగించిన బాధ్యతలను సమయపాలన చిత్తశుద్ధితో చేయాలన్నారు. శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిపిన చారిత్రక పరిశోధన హిందూరాయ సురత్రాణ బిరుదును తొలిసారిగా గుర్తించినట్లు చరిత్రకారుడు మైనాస్వామి తెలిపారు. కదిరి ఆలయంలోని శాసనాలను ఆయన బుధవారం పరిశీలించారు. దేశ చరిత్రలోనే శిలాశాసనంలో ఈ బిరుదు కనిపిస్తోందన్నారు. నరసింహస్వామి ఆలయ నిర్మాణంలో మహామండపం పూర్తయినప్పుడు మొదటి బుక్కరాయలు శాసనాన్ని చెక్కించారన్నారు. మీరింతవరకు సమాచార వేదిక విన్నారు.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ

0: ఆరంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు వినండి విజ్ఞాన విపంచి శీర్షికన రంగుల హరివిల్లు, డాక్టర్ ఎం ప్రగతి గారి ప్రసంగం.
2: రంగులకు సంబంధించిన అవగాహన గురించి గతంలో ప్రస్తావించుకున్నాం కదా. మానవునికి కనువిందు చేసే ఈ వర్ణాలను అతను మరింత విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాడు. ప్రకృతి సిద్ధంగా లభించే పువ్వులు, పండ్లు, ఆకులు వంటి వృక్ష సంబంధ సంగ్రహిత సహజ వర్ణాలే కాకుండా ప్రకృతిని అనుకరిస్తూ కృత్రిమ రంగులను కూడా రసాయన పద్ధతుల్లో తయారు చేయటం మనిషి నేర్చుకున్నాడు. ఈ కృత్రిమ వర్ణాలు వివిధ సందర్భాలలో వినియోగింపబడుతున్నాయి. వాటి గురించి కొంతమేరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఆహార పదార్థాల్లో రంగుల వినియోగం. ఆహారం మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి, రుచిని, అనుభూతిని పెంచడానికి రంగులు ఉపయోగపడతాయి. కొన్ని రంగులు ఆకలిని కూడా పెంచుతాయట. అలా ఆకలిని పెంచడంలో ముందుండే వర్ణాలు ఎరుపు, పసుపు. అందుకే అనేక ఆహార సంస్థల వారు తమ ఉత్పత్తుల్లో ఈ రెండు రంగులను విరివిగా వాడుతుంటారు. ఆకలిని కలిగించే రంగుల్లో చివర్న నిలిచేది నీలం. కనుకనే కాబోలు నీలిరంగు ఆహార పదార్థాలు దాదాపుగా కనిపించవు. సహజ సిద్ధమైన వర్ణకాలు క్లోరోఫిల్, అన్నాటో, కెరాటిన్, క్యారమిల్, యాంథోసైనిన్ వంటివి ఆహారానికి రంగును, రుచిని ఇవ్వటంతో పాటు మానవుని ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఉదాహరణకు ఎరుపు, పర్పుల్, గులాబీ రంగులలో ఉండే టమోటో, ద్రాక్ష, చెర్రీ మొదలగు ఫలాలలోని యాంథోసైనిన్స్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. క్యాన్సర్ కారకాలతో పోరాడగలుగుతాయి. నారింజ రంగులోని సిట్రస్ ఫలాలలో గల బీటా క్రిప్టోజాంథిన్ రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సిని కలిగి ఉంటుంది. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలలో ఉండే ఐరన్, కాల్షియం, ఖనిజ లవణాలు రక్తహీనతని తగ్గించటమే కాక కంటి జబ్బులు రాకుండా కాపాడతాయి, ఎముకలకు పటుత్వాన్ని కలిగిస్తాయి. బీటా కెరోటిన్ కలిగిన క్యారెట్, బీట్రూట్ వంటి దుంపలలోని వర్ణకాలు విటమిన్ ఏను కలిగి ఉండి కళ్లను సంరక్షించడమేగాక చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి. సహజ వర్ణకాల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ అనేక ఆహార సంస్థలు కొంతమంది ఇళ్లలోనూ చౌకగా లభించే కృత్రిమ వర్ణకాలను ఆహారానికి రంగులద్దటానికి ఉపయోగిస్తున్నారు. టార్ట్రజైన్, కార్మోసైన్, సన్సెటెల్లో, అమెరాంత్ వంటి కొన్ని వర్ణకాలకు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ అనేక హానికర రసాయన వర్ణకాల వినియోగం విచ్చలవిడిగా జరుగుతుంది. అనుమతి పొందిన వర్ణకాలు కూడా మానవుని జీవ వ్యవస్థలపై దుష్ప్రభావాన్ని చూపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కృత్రిమ వర్ణాలలో ఉపయోగించే భారీ లోహాలు, ఇతర రసాయనాలు హానికారక ప్రభావాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు బిర్యానీలో, లడ్డూలో కలిపే మెటానిల్ పసుపు వల్ల తలతిప్పటం, వాంతులు, నీరసం వంటి లక్షణాలు కలుగుతాయి. ఎరిథ్రోసిన్ అనే వర్ణకం శరీరంలో అయోడిన్ను నిరోధించి గాయిటర్ వ్యాధిని కలిగిస్తుంది. అనేక కృత్రిమ వర్ణకాలు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపటంతో పాటు కాలేయము, మూత్రపిండాలు మొదలైన అవయవాల పనితీరును క్షీణింపజేస్తాయి. కృత్రిమ వర్ణకాలను తయారు చేయటానికి మూల పదార్థంగా బొగ్గు లేదా పెట్రోలియంను వాడతారు. అంతిమ ఉత్పత్తుల్లో వీటి ఆనవాళ్లు లేవని పరీక్షలు చెబుతున్నప్పటికీ పూర్తిగా తీసేయలేము. అనుమతించబడిన రంగులను కూడా కిలోగ్రాము పదార్థానికి 1 గ్రాము మాత్రమే ఉపయోగించాలని నిబంధనలున్నప్పటికీ అధిక మోతాదులో వినియోగించడం జరుగుతున్నది. హానికరమైన ఈ కృత్రిమ వర్ణకాలను ఉపయోగించడానికి బదులుగా సహజమైన వర్ణకాల వాడకం వల్ల రంగు కలుగుతుంది, ఆరోగ్యమూ రక్షింపబడుతుంది. కృత్రిమ రంగుల వినియోగం అధికంగా ఉండే మరో సందర్భం రంగుల పండుగ హోళీ. ఈ రంగుల తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలు చర్మ సంబంధమైన వ్యాధులు, క్యాన్సర్ మొదలైన జబ్బులకి కారణభూతమవుతాయి. నలుపు రంగు కోసం వాడే లెడ్ ఆక్సైడ్ మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. సిల్వర్ కలర్ కోసం ఉపయోగించే అల్యూమినియం బ్రోమైడ్ క్యాన్సర్ను, ఆకుపచ్చ నీలిరంగు కోసం వాడే కాపర్ సల్ఫేట్ కంటికి అలర్జీని కలిగిస్తాయి. హోళీ రంగులలో ఒక రకమైన గులాల్స్ ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులకు కారణం.

0: అవుతాయి. పొడుల రూపంలో ఉపయోగించే రంగులు చర్మ వ్యాధులను కలిగిస్తాయి. మెర్క్యూరిక్ సల్ఫేట్, జింక్ లవణాలు, మైకా డస్ట్ కృత్రిమ రంగుల్లో ఉండే ప్రధాన అణుఘటకాలు. ఇవి చర్మానికి, కళ్లకు హాని కలిగిస్తాయి. రసాయన రంగులకు బదులుగా సహజ వర్ణాలను ఉపయోగించి హోళీ పండుగను సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవచ్చు. వివిధ రకాల పూలను మట్టి కుండీలలో నీటిలో నానబెట్టి ఆ రంగుల నీటిని చల్లుకునేందుకు ఉపయోగించవచ్చు. ఆకుపచ్చ రంగు కోసం వివిధ మొక్కల ఆకులను లేదా గోరింటాకును ఎండబెట్టి పొడిగా చేసి ఉపయోగించవచ్చు. పింక్ రంగును గులాబీలు, బీట్రూట్తోనూ, నీలిరంగును నీలి గుల్మొహర్ పూలతోనూ పొందవచ్చు. ఇలా ప్రకృతిలోనే అనేక వర్ణాలు లభిస్తుంటే హానికరమైన రసాయన రంగులు మనకెందుకు? జీవితాన్ని రంగులమయం చేసుకుందాం. కానీ ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సురక్షితంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా.
1: మీరింతవరకు విజ్ఞాన విపంచి శీర్షికన రంగుల హరివిల్లు డాక్టర్ ఎం ప్రగతి గారి ప్రసంగం విన్నారు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఇప్పుడు వినండి శ్రీ ఎస్ రామాంజనేయులు బృందం వారు పాడిన పర్యావరణ గీతాలు.

0: మీరింతవరకు శ్రీ ఎస్ రామాంజనేయులు బృందం వారు పాడిన పర్యావరణ గీతాలు విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో రైతులు సాగు చేసుకోదగ్గ పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బొక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తున్నది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: More from our correspondent.
1: Under the scheme, teachers across the state and their families will gain access to cashless medical facilities worth up to 5 lakh rupees. About 15 lakh teachers and non-teaching staff associated with basic and secondary education will benefit from the scheme. Beyond regular teachers, the scheme will also benefit Siksha Mitra, instructors, cooks and eligible staff of Kasturba Gandhi Balika Vidyalaya. An MOU was also signed with State Bank of India to provide social security cover to the teachers and their families. Speaking at the event, the Chief Minister said that the government has fulfilled its promises to safeguard the health and social security of teachers. The comprehensive social security and insurance program for UP Basic Education Department employees is first of its kind initiative in the country. Sushil Chandra Tiwari, Akashwani Samachar, Lucknow.
0: India is holding on to its crown as the world's fastest growing major economy, with the International Monetary Fund or IMF projecting it to grow at 7% during the current calendar year. IMF's flagship biannual report, the World Economic Outlook Update, projected India's gross domestic product to moderate in the next calendar year to 6.4%. Moderate rainfall lashed several parts of the national capital this morning, bringing fresh weather and much-needed relief to residents. The IMD has predicted cloudy sky with a spell of very light to light rain at many places in the city during the day. In Uttarakhand, the IMD has issued an orange alert for heavy rainfall over the next 36 hours in several districts, including Dehradun. A report.
2: Heavy rains have continued since last night in Dehradun and several other parts of the state. In view of the heavy rain warning, all schools and Anganwadi centers in Dehradun, Champawat, Haridwar and Nainital districts have been declared closed today. The rainfall has affected traffic on several national and state highways in the hill districts. In Bageshwar, highest number of rural roads have been blocked and restoration work is underway. Secretary Disaster Management and Rehabilitation Vinod Kumar Sumant has advised people to avoid unnecessary travel during adverse weather conditions and to stay at safe locations if weather conditions worsen. He has also made a special appeal to Chardham pilgrims to undertake their journey only after checking the latest weather cast. Sakshi Singh, Akashwani News, Dehradun.
0: The US launched another round of airstrikes on Iran after President Donald Trump said Iran's latest attacks had effectively ended the ceasefire. US President Donald Trump also accused Iran of attacking commercial ships in the Strait of Hormuz, saying the latest US strikes were carried out in retaliation. On to sports. India's Arnav Paparkar created history by becoming the first Indian in 36 years to reach the boys' singles quarterfinals at the Wimbledon Juniors 2026. The 18-year-old Paparkar defeated Japan's Ryo Tabata 6-2, 6-1 in just 52 minutes in the pre-quarterfinals. And now, for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
3: Thank you, Shagun. Indonesia visit concludes. Modi lands in Australia to meet Albanese today, strengthening Indo-Pacific ties. Quad on agenda reads a top story in the Indian Express, while India to help restore Prambanan Temple writes the Pioneer. Financial Express quotes Agriculture Minister Shivraj Singh Chauhan under the headline, July rains 42% surplus, boost Kharif prospects. POK may see flashpoint today, return bodies of 56 martyrs, informs the Asian Age, adding the grim situation and civil rights violations in POK raised international condemnation and protests across the world. Centre intensifies preparedness as El Nino threat looms large, mentions the Statesman. ED freezes Trinamool's 400 crore rupees bank deposits under Prevention of Money Laundering Act, PMLA, informs the Tribune. And finally, a Times of India article titled Summer Push, Durables Eye Double-Digit Growth, informs a scorching summer has spurred demand for seasonal appliances, putting India's consumer durable sector on track to post a robust double-digit growth. And with that, it's back to you, Shagun.
0: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi addresses India-Australia CEOs Forum in Melbourne, says it is natural and essential for India and Australia to move forward as trusted partners in a world marked by uncertainty, supply chain disruptions and energy crisis. Prime Minister Modi to also hold talks with his Australian counterpart Anthony Albanese in Melbourne today. Centre approves procurement of copra and Thottapuri mangoes from farmers in Tamil Nadu to safeguard farmers' interests. Uttar Pradesh government launches cashless health scheme for teachers as well as non-teaching staff in the state. IMF projects India to remain world's fastest growing major economy with 7% growth this year. US launches new strikes on Iran after President Donald Trump said ceasefire is over. And India's Arnav Paparkar creates history by becoming first Indian in 36 years to reach boys' singles quarterfinals at Wimbledon Juniors 2026. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
4: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో జిల్లాలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ప్రధానమంత్రి 12 ఏళ్ల పాలనపై కార్యక్రమాలు, డెల్టా ఆధునీకరణ, కొనసాగుతున్న ఎస్ఐఆర్ పరిశీలన వంటి అంశాలతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రత్యేక రైలుగా నరసాపురం అరుణాచలం మధ్య నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైలును వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుగా మార్పు చేయడంతో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో జులై 1వ తేదీన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, గత ఏడాది జులై 9న ప్రజలు భక్తుల కోరిక మేరకు ప్రత్యేక రైలు ప్రారంభించామన్నారు. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉండటంతో అరుణాచలం ఎక్స్ప్రెస్ రైలును వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుగా మార్పు చేయడం జరిగిందన్నారు. దీనివల్ల ప్రత్యేక రైలుకు వసూలు చేస్తున్న 30% అదనపు ఛార్జీ రద్దు అవుతుందని చెప్పారు. బెంగళూరుకు రెగ్యులర్ వీక్లీ రైలు ఈ నెల 10న ప్రారంభించనున్నట్లు చెప్పారు. భీమవరం రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో భాగంగా 18 కోట్ల రూపాయలతో భీమవరం, 70 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని మేధావులు, వ్యాపారులు, న్యాయవాదులను కలిసి వివరించారు. ఆర్టికల్ 370 రద్దు, డిజిటల్ ఇండియా, G20 సదస్సు, కరోనా వ్యాక్సిన్ వంటి కార్యక్రమాలను వారికి వివరించి చర్చించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా భీమవరంలోని అల్లూరి స్మృతివనంలో సీతారామరాజు విగ్రహానికి శ్రీనివాస్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరగడంతో దేశవ్యాప్తంగా అల్లూరి జీవితాన్ని దేశ ప్రజలకు పరిచయం చేయడం జరిగిందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డిజిటల్ సేవలను గ్రామస్థాయిలో సులభతరంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ డిజిటల్ విధానాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు చెప్పారు. భీమవరం మండలం చిన్నమీరంలో నిర్మించనున్న రైతు సమాచార కేంద్రం, డిజిటల్ లైబ్రరీ భవనాలకు రఘురామకృష్ణరాజు భూమి పూజ చేశారు. అనంతరం రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు వీలుగా శాస్త్రీయ వ్యవసాయ విధానాన్ని అవలంబించాలన్నారు. సముద్ర తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన బర్రభూమి ఆక్రమణలు తొలగించి డ్రైన్లను ఆధునీకరించేందుకు 14 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులతో మంత్రి మాట్లాడుతూ, డెల్టా ఆధునీకరణకు అవసరమైన లైడర్ సర్వే పనులు పూర్తి చేసి డీపీఆర్ తయారు చేశామన్నారు. త్వరలో డెల్టా ప్రక్షాళన పనులు చేపడతామని తెలిపారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారి పేర్లు తొలగించడం, ఒకే వ్యక్తి పేరు వేరువేరు ప్రాంతాలలో ఓటర్ల జాబితాలలో ఉన్నదానిని ఒకచోటకే పరిమితం చేయడం, అర్హత గల ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేసి ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించడమే ప్రత్యేక సవరణ కార్యక్రమం అని కలెక్టర్ నాగరాణి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని జులై 1 నుంచి వికసిత్ భారత్ రోజ్గార్ గ్యారంటీ అజీవికా మిషన్ గ్రామీణ్గా మార్పు చేసి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఏడాదికి ఈ పథకం ద్వారా 125 రోజులు పనిదినాలు కల్పించడంతో పాటు దినసరి వేతనాన్ని 312 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. గ్రామీణ శ్రామికులకు ఈ పథకం ద్వారా పనులు కల్పించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని

0: చాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భీమవరంలో మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు. పచ్చదనం ద్వారా ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ముందుగా వినండి లంకేశ్వరుడు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట, రచన దాసరి నారాయణరావు, సంగీతం రాజ్ కోటి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఘంటసాల సుశీల పాడిన పాట విన్నారు. లక్షాధికారి చిత్రం నుండి.
1: జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట విన్నారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్, చిత్రం మా దైవం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. రచన సీతారామ శాస్త్రి, సంగీతం చక్రవర్తి. చిత్రం లారీ డ్రైవర్.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు BIS విజయవాడ బ్రాంచ్.
0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఇప్పుడు వినండి. మన ఆలయాలు. ఇందులో కోడేరులో నెలకొన్న శ్రీ సంగమేశ్వర దేవాలయం గురించి వివరాలు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి మరియు శ్రీమతి వి పద్మలత. మన ఆలయాలు ప్రత్యేక కార్యక్రమం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.
0: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. అనేక దేవాలయాల విశిష్టతలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.

0: అంతటా ఉన్నాడు. సర్వం నిండి నిబిడీకృతమై ఉన్నాడు.
1: ఏమిటి చలపతి, ఉన్నాడు ఉన్నాడు అంటున్నావు? ఎవరున్నారు, ఎక్కడున్నారు? నువ్వు అంటున్న ఆ మాటలకు పోతనగారి భాగవతంలోని ఒక పద్యం గుర్తుకొస్తోంది, చెప్పనా?
0: చెప్పు పద్మలత.
1: కలడందురు దీనులయ్యడ, కలడందురు పరమయోగి ఘణముల పాలన్, కలడందురు అన్ని దిశలను, కలడు కలెందెనడివాడు కలడోలేడో.
0: గజేంద్రుడు అనుమానంతో ఆ మాట అన్నందుకే కదా ఆ పరమాత్ముడు క్షణమాగాడు.
1: పరమాత్ముడు నిరాకారుడు, ఉన్నాడని నమ్మితే మన చెంతే ఉంటాడు.
0: సిరివెన్నెల సీతారామశాస్త్రి గారన్నట్లు నిజంగా శంకరుడు తిక్కశంకరుడా భోళాశంకరుడా?
1: ఇది మరీ బావుంది. శ్రోతలకు ఈరోజు ఏ దేవాలయం గురించి చెప్పాలి అని ఆతృతతో నేను వస్తే ఈ ప్రశ్నేమిటి నాయనా? తిక్కశంకరుడో భోళాశంకరుడో నీవే చెప్పాలి.
0: పద్మలత, ఆయన భోళాశంకరుడే. ఇది నిజం, ఇది నిజం. ఆ శంకరుడు పార్వతీదేవితో కలిసి కొలువై సమస్త ప్రకృతిని రక్షిస్తున్నాడు. నీతో పాటు మన శ్రోతలకు ఆ దేవాలయ విశేషాలు తెలుపుదాం పద.
1: చలపతి, భోళాశంకరుడు అంటున్నావు, శివుడు పార్వతీదేవితో కలిసి కొలువయ్యాడు అంటున్నావు. ఎక్కడ ఉంది ఆ క్షేత్రం, ఏ ఊరిలో ఉంది?
0: క్రీస్తు శకం 16వ శతాబ్దం నాటి దేవాలయం పద్మలత. దానికి కావలసిన ఆధారాలు కూడా మనం ఈ దేవాలయంలో ఉన్న శాసనాలలో చూడవచ్చు. చుట్టూ ప్రకృతి సౌందర్యం, 3 కలశాల ఎత్తైన గోపురం, అన్నపూర్ణమ్మ కూడా ఆ క్షేత్రంలో ఉంది కాబట్టి ఆకలి అని అలమటించేవారు ఉంటారా? శివపార్వతుల దర్శనార్థం వచ్చే భక్తులకు ప్రతి ఆదివారం రాత్రికి, సోమవారం మధ్యాహ్నం అన్నదానాలు, ఆ క్షేత్రమంతా శివనామస్మరణ ఒకటా రెండా ఎన్నని ఎన్నని చెప్పాలి ఈ క్షేత్రం గురించి.
1: నువ్వు చెబుతూ ఉంటే మాకు తెలుసుకోవాలని ఉంది. ఆ క్షేత్రాన్ని చూడాలని, హరహర మహాదేవ శంభో అనాలని ఉంది.
0: ఆ ఆలయం ఏదీ కాదు పద్మలత, శ్రీ సంగమేశ్వర స్వామి జోడులింగాల దేవస్థానం కూడేరు.
1: కూడేరులోని ఈ సంగమేశ్వర జోడులింగాల దేవస్థానం పరమ పరమ పుణ్యక్షేత్రం. రండి, మీరు కూడా మాతో పాటు జోడులింగాల స్వామిని దర్శించి పావనులవుదాం.

0: ఆ దేవాలయానికి ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారా? మన చలపతిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం.
1: చూశారా శ్రోతలు, కూడేరులోని శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం అనగానే శివుడికి మనసులోనే దండం పెట్టేశారు కదా.
2: శ్రీవాయులింగమై సంచరించ

0: కోడేరుకు 22 కిలోమీటర్ల దూరం అన్నమాట. శ్రోతలు, మనం కోడేరు లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఊరికి శివారు ప్రాంతంలో శివుని స్థానమైన ఈశాన్య దిశలో ఉంటుంది ఈ ఆలయం.
1: శ్రోతలు, ఆలయానికి ఎలా వెళ్లాలో చిరునామా తెలిసిందిగా. ఇప్పుడే వెళ్లి శివపార్వతులను దర్శించి వద్దాం రండి. చుట్టూ ప్రకృతి సౌందర్యం నడుమ ఆది దంపతులు.
0: సమస్త ప్రకృతి ఆయన నుండే కదా ఉద్భవించింది.
1: శ్రోతలు, ఈ ఆలయం లోపలికి వెళ్లడానికి 2 ద్వారాలున్నాయి. ఇప్పుడు మనం వెళుతున్నామే, ఇది తూర్పు ద్వారం. 2వది, తూర్పు ద్వారానికి అభిముఖంగా పడమర ద్వారం ఉంటుంది.
0: ఇది చాలా విశాలమైన ఆలయం పద్మలత. చూడు, లోపలికి వెళ్లే ద్వారానికి పైన శివపార్వతులు కొలువైన గోపురం.

జిల్లా కేంద్రమైన అనంతపురం నుండి పడమర దిశగా ప్రయాణిస్తే రాచన్నపల్లి, బ్రాహ్మణపల్లి, అరవకూరు దాటగానే వచ్చే ఊరే కూడేరు. సరిగ్గా అనంతపురం నుండి

0: சிவம் சங்கரம் சம்புமீசானமீடே.
1: ஆஹா, ఎంత ప్రశాంతత చేకూరుతోంది మనసుకి. ఆలయంలోకి రాగానే, చలపతి, ఇవేమిటి? అంతరాలయానికి వెనుకవైపు రెండు నిలువు రాళ్లు కనబడుతున్నాయి. ఇవి శాసనాలా?
2: అవును, ఇవి శాసనాలే. ఈ ఆలయాన్ని పూర్వం 16వ శతాబ్దంలో నిర్మించారట. అప్పటికి ఈ ఆలయ ప్రాంతమంతా అరణ్యమంట. పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు వాటి మేత కోసం ఇక్కడికి తోలుకొచ్చేవారట. ఆలయానికి అదే శివపార్వతులకు ఎదురుగా పెద్ద ఏరు ప్రవహించేదట. మేత మీసిన తర్వాత ఆ ఏటిలోని నీటిని త్రాగి దప్పిక తీర్చుకుని సేద తీరేవట.
1: ఆ పశువుల కాపర్లు కూడా నింపాదిగా వంట చేసుకుని ఆరగించి సేద తీరేవారు.
2: ఈ వంట చేసుకోవడం వల్లనే ఈ సంగమేశ్వర స్వామి దేవాలయం ఏర్పడింది పద్మలత.
1: అదేలా?
2: వంటకట్టెలు తెచ్చుకుని పొయ్యిగుళ్ల కోసం చూస్తుండగా రెండు రాళ్లు దగ్గర దగ్గరగా కనిపించాయట. వాటి ఎదురుగా ఇంకొక రాయిని చేర్చి మంట పెట్టారట. అంతే, ఉరుములు మెరుపులతో కూడిన కుండిపోత వర్షం కురిసిందట. ప్రళయం విలయతాండవం చేస్తున్న సమయంలో శివపార్వతులం లింగాకారంలో ఇక్కడ ఉన్నాం అని చెప్పారట. తప్పు తెలుసుకున్న ఆ పశువుల కాపర్లు ఆ పార్వతీ పరమేశ్వరులకు చిన్న ఆలయం నిర్మించారట. అదే ఈనాడు రూపాంతరం చెంది భక్తకోటికి మోక్షప్రదాయిని అయిన సంగమేశ్వరం ఏర్పడింది.

0: ఎవరు నిర్మించారు, ఏ కాలం నాటిది ఈ ఆలయం, ఈ వివరాలన్నీ ఈ శాసనాల్లో చూడవచ్చునన్నమాట.
1: చూడు పద్మలత, అంతరాలయానికి వెలుపల చుట్టూ భక్తాదుల సౌకర్యార్థం సత్రాలను కూడా నిర్మించారు.
0: శాసనాలకు ఎడమవైపున ఉన్న ఈ నీటి గుంత ఏమిటి?
1: శివుడు అభిషేక ప్రియుడు కదా, అభిషేకించిన నీరు ఇది. ఈ నీటిని చుట్టుపక్కల గ్రామస్తులు మంచి పంట కోసం పొలంలో చల్లుకుంటారు.
0: అక్కడ చూడు, నవగ్రహాలు భక్తులను కరుణించడానికి సిద్ధంగా ఉన్నాయి.
1: పద్మలత, నవగ్రహాలకు పక్కనే చూడు, ఏ దేవాలయంలోనైనా ఒకే ధ్వజ.

0: పెట్టారు.
1: శాసనాలకు ఎడమవైపున ఉన్న ఈ నీటి గుంత ఏమిటి?
0: శివుడు అభిషేక ప్రియుడు కదా, అభిషేకించిన నీరు ఇది. ఈ నీటిని చుట్టుపక్కల గ్రామస్తులు మంచి పంట కోసం పొలంలో చల్లుకుంటారు.
1: అక్కడ చూడు, నవగ్రహాలు భక్తులను కరుణించడానికి సిద్ధంగా ఉన్నాయి.
0: పద్మలత, నవగ్రహాలకు పక్కనే చూడు. ఏ దేవాలయంలోనైనా ఒకే ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఈ సంగమేశ్వరంలో రెండు ధ్వజస్తంభాలున్నాయి.
1: అవునే, ఈ ధ్వజస్తంభమేమో ఆలయం నిర్మించినప్పుడే ప్రతిష్ఠించారు. పక్కనే ఉన్న ధ్వజస్తంభం కలపతో చేసి ఇత్తడి తొడుగు వేసినట్టుంది.
0: ఎంతమంది భక్తులు ఆదిదంపతుల దర్శనం కోసం వచ్చారో చూడు, వారితో పాటు మనం దర్శించుకుందాం పద పద్మలత.
1: అంతరాలయంలోని ప్రవేశ ద్వారం పైన చూడు, ప్రశాంత చిత్తుడై శివుడు పార్వతీదేవితో కలిసి పక్కనే సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు, ఏమని వర్ణించగలం ఈ దృశ్యాన్ని?
0: మూడు కలశాల గోపురం, చుట్టూ ప్రమదగణాలు. నిజంగా ఇది భూలోక స్వర్గమే.
1: ఆలయం అంతా శివనామస్మరణతో నిండిపోయింది.
0: అభిషేకమైపోయింది. పార్వతీ పరమేశ్వరులు ఎంత ప్రశాంతంగా దర్శనమిస్తున్నారో చూడు పద్మలత.

0: శివాత్మకమైన లింగానికి పూజ ఎలా చేస్తారో తెలుసా పద్మలత?
1: ఆ తెలుసు.
0: సద్యోజాతం ప్రపద్యామి
1: అంటూ ఆసనాన్ని,
0: సద్యోజాతాయ వై నమః
1: అంటూ పాద్యాన్ని,
0: భవే భవే నాతి భవే
1: అనే మంత్రంతో అర్ఘ్యం,
0: భవద్భవాయ నమః
1: అని ఉచ్చరిస్తూ ఆచమనీయం,
0: వామదేవాయ నమః
1: అంటూ శుద్ధోదక స్నానం,
0: జ్యేష్ఠాయ నమః
1: అని వస్త్రం,
0: శ్రేష్ఠాయ నమః
1: అని యజ్ఞోపవీతం,
0: రుద్రాయ నమః
1: విభూతి,
0: కాలాయ నమః
1: అని మంచి గంధం,
0: కలవికరణాయ నమః
1: అక్షతలు,
0: బలవికరణాయ నమః
1: మారేడు పత్రి పువ్వులు,
0: బలాయ నమః
1: అని ధూపం,
0: బల ప్రమదనాయ నమః
1: అంటూ దీపం,
0: సర్వభూత దమనాయ నమః
1: అంటూ నైవేద్యం,
0: మనోన్మనాయ నమః
1: అంటూ తాంబూలాన్ని,
0: అగోరేభ్యః
1: ఇత్యాది మంత్రాన మంత్రపుష్పం ఈశాన మంత్రంతో నమస్కారం సమర్పించుకోవాలి. స్వామివారికి చుట్టూ బిల్వపత్రి అలంకరణ చూడు చలపతి. స్వామివారికి బిల్వపత్రమంటే చాలా ఇష్టం.

0: ಸಂಯಮ್ಯ ಪಠೇತ್ ಶಿವ ಸನ್ನಿಧೌ ಶಿವಲೋಕಮವಾಪ್ನೋತಿ ಏಕ ಬಿಲ್ವಂ ಶಿವ.
1: ಈ ಬಿಲ್ವಪತ್ರಿ ಮನಲೋನಿ ತ್ರಿಗುಣಾಲು, ತ್ರಿಪುಟಿ, ತ್ರಿಮೂರ್ತಿ ಸ್ವರೂಪಂ, ఆదిదైవిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక తాపాలను హరిస్తుంది. దాదాపుగా 150 అడుగుల ధరాస్థలి నుండి పెనవేసుకుని ఉద్భవించిన మహాస్వరూపం ఈ పార్వతీ పరమేశ్వరుల లింగాకృతి.
2: ఆలయంలోని అణువణువు శివమయం, శివాత్మకం. పద్మలత, ఆలయము చుట్టూ ఉన్న ఉపాలయాలు చూద్దాం పద.
1: శ్రోతలు, శివపార్వతుల దర్శనంతో పాటు నందీశ్వరుణ్ణి దర్శించుకున్నాం కదా. ఇప్పుడు అంతరాలయం వెలుపల ఉన్న ఉపాలయాలు చూద్దాం రండి. నాగులను ఇక్కడ ప్రతిష్ఠించారు, పక్కనే గణపతిని ప్రతిష్ఠించారు.
2: శ్రోతలు, తూర్పు ద్వారం నుండి ఆలయం లోపలికి వస్తే కుడివైపున కళ్యాణ మండపం కనబడుతుంది. ఇదే కాదండోయ్, అంతరాలయంలో కూడా వివాహాలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఉన్న కళ్యాణ మండపంలో.
1: మాస శివరాత్రి, శివరాత్రి పర్వదినాల్లో ప్రత్యేక పూజలతో హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆలయం, ఆలయ పరిసరాలు మారుమ్రోగుతుంటుంది.
2: ఉపాలయాలను దర్శించుకున్నాం కదా పద్మలత, స్వామివారికి అభిముఖంగా ఆలయ వెలుపలికి వెళ్లే ద్వారం ఉంది. బయటకు వెళ్లి చుట్టూతా ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూద్దాం పదా.

0: ఇక్కడ భక్తుల సౌకర్యార్థం నీటి సౌకర్యం చాలా బాగా ఏర్పాటు చేశారు.
1: పద్మలత, మనకు ఎదురుగా చిన్న ఏరు కనబడుతోంది ఇప్పుడు. ఇది ఒకప్పుడు చాలా పెద్ద ఏరు, నిరంతరం ప్రవహించిదట.
0: అన్నదాన సత్రాన్ని చూద్దాం పద చలపతి.
1: ఎంత పెద్ద సత్రం చూడు.

0: అన్నదాన సత్రం పక్కనే రథం చూడు, ఎంత పెద్దగా ఉందో.
1: ప్రతి ఏటా శ్రీరామనవమి తరువాత 5వ రోజున పౌర్ణమి నాడు రథోత్సవం జరుగుతుంది. ఉదయం 9 గంటలలోపు మడకతీరు లాగుతారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటల నుండి అశేష జనసంద్రం అందరూ చూస్తూ తరించేలాగా శివశివా అంటూ శివనామస్మరణ చేస్తూ పురోహితుల వీరమంత్రాలతో రథమంతా గొప్ప అలంకరణలతో శివపార్వతులను ఊరేగిస్తారు పద్మలత.

0: కన్నుల పండుగే అంగరంగ వైభవమే కదా రథోత్సవం.
1: కోడేరు, అరవకూరు, అంతరగంగ, ఇప్పేరు, ముద్దులాపురం, కరుట్లపల్లి, అనంతపురం, బెంగళూరు, మద్రాస్, ముంబై ఈ ఊర్లు మాత్రమే కాదండోయ్, ఇతర దేశాల నుండి కూడా భక్తాదులు వచ్చి అమ్మవారి అయ్యవారి దర్శనం చేసుకుంటారు. మనం కూడా ఈరోజు శ్రీ సంగమేశ్వర స్వామి జోడులింగాల దర్శనం చేసుకున్నాం కదా. ఆ పరమశివుని అనుగ్రహం మనపైన ఎల్లవేళలా ఉండాలని, ఆ శివపార్వతుల కరుణా కటాక్షాలు మనపైన ప్రసరించాలని కోరుకుంటూ సెలవు.
0: వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే. శ్రోతలు, ఇంతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో కోడేరులో నెలకొన్న శ్రీ సంగమేశ్వర దేవాలయం గురించి వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి మరియు శ్రీమతి వి పద్మలత. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9:30. ఇప్పుడు విందాం అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం కర్నూలు జిల్లా

వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరందరి కోరికపై ఇప్పుడు విందాం ఘంటసాల పి సుశీల పాడిన పాట ప్రేమ్నగర్ చిత్రం నుండి.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు

0: షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. ఇంకా అనంతపురం మండలం పూలకుంట గ్రామం నుంచి ఓబులమ్మ, భారతి, పోలేరమ్మ, పద్మావతి, లక్ష్మీదేవి, ఓబులమ్మ, రాజీ, రామాంజనమ్మ, వెంకటలక్ష్మి, వరాలు, రత్నమ్మ, లక్ష్మి, లక్ష్మీ నరసింహ, అచ్చమ్మ, వీరందరి కోరికపై ఇప్పుడు విందాం మావి చిగురు చిత్రం నుండి ఈ పాట.

0: ஹான மொட்டிமலா
1: சை பால்
0: கஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: శ్రోతలు 101.7 MHz పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం సెక్రటరీ చిత్రం కోసం వి రామకృష్ణ పాడిన పాట వినిపిస్తాం. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. విందాం సెక్రటరీ చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో రైతులు సాగు చేసుకోదగ్గ పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీభాయ్, జ్యోతిభాయ్, అంజలిభాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరందరి కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన శ్రీశ్రీ, సంగీతం చలపతిరావు, చిత్రం ఆలు మొగలు.

ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. వీరందరి కోసం నేనున్నాను చిత్రం నుండి చిత్ర పాడిన పాట ఇప్పుడు విందాం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తున్నది. మరి కాసేపట్లో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.

0: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ఒక దేశ అభివృద్ధిని నిర్ణయించడంలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో రహదారి అనుసంధానం అత్యంత ప్రాధాన్యమైనది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు ఉండడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడమే కాకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు వంటి అన్ని రంగాల్లో అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. ఒక గ్రామానికి అన్ని కాలాల్లో ప్రయాణించగలిగే రహదారి అందుబాటులోకి రావడమంటే ఆ గ్రామ ప్రజలకు కొత్త అవకాశాల ప్రపంచం తెరుచుకున్నట్టే. అందుకే గ్రామీణ రహదారులను దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వెన్నుముకగా భావిస్తారు. దేశ జనాభాలో అధిక శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఈ గ్రామాల అభివృద్ధికి వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు ఎంత ముఖ్యమో వాటిని కలిపే రహదారులు కూడా అంతే ముఖ్యమైనవి. ఒక మంచి రహదారి కేవలం ప్రయాణ సౌకర్యాన్ని మాత్రమే అందించదు, ఆర్థికాభివృద్ధికి, సామాజిక పురోగతికి, జీవన ప్రమాణాల మెరుగుదలకు బలమైన పునాదిగా నిలుస్తుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం 2000 డిసెంబర్ 25న ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSYని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని అనుసంధానం లేని నివాస ప్రాంతాలకు అన్ని కాలాల్లో ప్రయాణించగలిగే రహదారి సౌకర్యాన్ని కల్పించడం ఈ పథక ప్రధాన లక్ష్యం. ప్రారంభమైన నాటినుంచి ఈ పథకం దేశంలోని లక్షలాది గ్రామాల రూపురేఖలు మార్చింది. గతంలో వర్షాకాలం వస్తే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే గ్రామాలు నేడు ఏడాది పొడవునా రవాణా సౌకర్యాన్ని పొందుతున్నాయి. పంటలను మార్కెట్కు తరలించడం నుంచి అత్యవసర వైద్య సేవలను పొందడం వరకు ప్రతి విషయంలో ఈ పథకం గ్రామీణ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, పేదరిక నిర్మూలనలో, సామాజిక సమానత్వాన్ని పెంపొందించడంలో ఈ పథకం విశేషమైన పాత్ర పోషిస్తోంది. గ్రామాల్లో రహదారుల అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే నెట్వర్క్ విస్తరణతో గ్రామాలు దేశంలోని ఇతర ప్రాంతాలతో మెరుగ్గా అనుసంధానమయ్యాయని తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 4 లక్షలకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.
1: సాథ్యో దేశ్ మే జితనా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ ఫోకస్ కియా జా రహా హై ఉతనా పెహలే కభీ నహీ హువా ఆజ్ దేశ్ కే జ్యాదాతర్ గాంవ్ హైవేజ్ ఎక్స్ప్రెస్ వే ఔర్ రైల్వేజ్ కే నెట్వర్క్ సే జుడ్ రహే హై ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కే తహత్ 10 సాల్ మే గ్రామీణ ఇలాకో మే కరీబ్ 4 లాఖ్ కిలోమీటర్ లంబీ సడకే బనాయి జాయి హై డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే మామలే మే భీ హమారే గాంవ్ 21వీ సదీ కే ఆధునిక గాంవ్ బన్ రహే హై.
0: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విజయాన్ని గణాంకాలు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2025 నాటికి దేశవ్యాప్తంగా 8.38 లక్షల కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులు, 12,000కు పైగా వంతెనలు మంజూరు చేయబడ్డాయి. వీటిలో అత్యధిక భాగం ఇప్పటికే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ భారీ మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారా లక్షలాది గ్రామాలు దేశ ప్రధాన రవాణా వ్యవస్థతో అనుసంధానమయ్యాయి. కోట్లాది గ్రామీణ ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయ మార్కెట్లు, ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయి. ఈ పథకం మొదటి దశలో ప్రధానంగా రహదారి సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి వాటికి అన్ని కాలాల్లో ఉపయోగించగలిగే రహదారులను నిర్మించారు. ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా అమలై దాదాపు అన్ని అర్హత కలిగిన గ్రామాలు రహదారి సౌకర్యాన్ని పొందాయి. అనంతరం ప్రారంభమైన 2వ దశలో ఇప్పటికే ఉన్న గ్రామీణ రహదారులను మెరుగుపరచడం, వాటి సామర్థ్యాన్ని పెంచడం, గ్రామీణ మార్కెట్లు, వ్యవసాయ కేంద్రాలు, అభివృద్ధి కేంద్రాలతో మెరుగైన అనుసంధానం కల్పించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దశలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమైంది. 2016లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక రహదారి అనుసంధాన ప్రాజెక్టు RCPLWEAను ప్రారంభించడం మరో ముఖ్యమైన ముందడుగు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 44 జిల్లాలకు ప్రత్యేక రహదారులు నిర్మిస్తున్నారు. భద్రతాపరంగా వెనుకబడిన ప్రాంతాల్లో కూడా రహదారి సౌకర్యాన్ని కల్పించడం ద్వారా అక్కడి ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. అదే సమయంలో భద్రతా దళాల కార్యకలాపాలు కూడా మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు వీలైంది. రహదారుల అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2019లో ప్రారంభమైన 3వ దశ గ్రామీణాభివృద్ధికి మరో కీలక మలుపుగా నిలిచింది. గ్రామాలను వ్యవసాయ మార్కెట్లు, ఉన్నత పాఠశాలలు, ఆసుపత్రులు

0: ఇతర ముఖ్యమైన సేవా కేంద్రాలతో అనుసంధానించే ప్రధాన రహదారులను అభివృద్ది చేయడం ఈ దశ లక్ష్యం. రైతులు తమ పంటలను సులభంగా మార్కెట్కు తీసుకువెళ్లే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ అయ్యాయి. 2024లో ఆమోదం పొందిన 4వ దశ గ్రామీణ అనుసంధానాన్ని మరింత విస్తరించడంపై దృష్టి సారించింది. ఇప్పటికీ రహదారి సౌకర్యం లేని వేలాది గ్రామాలకు అన్ని కాలాల్లో ఉపయోగించగలిగే రహదారులను నిర్మించేందుకు ఈ దశలో భారీ పెట్టుబడులు కేటాయించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు, ఆకాంక్షిత జిల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం ఈ దశ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చారిత్రకంగా వెనుకబడిన వర్గాలను అభివృద్ది ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే దీని లక్ష్యం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో పర్యావరణ పరిరక్షణకు కూడా విశేష ప్రాధాన్యతనిస్తున్నారు. వ్యర్థ ప్లాస్టిక్, ఫ్లై యాష్, నిర్మాణ వ్యర్థాలు, క్రంబ్ రబ్బర్, బయో బిట్మెన్, కోల్డ్ మిక్స్ వంటి పర్యావరణ హిత సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి రహదారులను నిర్మిస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా వ్యర్థ పదార్థాల వినియోగం పెరిగి పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతోంది. 2025 నాటికి 100,000 కిలోమీటర్ల రహదారులు ఈ హరిత సాంకేతికతతో నిర్మించబడ్డం దేశ సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పథకం విజయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కూడా ప్రధాన కారణం. ఆన్లైన్ నిర్వహణ, పర్యవేక్షణ, అకౌంటింగ్ వ్యవస్థ, ఓఎంఎంఏఎస్ ద్వారా ప్రతి రహదారి నిర్మాణ పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జియో ట్యాగింగ్, మొబైల్ యాప్లు, జీపీఎస్ ఆధారిత వాహన పర్యవేక్షణ వంటి వ్యవస్థల ద్వారా నిర్మాణ పనుల్లో పారదర్శకత పెరిగింది. కాంట్రాక్టర్ల పనితీరును కూడా డిజిటల్ విధానంలో అంచనా వేస్తున్నారు. దీనివల్ల నాణ్యతతో పాటు జవాబుదారీతనం కూడా పెరిగింది. నాణ్యత నియంత్రణలో 3 అంచెల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తున్నారు. మొదటి దశలో అమలు సంస్థలు స్వయంగా తనిఖీలు నిర్వహిస్తాయి. 2వ దశలో రాష్ట్ర నాణ్యతా పర్యవేక్షకులు పరిశీలనలు చేస్తారు. 3వ దశలో కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ నాణ్యతా పర్యవేక్షకులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ఈ విధానం వల్ల నిర్మాణ ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. గ్రామీణ రహదారులు ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రభావం కేవలం రవాణా రంగానికే పరిమితం కాలేదు. రైతులు తమ ఉత్పత్తులను తక్కువ వ్యయంతో మార్కెట్కు తరలించగలుగుతున్నారు. మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయి. విద్యార్థులు నిరంతరంగా పాఠశాలలకు హాజరవుతున్నారు. అత్యవసర వైద్య సేవలు త్వరగా అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. పర్యాటక అవకాశాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామీణ యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ మార్పులన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విజయవంతంగా అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లి, ముంచింగిపట్టు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక గిరిజన గ్రామాలు ఒకప్పుడు సరియైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవి. వర్షాకాలంలో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గర్భిణీలు, అత్యవసర రోగులను ఆసుపత్రులకు తరలించడం కష్టసాధ్యంగా మారేది. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేక చదువుకు అంతరాయం ఏర్పడేది. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించలేక తక్కువ ధరలకు స్థానిక వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఈ ప్రాంతాల్లో రహదారులు, చిన్న వంతెనలు నిర్మించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అన్ని కాలాల్లోనూ రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో వైద్య సేవలు, విద్య, మార్కెట్లు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలకు చేరువ అయ్యాయి. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లకు తరలించి మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. ఈ మార్పు గ్రామీణ రహదారులు ఒక ప్రాంత సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఎంతటి బలమైన పునాదిగా నిలుస్తాయో స్పష్టంగా తెలియజేస్తోంది. అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అమ్మపాలెం నుంచి తొండమానాడు వరకు 24 లక్షల రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది. గతంలో గుంతలమయంగా ఉన్న ఈ మార్గంలో ప్రయాణం ఇబ్బందికరంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం రహదారి నిర్మాణం పూర్తవడంతో పుల్లారెడ్డి కండ్రిక, అమ్మపాలెం, మేడం, ఇలగనూరు, వాటర్స్ హౌస్ కాలనీ ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి రావడంతో స్థానిక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రోడ్డుపై ప్రయాణించడం చాలా ఇబ్బందిగా ఉండేదని, వర్షం పడితే బురద, గుంతల వల్ల బయటకు వెళ్లడం కష్టమయ్యేదని, ఇప్పుడు మంచి రోడ్డు నిర్మించడంతో సులభంగా వెళ్లగలుగుతున్నామని తిరుపతి జిల్లా తొండమానాడుకు చెందిన గ్రామస్తురాలు హేమలత తెలిపారు.
1: నా పేరు హేమలత. మేము వాటర్ హౌస్ కాలనీలో నివాసం.

0: చేసుకుంటున్నాము. ఇక్కడ గత 10 ఏళ్ళ క్రితం ముందు రోడ్లు అనేటివి ఎటువంటివి లేవు. వర్షం పడిందంటే బురద మట్టి అవన్నీ ఉండేది. ఇప్పుడు సిమెంట్ రోడ్లు అనేటివి వేపించినారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద సిమెంట్ రోడ్లు అనేటివి వేపిస్తున్నారు. ఇప్పుడు జనాలు తిరగడానికి కానీ బండ్లు వెళ్ళడానికి అన్నిటికీ బాగుంది. ఇలాంటి పథకాలు చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఇలాంటి రోడ్లు వేయడం వల్ల మా ఇల్లు దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంటుంది, ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇలాంటి మంచి మంచి పథకాలను ఇంకా అన్ని తీసుకురావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.
1: రోడ్డు లేకపోవడంతో రైతులు పంటలను మార్కెట్కు తీసుకువెళ్లడానికి చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో సమయం, ఖర్చు రెండూ తగ్గాయని, గ్రామానికి మంచి రోడ్డు రావడం చాలా సంతోషంగా ఉందని తొండమానాడుకు చెందిన గ్రామస్తురాలు సరిత తెలిపారు.
2: నా పేరు సరిత, మాది వాటర్ హౌస్ కాలనీ. మాకు రోడ్లు ఏం లేవు. వర్షం వచ్చినప్పుడు అంతా బురద బురదగా అయిపోతా ఉండింది. ఎక్కడ చూసినా నీళ్ళు ఇంకిపోవడం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మాకు రోడ్లు వేయించారు, సిమెంట్ రోడ్డు. ఇప్పుడు అన్ని బాగా శుభ్రంగా ఉంటున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ పథకం తీసుకొచ్చి మాకు సిమెంట్ రోడ్లు వేయించారు. మాకంతా పరిశుభ్రంగా ఉంది చుట్టుపక్కలంతా. ఈ పథకం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు.
1: గ్రామానికి ఇలాంటి మంచి రోడ్డు రావాలని ఎదురుచూశామని, ఇప్పుడు రోడ్డు నిర్మాణం పూర్తవడంతో ప్రయాణం సౌకర్యవంతంగా మారిందని, అత్యవసర సమయాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లగలుగుతున్నామని, ఈ అభివృద్ధి పనులు కొనసాగాలని కోరుకుంటున్నామని గ్రామస్తురాలు కుమారి తెలిపారు.
3: నా పేరు కుమారి. వర్షం పడడం వల్ల ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది రోడ్డు. గలీజ్గా బండ్లు పోవడానికి, వాటర్ అంతా రోడ్డు నుంచి పోయి బయట హాస్పిటల్స్కి వాటికి పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. మట్టి రోడ్లు ఉండేవి. ఇప్పుడు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా మంచి రోడ్లు వచ్చాయి. పోవడానికి రవాణాకి మంచి ఇబ్బంది లేకుండా అన్నిటికీ సౌకర్యంగా ఉంది. ఒక ఎమర్జెన్సీ అయితే వెళ్ళడానికి రావడానికి బాగుంది. కాబట్టి ఈ పథకం తీసుకురావిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు.
1: భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామీణ భారత అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా కొనసాగనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణహిత నిర్మాణ విధానాలు, కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, చివరి గ్రామం వరకు రహదారి సౌకర్యం అనే లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తోంది. గ్రామీణ భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, సమగ్రాభివృద్ధిని సాధించడం వంటి జాతీయ లక్ష్యాల సాధనలో ఈ పథకం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కేవలం రహదారుల నిర్మాణ కార్యక్రమం కాదు, ఇది గ్రామీణ భారతదేశానికి అభివృద్ధి దిశగా కొత్త మార్గాన్ని చూపిన గొప్ప జాతీయ మౌలిక సదుపాయాల కార్యక్రమం. ఒక రహదారి గ్రామాన్ని ప్రపంచంతో కలిపినట్లే ఈ పథకం కోట్లాది గ్రామీణ ప్రజలను అభివృద్ధి ప్రధాన స్రవంతితో అనుసంధానించింది. గ్రామీణ జీవితాల్లో ఆశ, ఆర్థిక పురోగతి, సామాజిక మార్పు, సమగ్ర అభివృద్ధికి ఈ పథకం ఒక శాశ్వత పునాదిగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: బస్ ప్రాసెసింగ్ ఫీస్ ఆర్ లీగల్ ఫీస్ దేనీ హోగీ, పేమెంట్ లింక్ భీ భేజా హై.
5: అరే మోహన్ భాయ్, ప్రధానమంత్రి ముద్రా యోజన మే కోయి ఏజెంట్ నహీ హోతా, ధోకేబాజ్ నకలీ వెబ్సైట్, శాంక్షన్ లెటర్స్ ఆర్ దస్తఖత్ సే లోగో కో ఫసాతే హై.
4: సచ్?
5: సీధా బ్యాంక్ యా విత్ సంస్థా మే జావ్ యా సర్కారీ వెబ్సైట్ సే లోన్ అప్లై కరో. సతర్క రహే ఔర్ ఆన్లైన్ ఠగో సే బచే.
4: సమజ్ గయా.
6: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్. బై మీ జేఎస్వి తో మనమున్నాము. నవరస భరిత హరివిల్లులో నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, 2026 జనవరిలో భారత సైన్యం ఆధునిక డ్రోన్ సాంకేతికతతో రూపొందించిన యుద్ద దళానికి పేరు ఏమిటి అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం ఎంతమంది మనకి రైట్ ఆన్సర్స్ పంపించారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు కూడా సౌజన్య గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి, అండ్ దాంతోపాటుగా హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. జోరుగా హుషారుగా, చాలా హుషారుగా కొనసాగింది. గాయని అనురాధ శ్రీరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా, ఉన్నికృష్ణన్ గారి సందర్భంగా వారి జీవిత విశేషాలు అందిస్తూ మంచి పాటలు మా కోసం ప్లే చేశారు. అండ్ ఇవన్నీ తెలియజేసిన మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో మెరుపు కలలు సినిమా పాట వినిపించినందుకు ధన్యవాదాలు రఘుబీర్ సింగ్ సూనాబాయి గారు, రాధామున్న ఏలూర్ నుంచి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హరివిల్లు అంటూ గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి. అలాగే ఈ రోజు మీరు మాట్లాడిన

ఈ గంట ఒక మంచి ఆడియో బుక్ లాగా సేవ్ చేస్తే చాలా బాగుంటుంది బాస్. థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్ అండి. కాకినాడ జిల్లా నుంచి పాతకొట్టం చిలుక సత్యనారాయణ గారు అండ్ అలాగే కృష్ణకుమారి, మిమ్మల్ని పలకరించాలనే ఉద్దేశంతో మెసేజ్ పెట్టానండి అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. అలాగే ఆన్సర్ కూడా పెడితే ఇంకా ఆనందిస్తాను కదా. శుభోదయం జేఎస్పీ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు. బాస్ బెటాలియన్ అంటూ రాంగ్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుంచి శుభోదయం, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపినందుకు ధన్యవాదాలు. హాయ్ జేఎస్పీ, ఎలా ఉన్నారు? కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ నేను చాలా బాగున్నాను. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ అండి, రైట్ ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మ్యామ్, రైట్ ఆన్సర్. రిహానా ఫ్రమ్ వరంగల్ నుంచి. అలాగే ఆదినారాయణ గారు, దావు బుచ్చయ్య గారు కాలనీ విజయవాడ నుంచి రణభూమి వ్యూహ రచన. ఇదంతా బాగుంది కానీ దానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉందండి. ఆదినారాయణ గారు తెలిస్తే అది కూడా పంపించండి. మీకు కూడా శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, బన్విత, రుద్విన్.

నేను చాలా బాగున్నాను, రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు. బాస్ బెటాలియన్ అంటూ రాంగ్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుంచి శుభోదయం, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపినందుకు ధన్యవాదాలు. హాయ్ జేఎస్వి, ఎలా ఉన్నారు? కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ నేను చాలా బాగున్నాను. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ అండి, రైట్ ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మ్యామ్, రైట్ ఆన్సర్. రిహానా ఫ్రమ్ వరంగల్ నుంచి. అలాగే ఆదినారాయణ గారు, దావు బుచ్చయ్య గారు కాలనీ విజయవాడ నుంచి, రణభూమి వ్యూహ రచన. ఇదంతా బాగుంది కానీ దానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉందండి. ఆదినారాయణ గారు తెలిస్తే అది కూడా పంపించండి. మీకు కూడా శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, బన్విత, రుద్విన్, రమణజమ్మ, నీలేంద్ర, హరిణి అండ్ రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం అండ్ డ్రోన్ వార్ ఫేర్ అంటూ పంపించారు. వాణి ఫ్రమ్ ఒరిస్సా, దానికి ఒక ప్రత్యేకమైన పేరుంది, సో ఆ పేరును కూడా తెలుసుకుని పంపిస్తే బాగుంటుంది. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ శివ, శ్రీపణి, హేమలత, దేశైపేట నుంచి మనకి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ డ్రోన్ వార్ ఫేర్. హారిక ఫ్రమ్ హైదరాబాద్ నుంచి, ఇట్స్ డ్రోన్ వార్ ఫేర్ బట్ అట్ ద సేమ్ టైమ్ దానికి ఒక ప్రత్యేకమైన టైటిల్ ఉంది, సో ఆలోచించండి. రాజమౌళి సినిమాలో రామ్ చరణ్ పేరు కూడా అదే, ఇదే ద బిగ్గెస్ట్ క్లూ అన్నమాట. రాజమౌళి గారి సినిమాలో రామ్ చరణ్ పేరు కూడా అదే, సో ఫస్ట్ మూవీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, రామ్ చరణ్ రాజమౌళి గారి కాంబినేషన్ లో వచ్చింది, ఆలోచించండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి శుభోదయం, మంచి భక్తి గీతాలు అండ్ సింగర్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2026 డ్రోన్ సహాయంతో ఆధునిక యుద్ధ దళానికి పెట్టిన పేరు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. జేఎస్వి గారు వస్తే ఎన్నో విషయాలు తెలియజేస్తారు, హర్విల్లు ప్రోగ్రామ్ లో మంచి జీకే క్వశ్చన్స్ అందిస్తారు, ఆన్సర్స్ కూడా మీరు అలానే సంధించాలి మరి. థ్యాంక్స్ అలాట్ అండి. రాఘవేంద్ర గారు ఫ్రమ్ కాకినాడ నుంచి బాస్ బెటాలియన్స్ అంటూ పంపించారు, కాదు భారత దళానికి రైట్ ఆన్సర్ పెట్టారండి, థ్యాంక్ యూ. వేముల నరసింహారావు గారు అండ్ సాయి శ్రీషా ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అబ్దుల్ కలాం పెద్ద పరిమి నుంచి రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి మెకానిక్ వెంకట చలపతి గారు అండ్ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి సరైన సమాధానం అందించారు అండ్ దాంతోపాటుగా రాఘవేంద్రరావు గారు కాకినాడ నుంచి. సో చూద్దాం ఇంకా ఎవరైనా రైట్ ఆన్సర్స్ పంపిస్తారేమో. క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. 2026 జనవరిలో భారత సైన్యం ఆధునిక డ్రోన్ సాంకేతికతతో రూపొందించిన యుద్ధ దళానికి పేరేంటి? సో మీ ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అట్ ద సేమ్ టైం ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేస్వితో. కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశాం కదా, ఉన్ని కృష్ణన్ గారు పాడింది. మరి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చాలా మంది పంపించారు. అంతకన్నా ముందు శ్రోతల విశ్వాసానికి చిరునామాగా మారింది మేడం నేటి మీ ఉదయం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనిషి గతం ఎప్పటికీ ప్రస్తుతంలో బతికే ఉంటుందనే నేటి మీ సూక్తి ఎంతో ఉన్నతమైన సుభాషితం. హితమైన ఈ పరమార్థంతో నేటి ఉదయం కాంతిమయ దీపమై మెరిసిందమ్మా. దేహం మురిసి మా మస్తకం తేజోవంతమై మైమరిచిపోయింది. భూషితమైన చక్కని సుభాషితంతో శ్రీకారం పలికారు. మార్గం లేదంటూనే సన్మార్గంలో శ్రోతలను చిత్రమైన వెన్నీస్లో జలమార్గ సంచారం చేయించి ఇంకా అక్కడి నుంచి సంగీత సాగరంలో సింగర్లతో లంగరు వేసి ఉన్న బంగారు ఓడను ఎక్కించి నేటి మా మేలుకొలుపుకు 10 రోజుల మా తలపులకు మద్దతు తెలిపి మాతో మాట మంతి కలిపి మా కర్తవ్య పాలనను మార్చి ఒత్తిళ్లను ఏమార్చి మంచి మాటలతో ఓదార్చి ఈ 4 పంటలు మనసుకు సేద తీర్చారు మేడం అంటూ చనుబండ నుంచి ధర్మరాజుల వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను క్లూ ఇచ్చానే గాని అందులో మొత్తం పేరు పెట్టేశారు కిరణ్మయ్య గారు గుంటూరు నుంచి. హౌ స్వీట్, థ్యాంక్ యూ. అండ్ అక్కడ పాక నుంచి సుధాకర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు ఆ రైట్ ఆన్సర్. అండ్ ఆర్జే జయస్వి గారు, వెరీ గుడ్ మార్నింగ్. ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ అగ్నివీర్ అంటూ పంపించారు రాంగ్ ఆన్సర్ అండి. అబ్దుల్ కలాం గారు, మీరు ఇందాక పంపించింది కూడా రాంగ్ ఆన్సరే. అభిమన్యు, మీ అభిమాన శ్రోత కోనకొండల రమణారావు గారు కవిత. ఇంకా జోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అని మీకు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ రంగారావు గారు వస్తాం చెన్నై నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మేడం ఈరోజు జోరుగా హుషారుగా అదిరిపోయింది. చీరాల రామకృష్ణాపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రీనివాస్ గారు గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాబోయే అతిథి

స్వాగతం, రాబోయే అతిథికి స్వాగతం. అఫ్ కోర్స్ ఈ 10 గంటల నుంచి 11 గంటల వరకు శ్రోతలందరూ మా అతిథులే, కానీ మీరు 101.3 వింటున్నారు. మెసేజ్ పంపాల్సింది 102.2 కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపూర్ మస్తాన్ భాషా జాను, హాయ్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. జేఎస్వి అండి, నా పేరు దేవి శ్రీకాంత్. అయ్యో, బట్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఆన్సర్ పంపించినందుకు. ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? కాల భైరవ కాదు, ఉత్త భైరవ అన్నమాట. సో భైరవ 2026 జనవరిలో భారత సైన్యం ఆధునిక యుద్ద సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు భైరవ్ అనే సరికొత్త దళాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ భైరవ్ బెటాలియన్స్ ఏర్పాటుగా త్వరలోనే వాటిని 25కి పెంచేటువంటి యోచన కూడా ఉంది. వీటితో పాటు దళాల యొక్క సాధారణ ఇన్స్టెంట్ వీటన్నిటికీ సంబంధించి భర్తీ కూడా చేస్తున్నారు. సో ఇది భైరవ్ అన్నమాట. సో వెల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్స్. మన నెక్స్ట్ క్వశ్చన్, 2026 పలాష్ పూల ఉత్సవం ఎక్కడ జరిగింది? 2026 పలాష్ పూల ఉత్సవం ఎక్కడ జరిగింది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662-4888-14 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. 2026 సంవత్సరం పలాష్ పూల పుస్తకం పూల ఉత్సవం ఎక్కడ జరిగింది? సో మీ ఆన్సర్స్ ని నాకు పంపించండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మంచి మాస్ బిర్యానీ రెడీగా ఉంది బాయ్స్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.
2: 1.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్పీ తో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, 2026 పలాష్ పూల ఉత్సవం ఎక్కడ జరిగింది అని అన్నాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. సో చూద్దాం ఎంతమంది మనకి రైట్ ఆన్సర్స్ పంపిస్తారు. హాయ్ జేఎస్పీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారు? అండ్ నా ఆన్సర్ ఎక్కడా? సో థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు మంగళగిరి నుంచి. అనంతపూర్ నుంచి మస్తాన్ గారు భాషా జాను హైదరాబాద్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ ఆన్సర్ ఆన్సర్ కూడా పంపించండి. సో టైప్ చేస్తూ ఉన్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ. హాయ్ జయస్వి, గుడ్ మార్నింగ్ అంటూ దిస్ ఇస్ రాకేష్ ఫ్రమ్ ముంబై. హాయ్ రాకేష్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జయస్వి. సత్యనారాయణ గారు కృష్ణలంక విజయవాడ నుంచి మీకు కూడా శుభోదయం. అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, శివ, శ్రీపణి, హేమలత దేశైపేట నుంచి వీరిరువురు రైట్ ఆన్సర్ అందించారు. వెరీ గుడ్ మార్నింగ్ మురళి గారు, మీకు కూడా శుభోదయం. అండ్ మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. సరైన సమాధానంతో రాజేష్, హిందూపూర్ నుంచి. అండ్ 2026 కాను అంటూ నేను అడిగిన ప్రశ్నకి పిఎస్ రంగారావు గారు వస్తామరం, చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మెకానిక్ వెంకటాచలపతి గారు, టైలర్ రమేష్ గారు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి, సారీ, పెడన నుంచి భాస్కర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీకు కూడా ధన్యవాదాలు. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. సత్యభార్గవి, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించినందుకు శుభోదయం తెలియజేస్తూ, కుసుమ, అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. 5 డిఫరెంట్ లొకేషన్స్ లో జరిగాయి అంటూ వేదాంశ్ చెన్నై నుంచి పంపించారు. కానీ ఇది 2026 కి సంబంధించి అడుగుతున్నాను. సో చూద్దాం, చాలా మంది ఆన్సర్స్ పంపించారు. వేదాంశ్, నీకు కూడా రైట్ ఆన్సర్ తెలిస్తే ట్రై చేయి. సరైన ఆన్సర్తో ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హారిక ఫ్రం హైదరాబాద్ రైట్ ఆన్సర్. వాణి ఫ్రం బెరంపూర్ రైట్ ఆన్సర్. సింగరక్క కడప వినయ్, శ్రీదేవి, కళ్యాణి శర్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇదొక కొత్త పేరా? థ్యాంక్ యూ. అండ్ అనంతపూర్ నుంచి అక్తర్ భాషా, ఇమాంబాయ్, గుడ్ మార్నింగ్ జయస్వి గారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మామిడిపల్లి నుంచి మనకు మెసేజ్ చేశారు, శుభోదయం మీకు కూడా. సరైన ఆన్సర్ తో మనకి ఓకే నిరంతర శ్రోత సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేస్తాను. అండ్ హాయ్ హాయ్ జయస్వి గారు, మీకు కూడా వెరీ బిగ్ హాయ్. రాఘవ గారు, గుడ్ మార్నింగ్. వేదాంతం

0: జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్, శుభోదయం అంటూ ఆదినారాయణ గారు దావు బుచ్చయ్య కాలనీ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సరైన సమాధానం వేముల నరసింహారావు గారు. సువెల్, ఇది నాకు వచ్చినటువంటి మెసేజెస్, ఆన్సర్ రివీల్ చేసేనా మరి? సో న్యూఢిల్లీ అన్నమాట, సరైన ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఇది 2023 నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ పలాష్ పూల మహోత్సవం ఢిల్లీ హరిత వారసత్వాన్ని, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రకృతితో ప్రజల అనుబంధాన్ని, పర్యావరణ అవగాహనని పెంపొందించడానికి నిర్వహిస్తారన్నమాట ఈ పలాష్ అనే ఫ్లవర్ ఫెస్టివల్. ఇంట్రెస్టింగ్ రైట్? మరి 10:35 దాటి పరుగులు తీస్తుంది మన క్లాక్ లో టైం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత నా మూడవ ప్రశ్నకి ఆన్సర్ పంపించేందుకు రెడీగా ఉండండి.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తో జై బాలయ్య. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అఖండ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు నవరస భరిత హరివిలు. అండ్ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్, భగోరియా ఈజ్ ద ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? భగోరియా ఏ రాష్ట్ర ట్రెడిషనల్ ఫోక్ డాన్స్? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. భగోరియా ఈ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఐ మీన్ ఏ ట్రైబ్ కి సంబంధించి, నాట్ స్టేట్, ట్రైబ్ కి సంబంధించి. సో చాలా ట్రైబ్స్ ఉంటాయి కదా మనకి, మరి అలాంటి తెగలలో ఈ భగోరియా అనేటువంటి ఈ యొక్క జానపద నృత్యం ఏ ట్రైబ్ కి సంబంధించి? నా క్వశ్చన్, భగోరియా అనే జానపద నృత్యం ఏ ట్రైబ్ కి సంబంధించి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది ఫ్రమ్ ద మూవీ జల్సా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింజనారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేస్వితో. మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, భగోరియా ఏ ట్రెడిషనల్ ట్రైబ్ కి సంబంధించినటువంటి ఫోక్ డాన్స్, అండ్ అలాగే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది కూడా. రెండు ఆన్సర్స్ తెలిస్తే పంపించచ్చు 8662488114 కి. చాలా మంది మెసేజెస్ చేశారు బాస్. హాయ్ జేస్వి గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మంచి ప్రశ్నలతో మమ్మల్ని అలరింప చేస్తున్నారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకీ మీ పేరు వేమన నరసింహారావు గారు, నిజామాబాద్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. సో మెసేజ్ పెట్టిన ప్రతిసారి మీ పేరు కూడా పెట్టండి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. పెట్టిన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ శివ, శ్రీపణి, బాలసుబ్రహ్మణ్యం, హేమలత, దేశాయపేట నుంచి సరైన సమాధానం, అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి, అండ్ రాకేష్ ఫ్రమ్ ముంబై, వీరిరువురు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మేడం, నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, మీ క్వశ్చన్స్ సూపర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ వినయ్ ఫ్రమ్ కడప నుంచి. మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి గారు అంటూ రాజేష్ గారు హిందూపూర్ నుంచి సరైన సమాధానం అందించారు. అలాగే రైట్ ఆన్సర్ తో మనకి పటేలయ్య ట్రైబ్స్ అంటూ పంపించారు. మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది కదా బాస్, ఈసారి మీ పేరు కూడా పంపించండి. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐలవరం నుంచి సిద్ధాంతి, గోలి ధర్మారావు గారు, పద్మావతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు, పెడన నుంచి, వీరిరువురు రైట్ ఆన్సర్ పంపించారు. హే స్మైలీ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఉరువకొండ నుంచి ఈశ్వరయ్య గారు, మధ్యప్రదేశ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఏ తెగకి సంబంధించిన నృత్యం కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. దేవసేన గారు సరైన సమాధానం, అండ్ అలాగే ఎమింగ్నో నుంచి శేఖర్ గారు రైట్ ఆన్సర్. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు సరైన సమాధానం అందించారు. అలాగే వెంకటాచలపతి గారు అనంతపురం నుంచి, టైలర్ రమేష్ మెకానిక్ రైట్ ఆన్సర్. హారిక ఫ్రమ్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రాఘవేంద్ర రెడ్డి గారు కాకినాడ నుంచి సరైన సమాధానం పంపించారు. అలాగే జానపద నృత్యం ఇది దేనికి సంబంధించింది అంటే, ఓకే, దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం కూడా పంచుకున్నారు. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి, వాణి బెరంపూర్ రైట్ ఆన్సర్ అండి. తిరుపతి నుంచి మనకి బ్యాంక్ కాలనీ సాయి శ్రీష సరైన సమాధానాన్ని పంపించారు. నమస్తే జయస్వి గారు, మీకు కూడా నమస్కారం. ఎర్రవెల్లి సీతామహాలక్ష్మి గారు సరైన సమాధానాన్ని పంపించారు, అండ్ వారితో పాటుగా మీ వాయిస్ చాలా బాగుందండి, స్వీట్ గా. థ్యాంక్ యూ కవిత, జోష్నవి, మోహిత్ అండ్ రావు ఫ్రం బెంగళూరు నుంచి సరైన ఆన్సర్ అందించినందుకు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ భాషా జాను, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, మీకు కూడా సరైన ఆన్సర్ పంపించారు. పటేలియా జాతికి చెందినటువంటి ఈ యొక్క నృత్యం, ఎస్ రైట్ ఆన్సర్. సత్యనారాయణ గారు కృష్ణలంక విజయవాడ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంతపూర్ నుంచి అక్తర్ భాషా, ఇమాం బాయ్ సరైన ఆన్సర్ పంపించారు. సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు కదా సిస్టర్, అది మా చేతుల్లో లేదు కదా. సో మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వేసేస్తాను. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ జేస్వి, ఒక పాట మా కోసం పాడతారా? యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్, థ్యాంక్స్ ఎ లాట్. సో తప్పకుండా పాడే ప్రయత్నం చేస్తాను, ఆన్సర్ అయితే ముందు రివీల్ చేస్తున్నాను. భగో

బాండరియా అనేటువంటిది బిల్ తెగ యొక్క నృత్యం అన్నమాట. ఇది మధ్యప్రదేశ్ కి సంబంధించింది. సో రైట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి నా నెక్స్ట్ క్వశ్చన్, 10:50 అయిపోయింది కాబట్టి నా లాస్ట్ క్వశ్చన్ అవుతుంది ఇది కూడా. సో విశ్వసూత్ర కార్యక్రమం ఏ రంగానికి సంబంధించింది? విశ్వసూత్ర కార్యక్రమం ఏ రంగానికి సంబంధించింది? సరైన ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114కి వాట్సాప్ చేస్తూ ఉండండి. విశ్వసూత్ర ఈ యొక్క కార్యక్రమం ఏ రంగానికి సంబంధించింది? మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి. అండ్ ఎస్, మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది పోకిరి మూవీ నుంచి, వింటూ ఆనందించండి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పైన జేస్వితో పోకిరి మూవీ నుంచి. నొప్పి నొప్పి అంటూ ఎస్ ఆఫ్ కోర్స్ జేస్వి వెళ్ళే టైం కూడా వచ్చింది కాబట్టి కొంచెం ఆ మాత్రం నొప్పి ఉంటుంది. బట్ జోక్స్ అపార్ట్, వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా. మణి శర్మ గారి మ్యాజికల్ మ్యూజిక్ తో పోకిరి మూవీ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. 10:55 అయిపోయింది మన క్లాక్ లో టైం. నేను అడిగిన ప్రశ్న, విశ్వసూత్ర కార్యక్రమం ఏ రంగానికి సంబంధించింది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, ఈరోజు ఉదయాన్నే మీ వాయిస్ వింటే చాలా ఆనందం వేసిందండి. ఇవాళ ప్రసారాలను చాలా ప్రత్యేకంగా మార్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్పెషలీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, 90s నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉన్నికృష్ణన్ గారు, అనురాధ శ్రీరామ్ గారి యొక్క ముచ్చట్లు అండ్ వాళ్ళ యొక్క పాటలు, మెరుపు కలలు చిత్రంలో పాడిన ఆ బ్యూటిఫుల్ సాంగ్ మా కోసం ప్లే చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ నిరంతర సంగీత లాహిరి ఇలాగే సాగుతూ మాలాంటి శ్రోతలను నిరంతరంగా కొత్త ఉత్సాహాన్ని అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సుస్లా వేణుగోపాల్ దత్త గారు, సరైన ఆన్సర్ పంపించారు. హాయ్ మ్యామ్, వెరీ గుడ్ మార్నింగ్ అంటూ చిరంజీవి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జేఎస్పీ నమస్తే. ఎర్రమిల్లి సీతామలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. రాఘవేందర్ రెడ్డి గారు కాకినాడ నుంచి సరైన సమాధానం పంపించారు. అలాగే భార్గవి ఫ్రమ్ ECIL రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే, హాయ్ జేఎస్పి గారు ఎలా ఉన్నారు అంటూ ఎంఎస్ దుర్గారావు గారు. మీరు గమనించారా మెసేజ్ పెట్టే వారిలో ఎక్కువగా ఓ ఆన్సర్ చెప్పేస్తే ఎలా, గమనించారు. అనంతపూర్ నుంచి మస్తాన్ భాషా జాను గారు సరైన సమాధానాన్ని పంపించారు. అండ్ విశ్వసూత్ర అనేది దీనికి సంబంధించింది అంటూ పిఎస్ రంగారావు గారు వస్తామరం చెన్నై నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సరదాల ఆకాశవాణి, మా సంతోషవాణి, హరివిల్లు ప్రోగ్రామ్ జేఎస్పి గారికి అభినందనలు. గుత్తికొండ రాణినగర్ అనంతపురం జిల్లా నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు పి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగయ్య, పెద్ద ఆంజనేయులు గారు, వీరందరూ కలిపి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం, అనంతపురం నుంచి అనురాధ గారు. అండ్ లాస్ట్ లో మంచి జోష్ఫుల్ పాట ప్లే చేశారు, థ్యాంక్ యూ. అంటే ఇందాక అఖండను మాస్ బిర్యానీ జోష్ఫుల్ సాంగ్స్ కాదా అండి? అయ్యో, రాజేష్ గారు హిందుపూర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్, నెక్స్ట్ లెవెల్ రీచ్ అయిద్దా, థ్యాంక్స్ అలాట్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. కనకరావు గారు పెడన నుంచి సరైన సమాధానం పంపించారు. ఒక పాట మా కోసం పాడండి, పాడతాను. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, మల్లికార్జున్, అభిరామ్, కేశవనగర్, వీరందరూ కలిపి సరైన సమాధానం పంపించారు. అనంతపురం నుంచి మెకానిక్ వెంకటా చలపతి గారు, టైలర్ రమేష్ గారు సరైన సమాధానం అందించారు. అబ్దుల్ కలాం పెద్ద పరిమి నుంచి రైట్ ఆన్సర్ అండ్ శివ, శ్రీపణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దేశాయపేట నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, సో వీరందరూ కలిపి సరైన సమాధానాలు పంపించారు. వెరీ బిగ్ హాయ్ అండి మీకు కూడా. నాగప్రసాద్ గారు, విజయజ్యోతి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో మీ పేరు పంపించండి, మీ డీటెయిల్స్ కూడా. ఫైనల్లీ నేను ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. చేనేత కార్మికులకి సంబంధించిన, అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ, భారతీయ చేనేతలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు వస్త్ర మంత్రిత్వ శాఖ విశ్వసూత్ర అనేటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. ఈ కార్యక్రమాన్ని వీవ్స్ ఆఫ్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే కార్యక్రమం అన్నమాట. సో చేనేత కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి జయహో అనాల్సిందే. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఫైనల్లీ లాస్ట్ మెసేజ్, అమర్నాథ మెహబూబా బాషా గుట్టపాలెం గ్రామం నుంచి, కరికిరి మండలం అన్నమయ్య జిల్లా నుంచి వస్త్ర రంగానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇవి నాకు వచ్చినటువంటి మెసేజెస్. మరి 10:59 దాటి 30 సెకండ్లు అయిపోయింది, పాట పాడే టైం కూడా లేదు. బట్ ఎనీవేస్, ఒక చిన్న లైన్ హమ్ చేస్తాను. ఓకే, హాయ్ రే, హాయ్ రే, హాయ్ రే, హాయ్ నా చెలియ, ఐ లవ్ యూ అందోయ్, హాయ్ రే.

నైన్టీ సాంగ్స్ తో ఈరోజు అంతా చాలా నాస్టాల్జిక్ గా ఇంట్రెస్టింగ్ గా గడిచిపోయింది కదా. సో నేను కూడా అదే ఫీల్ తో హ్యాపీగా మరొక రోజు బోల్డ్ అనే విషయాలతో మీ అందరినీ కలుస్తాను, మంచి మంచి మాటలు మాట్లాడతాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మై షో. అంటిల్ దెన్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం. దిస్ ఇస్ యువర్ ఆర్జే జేఎస్వి సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. దక్షిణ కొరియా రాజకీయ వ్యవహారాలు విదేశాంగ శాఖ ఉప మంత్రి సిసిలియో చుంగ్తో మంత్రి నారా లోకేష్ సియోల్లో సమావేశమయ్యారు. భారత్లో ఆంధ్రప్రదేశ్ను అత్యంత స్థిరమైన, నమ్మకమైన కేంద్రంగా చూసుకునేలా పరిశ్రమదారులను ప్రోత్సహించాలని లోకేష్ కోరారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ఖేలో ఇండియా కింద 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వినీల్ కృష్ణకు నిన్న ఆయన వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత చెప్పారు. సంక్షేమ గురుకులాలు హాస్టళ్లలో అమలవుతున్న 10% డైట్ ఛార్జీలను రాష్ట ప్రభుత్వం పెంచడం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని నిన్న విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. వివిధ పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న ప్రకటించింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈ సెట్ ఫలితాలను కన్వీనర్ బి లింగేశ్వరరెడ్డి గుంటూరులోని తన కార్యాలయంలో నిన్న విడుదల చేశారు. వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సిద్దమవుతోంది. ఖాతాదారులు జమాయిన మొత్తాన్ని ఈ నెల 15న ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ నిన్న వెల్లడించారు. సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ విధానం ద్వారా ఈపీఎఫ్ఓ సంస్థ పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చిందని మంత్రి తెలియజేశారు. దేశీయ సూచీలు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 548 పాయింట్ల లాభంతో 77,552 వద్ద కొనసాగగా నిఫ్టీ 172 పాయింట్ల లాభంతో 24,054 వద్ద కదలాడుతోంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.55గా ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

గుడ్ మార్నింగ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా రక్షిత సురేష్ పాడినటువంటి పాట అనంత శ్రీరామ్ గీతం ఇది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో పెద్ద మూవీ నుంచి

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఈ రోజు నిజంగా ఒక స్పెషల్ ఉందన్నమాట సినిమా కబుర్లో. ఏంటా స్పెషల్ అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, అంత స్పెషల్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో మరి సౌత్ ఇండియన్ సినిమా చరిత్రను తిరగవేస్తే కొందరి పేర్లు దర్శకులుగా మాత్రమే కాదు ఒక శకాన్నే మార్చేసిన సృష్టికర్తలుగా మనకు కనిపిస్తారు. 70s సినిమా అంటే కేవలం భారీ స్టూడియోస్లో సెట్టింగ్స్ మధ్య మాత్రమే తీసేవాళ్ళు. 4 గోడల మధ్య బందీగా ఉన్న ఆ కెమెరాను తీసుకొచ్చి పచ్చని పొలాలను, పల్లెటూరిని, పల్లె వాతావరణంలో ఆ మట్టి వాసనను మన వెండి తెరకు పరిచయం చేసిన

గొప్ప వ్యక్తి. ప్రేమను కవిత్వంగా, ప్రకృతిని పాత్రగా మలచిన ఆయన సినిమాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయి. సాధారణ పెట్రోల్ బంక్ కుర్రాడిగా మొదలై ఏకంగా 6 జాతీయ అవార్డులు, ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకునే స్థాయికి ఎదిగారు. గెస్ట్ చేస్తూ ఉండండి, మాట్లాడుకుందాం ఈరోజు ఆ గొప్ప వ్యక్తి గురించి, ఆయన దర్శకత్వం వచ్చిన వహించినటువంటి సినిమాల గురించి ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

11:14:09 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మీరందరూ గెస్ట్ చేసింది కరెక్టే, ఆయనే లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజా గారు. సాధారణంగా సినిమాలు ఎలా ఉంటాయంటే, స్టోరీలో ఒక సమస్య, దానికి ఒక సొల్యూషన్, అండ్ ఫైనల్లీ హీరో హీరోయిన్ కలుస్తారా లేదా. మన సినిమాల్లో ఫార్ములా ఇదే కదా. అయితే హీరో హీరోయిన్ కలుస్తారా లేదా అన్న విషయాన్ని ప్రేక్షకులకు వదిలేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అలా సినిమా తీయాలి అనుకున్నారు భారతీ రాజా. అయితే ఆయన చెప్పిన కథ విన్న చాలామంది ఆశ్చర్యపోయారట. ఇదెక్కడి క్లైమాక్స్ అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో విమర్శలు వచ్చాయి, కానీ కథలో వైవిధ్యం ఉందని మాత్రం కథ విన్న ప్రతి ఒక్కరూ అంగీకరించారు. ఆ వైవిధ్యాన్ని గుర్తించి ఆయనలోని సరికొత్త ఆలోచనను ప్రోత్సహించిన వారిలో ఒకరు నిర్మాత ఎస్ఏ రాజ్ కన్ను.

భారతీ రాజా అనగానే మనకి గుర్తొచ్చేది వాస్తవికత. 16 ఏళ్ల వయసు సినిమా ప్రతి ఒక్కరికి గుర్తుంది కదా. పతినారు వయతినలే భారతీ రాజా గారి ఫస్ట్ మూవీ ఇది. అంటే తమిళ్లో చేసిన మూవీ, దాన్నే తెలుగులోకి రీమేక్ చేశారనమాట. అండ్ కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి నటించారు అక్కడ తమిళ్లో. అండ్ తమిళ ఆడియన్స్ ఈ సినిమాలో ఈ సినిమాకి బ్రహ్మరథాన్ని పట్టారనమాట. అంటే కొత్తదాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. విలేజ్ అట్మాస్ఫియర్లో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి వరకు వచ్చిన విలేజ్ లవ్ స్టోరీస్కి డిఫరెంట్గా ఉంటుంది. హీరో హీరోయిన్లు కలుసుకుంటారా లేదా అన్న క్లైమాక్స్ను ప్రేక్షకుల ఊహకే వదిలేశారు భారతీ రాజా. అయితే తెలుగులో ఈ సినిమాను 16 ఏళ్ల వయసు శ్రీదేవి గారితోనే చేశారు కదా. కాకపోతే క్లైమాక్స్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది తమిళ్కి తెలుగుకి. పల్లెటూరి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెరపైకి తీసుకొచ్చిన సినిమా. అప్పటి వరకు మేకప్లతో ఆర్టిఫిషియల్ సెట్లలో తయారైన సినిమా భారతీరాజా రాకతో గ్రామీణ ప్రాంతాల సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడం స్టార్ట్.

ఈ సినిమాను 16 ఏళ్ల వయసు శ్రీదేవి గారితోనే చేశారు కదా. కాకపోతే క్లైమాక్స్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది తమిళ్కి తెలుగుకి. పల్లెటూరి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెరపైకి తీసుకొచ్చిన సినిమా. అప్పటి వరకు మేకప్లతో ఆర్టిఫిషియల్ సెట్లలో తయారైన సినిమా భారతీరాజా రాకతో గ్రామీణ ప్రాంతాల సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడం స్టార్ట్ అయింది. ఇక అప్పటి నుంచి తన ప్రతి చిత్రంలో వైవిధ్యాన్ని చూపిస్తూ ముందుకు సాగారు భారతీరాజా. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, 16 ఏళ్ళు వయసు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం మీకోసం వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

7 hours 21 minutes 43 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరి తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ సాధించాయి. భారతీరాజా గారి అసలు పేరు చిన్నస్వామి. 4 భాషల దర్శకుల వద్ద పనిచేసిన భారతీరాజా గారికి దర్శకత్వ ప్రతిభ బాగానే ఉంది. సో తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు, ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా అద్భుతమైన సినిమాలెన్నో అందించారు. ఆయన 2వ సినిమా కిలక్కే పోగం రైల్ రాధికను హీరోయిన్ గా పరిచయం చేశారు. ఈ సినిమాలో హీరో సుధాకర్ గారు. సో ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించింది. తమిళనాట అంతా కూడా సుధాకర్ గారు స్టార్ హీరో అవ్వడానికి ఈ సినిమా ఒక కారణమని చెప్పొచ్చు. ఇక ఆయన 3rd మూవీ సిగప్పు రోజాకల్. గుర్తొచ్చేసింది కదా, రోజాకల్ అనగానే శ్రీదేవి గారి ఎర్ర గులాబీలు ఈ సినిమా అనమాట. సో కమల్ హాసన్ శ్రీదేవి నటించిన ఈ సినిమా తెలుగులో ఎర్ర గులాబీలు అయితే ఇక్కడ కూడా విజయాన్ని సాధించింది. ఆ తర్వాత పుతియా వార్పుగల్ భాగ్యరాజ్ రతి నటించినటువంటి సినిమా అనమాట. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తెలుగులో కొత్త జీవితాలు పేరుతో రీమేక్ చేశారనమాట. అక్కడ సుహాసిని గారు తెలుగు చిత్రసీమకు ఈ సినిమాతోనే ఆవిడ పరిచయం అయ్యారు. అప్పటికే ఎన్నో సిల్వర్ జూబ్లీ హిట్స్ చూశారనమాట భారతీ రాజా గారు. అప్పుడు ఏం జరిగింది అంటే ఒక విశేషం, కొత్త జీవితాలు సినిమా పోస్టర్స్ పై రజతోత్సవాల చిత్ర దర్శకుడు భారతీ రాజా తెరకెక్కించిన చిత్రం అని ప్రత్యేకంగా ప్రింట్ చేసేవారు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఎర్ర గులాబీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వచ్చేస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती FM 101.3
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం
4: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.
5: మిస్డ్ అవుట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి 11:30 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. అలైగల్ ఓయివతిలై ఈ చిత్రం ద్వారా రాధను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. సో భారతీ రాజా గారు ఇదే సినిమాను తెలుగులో సీతాకోకచిలుకగా రీమేక్ చేశారు. అక్కడ ముచ్చట్ల అరుణను ఇంట్రడ్యూస్ చేశారు. హీరో కార్తీక్ కు ఇదే ఫస్ట్ మూవీ. ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం సృష్టించింది కదా. సీతాకోకచిలుక ఈ సినిమా నుంచి మనం ఒక సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత మరిన్ని విజువల్ మనం మాట్లాడుకుందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వింటూ స్ట్రేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆత్మబంధువు చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన ఆత్రేయ గీతం ఇది. 11:43 లో ఉంది, వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అండ్ ఆ తర్వాత భారతీరాజా గారు సూపర్ స్టార్ కృష్ణ గారితో జమదగ్ని, మెగాస్టార్ చిరంజీవి గారితో ఆరాధన రూపొందించారు. బాపు దర్శకత్వంలో తూర్పు వెళ్లే రైలు, ఆ తర్వాత శివాజీ గణేష్ గారితో రాధగారి కాంబినేషన్లో ముదల్ మర్యాదే. ఈ సినిమా తమిళనాట మంచి విజయాన్ని సాధించింది. అదే మన తెలుగులో ఆత్మబంధువుగా అనువాదం చేశారు. ఇక్కడ కూడా ఘన విజయాన్ని సాధించింది. అండ్ ఆ తర్వాత మన్వాసనే తెలుగులో మంగమ్మ గారి మనవడిగా రూపొందింది. ఈ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో మన అందరికీ తెలుసు. భాగ్యరాజ్ అందించినటువంటి ఒరు ఖైదీయన్ డైరీ స్టోరీతో భారతీరాజా తీసిన సినిమా కూడా అంతే సక్సెస్ సాధించింది. కమల్ నటించిన ఈ సినిమా తెలుగులో ఖైదీ వేటగా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. మరి ఇదే సినిమాను హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా, ఆఖరి రాస్తాగా తీసి విజయం సాధించారు.

రైట్ నో మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మంగమ్మ గారి మనవడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన సి నారాయణ రెడ్డి గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

జమదగ్ని ఈ చిత్రం నుంచి మనో జానకి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. సాహితీ సాహిత్యాన్ని సమకూర్చారు ఈ పాటకు. లెవెనాస్ 54:39 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. భారతీ రాజా గారికి మరొక టాలెంట్ కూడా ఉంది. వెండి తెరపై నటుడిగా కూడా ఆయన అలరించారు. తిరు మహారాజా సినిమాలో కీ రోల్ని పోషించారు. చివరిసారిగా మోహన్ లాల్ మూవీలో కనిపించారనమాట. అండ్ ఆయన నటించిన మరొక సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది, అదే పులవర్. ప్రేమ, ఉమ్మడి కుటుంబం, సామాజిక సమస్యలు, సున్నితమైన మానవ సంబంధాలు ఆయన సినిమాల్లో చూపించిన విధానం అద్భుతంగా ఉంటుంది. ఆయన సినిమాలతో ఎందరికో సినీ జీవితాన్ని ప్రసాదించారు. ఎలాంటి మేకప్ లేకుండా హీరోయిన్స్ని న్యాచురల్గా చూపించటం భారతీరాజా స్పెషాలిటీ. దీని వెనుక ఒక కారణం ఉందని చెప్తారాయన. నేను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డా. ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంటే ఆశ్చర్యంగా ప్రతిసారి ఆమె నాకు పల్లెలోనే కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. ఆమె మరెవరో కాదు, ప్రకృతి కాంత. ఆమె అందానికి నేను ముగ్ధుడినయ్యా. అందుకే కెమెరా పట్టుకుని ఆ అందాన్ని వెతుక్కుంటా అంటూ పల్లెలపై తనకున్న ప్రేమను చాటి చెప్పారు భారతీరాజా. అందుకే ఆయన తీసిన ప్రతి సినిమాలో పల్లె అందాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఆయన తీసిన అద్భుతాలకు అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ఆయన ప్రతిభను దేశం మొత్తం గుర్తు

గుర్తించింది. భారతీయ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన దక్షిణాది దర్శకుల టాప్ లిస్టులో ఖచ్చితంగా ఉండే పేరు భారతీ రాజా గారిది. ఇవి ఏనాటి సినిమా కబుర్లు, బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎజానికి ఆలపించిన ఆత్రేయ గీతం మీకోసం ప్లే చేస్తున్నాను. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో ఆరాధన చిత్రం నుంచి వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అరే మోహన్ భాయ్, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो.

అవర్స్ 11 మినిట్స్ 20 సెకండ్స్ లో ఉంది బీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఆస్ట్రేలియాలో సీట్ బెల్ట్ ధరించడం అనేది ఒక చట్టం. సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోతే అప్రాక్సిమేట్గా మన ఇండియన్ కరెన్సీలో 18,000 వరకు జరిమానా ఉంటుంది తెలుసా. అండ్ ఇక్కడి అథారిటీస్ దీన్ని కేవలం శిక్షగా పరిగణించరు, ప్రాణాలను కాపాడే మార్గంగా భావిస్తారు. అ వే టు సేవ్ లైవ్స్. వాళ్ళ మెసేజ్ చాలా క్లియర్గా ఉంటుంది, రోడ్డుపై మీ భద్రతకు ఎటువంటి హాని జరగదు అని. ఇక నార్వేలో స్పీడ్ లిమిట్ అనేది చాలా కఠినంగా అమలు చేస్తారు తెలుసా. అంటే నిర్దేశించిన పరిమితిని మించి గనక వెహికల్ని నడిపితే 18 రోజుల వరకు జైలు శిక్ష అనేది ఖచ్చితంగా విధిస్తారనమాట. ఎంత వేగంగా అంటే ఎంత స్పీడ్గా వాహనం నడిపితే శిక్ష అంత కఠినంగా ఉంటుందట. మరి దీని కారణంగా రోడ్డు ప్రమాదాల రేట్స్లో నార్వే ప్రపంచంలోనే అతి తక్కువ రోడ్డు ప్రమాదాల రేటులో ఒకటిగా ఉందన్నమాట. ఇంకా తెలుసుకుందాం బోల్డ్ అన్ని విషయాలు మన ట్రాఫిక్ రూల్స్ గురించి. సో బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, నా మనసిస్తారా. ఈ చిత్రానికి రాజేష్ సునీత పాడినటువంటి ఈఎస్ మూర్తి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफएम 101.3।
1: ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: లైఫ్ ఇజే రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి ఎఫ్ఎం
0: 101.3. అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया। మరి ప్రపంచంలో ఉన్నటువంటి ట్రాఫిక్ రూల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆస్ట్రేలియా, నార్వే వీటి గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ అమెరికా విషయానికి వస్తే, కార్స్ లో పిల్లల సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ గా భావిస్తారు. దేశవ్యాప్తంగా పిల్లల కోసం ప్రత్యేక భద్రతా సీట్ల నియమాలు చాలా చాలా కఠినంగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఎవరైనా గనక ఈ నియమాలను ఉల్లంఘిస్తే వాళ్ళు పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాలి, సోషల్ సర్వీస్ చేయాలి, భద్రతా తరగతులు అంటే సేఫ్టీ క్లాసెస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ అక్కడ పిల్లల జీవితాల్ని ఎంత విలువైనదిగా పరిగణిస్తారో ఇది మనకి చూపిస్తుంది. ఇక యూకేలో డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ టచ్ చేయడం కూడా తీవ్రమైన నేరం కొన్ని సందర్భాల్లో. అండ్ అలాగే హ్యాండ్స్ ఫ్రీ పరికరం లేకుండా ఫోన్ ఉపయోగిస్తూ పట్టుబడితే అప్రాక్సిమేట్గా మన ఇండియన్ కరెన్సీలో 21,000 వరకు ఫైన్ విధిస్తారు. మీ డ్రైవింగ్ లైసెన్స్ నుంచి ఒక 6 పాయింట్లు కూడా తీసేస్తారు. మీ జీవితం కంటే ఏ కాల్, ఏ మెసేజ్ విలువైంది కాదు అని అక్కడి ప్రభుత్వం నమ్మకం అన్నమాట. అంతే కదా. మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బిఫోర్ దట్, 100% లవ్ చిత్రానికి అడ్నాన్ సామీ పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या

0: స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిస్సాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో మార్పును, ప్రాంతీయ భద్రతకు సహకారం అందిస్తుందన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ద్వారా నౌకదళ సహకారం పెంపొందించేందుకు ఇరు దేశ నాయకులు అంగీకరించారు. ప్రాంతీయ భద్రతకు సమర్థవంతమైన నౌకదళ సహకారం అవసరమన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం నౌకదళ సహకారమే అత్యంత కీలకమైన అంశమని చెప్పారు.

0: कोलैबोरेशन रोडमैप से इंडो पैसिफिक में हमारे साझा प्रयासों को नई ताकत मिलेगी। हम शिप बिल्डिंग, शिप रिपेयर और मेंटेनेंस में भी मिलकर आगे बढ़ेंगे। फ्रेंड्स, आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की।
1: భారత్ ఆస్ట్రేలియా మధ్య 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా సీఓ ఫోరంలో మోదీ ప్రసంగిస్తూ ఇరు దేశాల భాగస్వామ్యం సరికొత్త హైటెక్ యుగంలోకి అడుగుపెట్టిందన్నారు. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం, 2070 నాటికి నెట్ జీరో ఉద్గార లక్ష్యాలు పెట్టుకుందని, ఆస్ట్రేలియా యురేనియం నిల్వలతో ఇరు దేశాలు అణుశక్తి రంగంలో సహకరించుకోవచ్చని మోదీ పిలుపునిచ్చారు.
0: హమ్ భారత్ మే హైడ్రో ప్రోజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మాడ్యూల్స్ ఆర్ విండ్ మిల్స్ కే లియే మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ తయారు కర్ రహే. భారత్ నే 2030 తక్ 500 గిగావాట్ రిన్యూబల్ ఎనర్జీ और 2070 तक नेट जीरो का लक्ष्य रखा है. हमने 2047 तक 100 गीगावाट न्यूक्लियर एनर्जी का लक्ष्य रखा है.
1: మౌలిక సదుపాయాలు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు భారత్ అనువైన వేదికను వివరించారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని కొనియాడారు. భారత జాతీయ మౌలిక సదుపాయాల నిధిలో ఆస్ట్రేలియన్ సూపర్ అదనంగా 500 మిలియన్ ఏయుడి పెట్టుబడి పెట్టనున్నట్టుగా ప్రకటించారు. గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా వర్సిటీల ఏర్పాటు, పెర్ద్వాన్ ప్రాజెక్టు వంటి పారిశ్రామిక ఒప్పందాలు ప్రస్తావించారు.
2: We share a focus on deepening and diversifying the relationship between our countries so we can continue to grow from strength to strength. Today we have done exactly that across the breadth of our relationship. With new landmark agreements, we are expanding our relationship across defence and security, education, science and technology, and energy security and critical minerals. Prime Minister Modi and I have released a joint declaration on defence and security cooperation to deepen our practical partnership.
1: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్లో ఒడిశా అగ్రికల్చర్ టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగే మహాసముద్రాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగం కోసం లెటర్స్ ఆఫ్ ఆథరైజేషన్ జారీ చేస్తే జాతీయ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. తర్వాత కోర్ధా భువనేశ్వర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 15వ గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ సూపర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ స్క్రోడర్ ఈ ఉదయం ప్రకటించిన 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ పెట్టుబడి భారతదేశం స్వాగతించింది. మన దేశ వృద్ధి సంస్కరణల పదంపై అంతర్జాతీయంగా నమ్మకానికి మరొక నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారతదేశంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పెట్టుబడిదారులకు అందిస్తున్న అపార అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుందని, ఈ పెట్టుబడి ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దృఢ నిశ్చయం, నిరంతర కృషి, సానుకూల ఆలోచన విధానమే విజయానికి నిజమైన సూత్రాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంకల్పబలం, సానుకూల ఆలోచనల శక్తితో వికసిత్ భారత్ సాకారానికి దేశ యువత పూర్తి అంకితభావంతో కృషి చేస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానందుని ఆదర్శాలు అనుసరిస్తూ ఈ సంస్థ విద్యార్థి శక్తిని సంఘటితం చేయడంలో, యువతలో దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్ల సమస్య వంటి సందర్భాల్లో విద్యార్థి పరిషత్ ఎల్లప్పుడూ యువతను దేశ నిర్మాణంలో అగ్రగామిగా నిలిపిందని హోంమంత్రి అన్నారు. దేశం ఎదుర్కొనే ప్రతి సవాళ్లు ధీటుగా ఎదుర్కొంటూ జాతి ప్రయోజనాలే అన్నిటికంటే మిన్న అని భావించేలా రాబోయే తరాలకి సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. దేశమే సర్వోపరి అనే భావనతో అఖిల భారత విద్యార్థి పరిషత్ గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులను దేశ సేవ, నాయకత్వం, సామాజిక బాధ్యత వైపు నడిపిస్తూ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతి, జాతీయ ఐక్యత, సామాజిక చైతన్యం బలోపేతం చేయడంలో

సంస్థ కీలక పాత్ర పోషించిందని, విద్యార్థుల సంక్షేమం, దేశ ప్రయోజనాల కోసం ఈ సంస్థ మరింత ఉత్సాహంతో తన ప్రయాణం ఇలాగే ముందుకు సాగించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫసల్ బీమా యోజన, వ్యవసాయ రుణాలు, ఎరువులపై సబ్సిడీలతో రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవాన్ని కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన పర్యావరణహిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశం ఈ రోజు నుంచి మహారాష్ట్రలో నాగ్పూర్లో ప్రారంభం కానుంది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని రవాణా రంగం, మౌలిక సదుపాయాల సుస్థిరత, రవాణా సౌకర్యాలపై చర్చిస్తారు. సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన అనుసంధానంతో సమగ్ర వృద్ధి సాధించాలనే బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 11న జరిగే మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రత్యర్యగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్ ఖతార్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఓడలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులు కాల్పుల ముగింపు సూచిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లో ఈ దాడులు జరిగాయి. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 90 సైనిక స్థావరాలు ఓడరేవులు లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలిపింది. హర్ముజ్ జలసంధిలో నౌకయన స్వేచ్ఛకు భంగం కలిగించే ఇరాన్ సామర్థ్యం దెబ్బతీయటమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని అమెరికా పేర్కొంది. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ బహ్రెయిన్, కువైట్లపై జరిగిన దాడులకు బాధ్యత వహించింది. ఇరాన్ అణువిద్యుత్ ప్లాంట్ ఉన్న బుషెహర్, చబహర్, బందర్ అబ్బాస్ వంటి రేవు పట్టణాల్లో పేలులు సంభవించినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీసులు ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మజిలీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ కదా, చిన్మయి పాడినటువంటి చైతన్య ప్రసాద్ గీతం ఇది. గోపీసుందర్ మ్యూజిక్ లో విన్నారు. 12 hours 44 minutes 40 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నా ట్రాఫిక్ రూల్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటాయి అనే విషయంలో. సో క్రమశిక్షణకు ప్రసిద్ధి చెందిన దేశం సింగపూర్. అక్కడి పోలీసులు అతివేగం, రాంగ్ సైడ్ పార్కింగ్లపై ఎక్కువ నిఘా ఉంచుతారంట. అండ్ ఇక్కడ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి, సో భయంతో ప్రజలు తప్పు చేయరు. అండ్ సింగపూర్ రోడ్లు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనవిగా పరిగణించబడడానికి ఇదే కారణం. అక్కడ ఉన్న ఒక జనరల్ రూల్ ఏంటంటే, మీరు చట్టం పరిధిలో ఉంటే మీరు బెస్ట్ పొజిషన్లో ఉంటారని. యూకే, జపాన్ దేశాల్లో వర్షాకాలంలో రోడ్లపై కార్లు నడిపేటప్పుడు రోడ్డు మీద నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు కానీ బురద కానీ నడిచి వెళ్లే వాళ్లపై పడేలాగా స్పీడ్గా వెళ్లటం అనేది నేరం. దీనికి కూడా భారీ జరిమానాలు ఉంటాయన్నమాట, అంతే కదా. సో థాయిలాండ్లో అయితే ఇంకొక విషయం ఉంది, షర్ట్ లేకుండా బనియన్తో డ్రైవ్ చేయకూడదు. స్పెయిన్లో డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు సరైన షూ కానీ లేదంటే చెప్పులు కానీ వేసుకోవాలన్నమాట. ఇన్ కేసు స్లిప్పర్స్ కానీ షూస్ కానీ లేకుండా డ్రైవ్ చేస్తే జరిమానా పడుతుంది. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ దృష్టి మరల్చేలా కారు అద్దాలకి బొమ్మలు కానీ ఇంకేదైనా డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇలాంటి వస్తువులు ఏవి కూడా వేలాడదీయకూడదు. అండ్ ఇంకా స్విట్జర్లాండ్ విషయానికి వస్తే ఇక్కడ ప్రజలు ప్రశాంతతకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట, కాబట్టి అక్కడ డ్రైవింగ్

చేసేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి శబ్దం వచ్చేలాగా హార్న్ వేయటం, వెహికల్ డోర్స్ వేయటం ఇలాంటివి చేయకూడదు. సాధారణంగా మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ అంటే హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, సిగ్నల్ జంప్ చేయకుండా ఉండటం ఇలాంటివి మాత్రమే కదా మనకి ఎక్కువగా తెలుసు. కానీ ఇప్పుడు తెలుసుకున్నారు కదా ప్రపంచంలో ఎన్ని ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో, అయినా మన కోసం మన ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, ఇంటి దగ్గర మన కుటుంబం వెయిట్ చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న మిస్టేక్స్ మన కుటుంబానికి శాపం కాకూడదు కదా. మరి ట్రాఫిక్ రూల్స్ మన కోసం, మన ఫ్యామిలీ కోసం తప్పకుండా పాటిద్దాం. ఏమంటారు? ఇది ఈనాటి మీకు తెలుసా రైట్ నౌ మీకోసం జర్నీ మూవీ నుంచి సత్యహరిణి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది సాహితీ గీతం. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
4: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
3: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
4: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
3: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
4: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
3: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
4: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
3: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
4: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
3: ఆఫ్ కోర్స్.
5: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: भारती FM 101.3 లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బనగానపల్లె మండల కేంద్రంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉప మంత్రి కామ్చాన్ కాంగ్తో నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ఖేలో ఇండియా కింద 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వినీల్ కృష్ణకు నిన్న ఆయన వినతి పత్రం సమర్పించారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయన నిన్న గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫార్ ఆల్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈ సెట్ ఫలితాలను కన్వీనర్ బి లింగేశ్వరరెడ్డి గుంటూరులోని తన కార్యాలయంలో నిన్న విడుదల చేశారు. వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి అధికమయ్యాయి. ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. హుర్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. భారతీయ వ్యోమగాముల అంతరిక్ష

యాత్ర ప్రాజెక్ట్ గగన్యాన్లో కీలకమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ పరీక్ష విజయవంతమైనట్లు ఇస్రో నిన్న ప్రకటించింది. భూ వాతావరణంలో క్యాప్సూల్ వేగాన్ని తగ్గించే అత్యంత కీలకమైన భద్రతా వ్యవస్థల్లో పారాచూట్ వ్యవస్థ ఒకటి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సిద్దమవుతుంది. ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని ఈ నెల 15న ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా నిన్న వెల్లడించారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: विविध भारती FM 101.3।
1: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
2: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
0: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1 hour 3 minutes 40 seconds లో ఉంది వీబీ క్లాక్. ధీరాలోకి వచ్చేసాం కదా. మహిళల్లో రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన మోస్ట్ కామన్ ప్రాబ్లం పీసీఓడి. అదే మనకి పీసీఓఎస్గా మారింది. ప్రతి 8 మందిలో ఒకళ్ళకి ఇది సాధారణ సమస్యగా మారుతుంది. అయితే పీసీఓఎస్ సమస్య కేవలం ఫర్టిలిటీ పైన మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర వ్యవస్థల పైన కూడా ప్రభావాన్ని చూపిస్తూ వాళ్ళ హెల్త్ని దెబ్బతీస్తుందన్నమాట. సో ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి మహిళలు ఏం తినాలో, ఏం తినకూడదో గైనకాలజిస్ట్ ఎక్స్పర్ట్స్ కొన్ని సజెషన్స్ అయితే ఇస్తున్నారు. మరి దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈనాటి ధీరాలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. రైట్ నౌ మీకోసం సిద్ శ్రీరామ్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వకీల్ సాబ్. ఎంజాయ్ లిస్నింగ్ వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.

సెగా మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, సునీత పాడినటువంటి శ్రీమణి గీతం, జోష్వా శ్రీధర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:13:51 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలో. సో మరి ఉమెన్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, దట్ టు పీసీఓఎస్ గురించి, పాలీ ఎండోక్రైన్ మెటాబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పీసీఓఎస్. ముందుగా అండాశయంలో సమస్య స్టార్ట్ అయ్యి సరిగా ఎగ్ రిలీజ్ కాకపోవడం, మెన్స్ట్రుయేషన్లో చేంజెస్, మెన్స్ట్రువల్ సైకిల్ డిలే అవ్వటం, అలా కొన్నాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులకి అది దారితీస్తుంది అన్నమాట. అయితే ఈ సమస్యను ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ వ్యాధి నుంచి బయటపడి మనల్ని మనం కాపాడుకోవచ్చు. పీసీఓఎస్ ఉన్నవాళ్ళు కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినకూడదని, కొన్నిటిని ప్రతిరోజు డైట్లో చేర్చుకోవాలని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి ఈ సమస్యకు ట్రీట్మెంట్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ మహిళలు కొన్ని ఫుడ్ ఐటమ్స్కి దూరంగా ఉండాలి, లేదంటే ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఓకేనా, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం అదూర్స్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, హరిహరన్ రీటా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని కోరిన రాష్ట విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ నెల 17న పల్నాడు జిల్లాలో రుణమేళాలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రంలో మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా పనగానపల్లెలో పర్యటిస్తున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి పనగానపల్లె చేరుకుని రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: నేను ఇదే నియోజకవర్గంలో ఎన్నికల రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తగలబెట్టి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ సమస్య పరిష్కరిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. చట్టాన్ని రద్దు చేశాం. భూ వివాదాల పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం.
0: ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి ఆ దేశ మంత్రి కాంగ్చన్ కాంగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో యువతకు నైపుణ్యాలు అందించేందుకు కొరియా విశ్వవిద్యాలయాలు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో 2029

0: నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మద్దతుగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పాదరక్షల తయారీ, నౌకా నిర్మాణ రంగాల్లో కొరియా నైపుణ్య సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూమర్ అనే ఏపీ దార్శనికతను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య ఉమ్మడి పరిశోధన, అభివృద్ధికి సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. గత 2 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలు అమలు చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈరోజు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం 2 ఏడాదిలో 74 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 95% మంది రైతులకు చెల్లింపులు చేశామని మనోహర్ చెప్పారు. గోనె సంచులు, గోదాములు, రవాణా, తేమ శాతం వంటి అంశాల్లో పారదర్శకత పెంచేందుకు చర్యలు చేపట్టామని, ఈ ఖరీఫ్ పంటకాలం నుండి రైతు సేవా కేంద్రాల్లోనే గోనె సంచులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రుణమేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్ధిదారులకు అందజేస్తారని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. గుంటూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 20 రకాల పథకాల ద్వారా కొత్త వారికి రుణాలు ఇవ్వడం కోసం ఈ రుణమేళాను నరసరావుపేటలో నిర్వహిస్తున్నామని చెప్పారు. పల్నాడు జిల్లాలోని ప్రతి మండలంలో మహిళలతో ఒక క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామని, 7 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని సూర్యఘర్ రుణాలు అందజేయనున్నామని శ్రీకృష్ణ దేవరాయలు వివరిస్తూ,
1: పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల దాకా వివిధ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, లోన్ స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా డెలివర్ చేయబోతా ఉన్నారు. మహిళలకు సంబంధించిన ఒక క్లస్టర్ని పెట్టబోతా ఉన్నాం. సత్తెనపల్లిలో ఒకటి, అబ్బూరులో పెట్టబోతా ఉన్నాం. 7 గ్రామాలు తీసుకుని ఆ గ్రామంలో స్వయం సూర్యగారు ఏదైతే ఉందో సోలార్ ప్యానల్స్ పెట్టేది, అది మొత్తం గ్రామం మొత్తం కూడా అప్లికేషన్స్ పెట్టించి వాళ్ళందరికీ కూడా లోన్స్ శాంక్షన్ చేసుకోబోతా ఉన్నాం. పల్నాడులోనే 18,000 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వారందరికీ కూడా ఈ స్వనిధి చేరే విధంగా చేయాలి అని చెప్పి బ్యాంకర్స్ చెప్పింది.
0: బయోడైవర్సిటీ పార్కుల తరహాలో రాష్ట్రంలో గురుకులాలను నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనపరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనపరిచేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉపాధ్యాయులను నియమించి పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులను సిద్ధం చేస్తామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించి గుంటూరు జిల్లా రాయపూడి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల సేవలను ఒకే కేంద్రం నుండి పర్యవేక్షించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన మున్సిపల్ సేవలు అందించడమే ఈ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ లక్ష్యమని మంత్రి వివరిస్తూ,
2: రోజు రోజుకి టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది. సో ఏఐతో అనుసంధానించి లేటెస్ట్ టెక్నాలజీతో సిఆర్డి ఆఫీసులో ఈ యొక్క కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ని పెట్టడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అటు సాలిడ్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు, గుంటలు లేని రోడ్ వీటిలన్నిటి కూడా సెంట్రలైజ్డ్ గా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయటం, 123 మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్స్ తో రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తూ అక్కడున్న సమస్యను సాల్వ్ చేసే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ యాక్చువల్ గా ప్రజలకు ఉపయోగపడుతుంది.
0: విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన నిన్న వారితో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై వారికి స్పష్టత ఇచ్చారు. ఓట్ల ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆతిథ్య వర్మ అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట ముంచింగుండ్పట్టు మండలాల్లో పలు పోలింగ్ కేంద్రాలను ఆయన నిన్న

క్షేత్ర స్థాయిలో సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు కింది స్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ యుద్ద ప్రాతిపదికన డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓటర్ల వివరాలను నమోదు చేసే సమయంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సక్రమంగా వివరాలు నమోదు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయన నిన్న గన్నవరం నియోజకవర్గంలోని రామవరప్పాడు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ది పనులు, పీఎం పోషణ్ అమలుపై ఆయన నిన్న దృశ్య మాధ్యమం ద్వారా విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పీఎం శ్రీ కింద ఎంపికైన 20 పాఠశాలలను అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ది చేయాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన అదనపు తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, డిజిటల్ తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా సామాగ్రి తదితర మౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి పాఠశాలల వారీగా సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా వ్యాప్తికి అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రావు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో 1119 ప్రత్యేక శిబిరాలు నిర్వహించి కొనసాగిస్తున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బనగానపల్లెలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని కోరిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ నెల 17న పల్నాడు జిల్లాలో రుణమేళాలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రంలో మున్సిపాలిటీల పర్యవేక్షణ కోసం అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: TFM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేటి ఆధునిక కాలంలో మార్నింగ్ నిద్ర లేవగానే ఫోన్ చూడకపోతే మాక్సిమం ఎవరికి కూడా ఆ రోజు స్టార్ట్ అవ్వదు కదా. అంటే దీనివల్ల ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయనేది తెలియకుండానే ఈ పని చేసేస్తూ ఉంటారు చాలా మంది. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, పీసీఓఎస్ బాధితులు మార్నింగ్ స్మార్ట్ ఫోన్ స్క్రోలింగ్ కి దూరంగా ఉండాలి. దీని ద్వారా ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మీ శరీరంలో రీప్రొడక్టివ్ సిస్టమ్ పై ప్రభావం పడకుండా ఉంటుందన్నమాట. సో ఈ సమస్య కూడా కంట్రోల్లో ఉంటుందట. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా రోజువారీ పనులు స్టార్ట్ చేయక ముందు చాలా మందికి ఏంటంటే టీ, కాఫీ ఇలాంటివి తాగే అలవాటు ఉంటుంది. సో అలా అస్సలు తాగకూడదు అనమాట. ఇవి తాగకుండా ఉండలేరు కొంతమంది, కానీ పరగడుపున తాగటం వల్ల గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ ఇలాంటి సమస్యలు తలెత్తుతాయట. సో పీసీఓఎస్ ఉన్నవారు

వాళ్ళు ఖాళీ కడుపుతో టీ కాఫీ వంటివి తాగకూడదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ ఇది. గీతాంజలి మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ ట్రాక్ విన్న తర్వాత 1 hour 36 minutes 57 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ధీరాలో ఉన్నాం. మహిళలు ముఖ్యంగా ఈ పీసీఓఎస్ సమస్య ఉన్నవాళ్ళు బ్రేక్ఫాస్ట్లో సరైన మోతాదులో పోషకాహారం ఉండేలాగా చూసుకోవాలి.

బిస్కెట్స్ కానీ రస్క్ కానీ ఇలాంటి ఐటమ్స్, అంటే మైదాతో చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా, వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అండ్ వీటికి ఆల్టర్నేటివ్గా ప్రోటీన్లు, విటమిన్లు, హెల్దీ ఫ్యాట్ పుష్కలంగా ఉండేలాగా చూసుకుంటూ ఆ టిఫిన్ని కంప్లీట్ చేయాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. పీసీఓఎస్ సమస్య ఉన్న మహిళలు పండ్ల రసాలు రోజు తాగడం మంచిది కాదని డాక్టర్స్ చెప్తున్నారు. మరి ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కాసేపైనా సరే ఎండలో కూర్చోకపోవడం, వ్యాయామం చేయకపోవడం ఇలాంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందట. ఎలా ఉండకూడదో తెలుసుకున్నాం కదా, మరి ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం, వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం సుకుమారుడు చిత్రానికి శ్రేయా ఘోషాల్ పాడినటువంటి శ్రీమణి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ లిరిక్స్ కదా, బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విన్నారు. 1 hour 42 minutes 48 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. పీసీఓఎస్ సమస్య ఉన్న మహిళలు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా మార్నింగ్ లేవగానే 2 glasses ఆఫ్ వాటర్ తాగాలి. దీనివల్ల ఏంటంటే ఇంటెస్టైనల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. తర్వాత శ్వాసకి సంబంధించిన వ్యాయామాలు ఉదయాన్నే 10 నిమిషాలు కానీ లేదా 15 నిమిషాలు కానీ, ఇలా అంటే ఈ వ్యాయామం చేసిన తర్వాత ఈ 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు తర్వాత బయట వాతావరణంలో కాస్త స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం ఉంటుంది కదా. సో బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వ్యాయామం చేసిన వెంటనే చక్కగా 10-15 నిమిషాల పాటు బయట వాతావరణంలో నడవండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, రోజంతా కూడా ఒత్తిడిని తట్టుకునేలాగా చేస్తుంది అనమాట. అండ్ ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కాసేపైనా సరే ఎండలో నిలబడాలి. అంటే మార్నింగ్ అయితే ఇంకా బెస్ట్ అనమాట. దీనివల్ల ఏంటి, విటమిన్ డి అనేది ఉత్పత్తి జరుగుతుంది. ఇది పీసీఓఎస్ సమస్యను నివారించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే రోజు ఏదో ఒక 2 రకాల ఫ్రూట్స్ అనేవి మీ డైట్లో యాడ్ చేసుకోండి. సపోజ్ ఈరోజు జాంకాయ యాపిల్ తింటే ఇంకొక రోజు ఇంకొక 2 అనమాట. అట్లా 2 రకాల ఫ్రూట్స్ అనేవి మార్చుకుంటూ ఉండండి మీ అవైలబిలిటీని బట్టి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, జంక్ ఫుడ్ వీటికి దూరంగా ఉంటూ టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, అప్పుడే కదా సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. హీరాలో మరి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు కదా. అలాగే మన కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అందించిన స్కీమ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ సారు చరు చిత్రు నుంచి దేవిశ్రీ ప్రసాద్ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. రామజోగయ్య శాస్త్రి గీతం ఇది, డిఎస్పి పాడారు అండ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

மெயின் ஃபார் ரீச் அதர் பியூட்டிஃபுல் ட்ராக் தான். 1 hour 49 minutes 29 seconds வந்து விவி கிளாக் வின்டுனர் வித் பாரதி எஃப்எம் 101.3. அண்ட் మన కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అందించిన స్కీమ్ గురించి కూడా మాట్లాడతానని చెప్పాను కదా, 12 years ఆఫ్ గవర్నమెంట్ లో. మాతృత్వ సమయంలో మన ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది కదా. ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద గర్భిణీలకు నగదు సాయం అందిస్తున్నారు. పౌష్టికాహారం తీసుకోవడానికి, మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి ఈ డబ్బు బాగా ఉపయోగపడుతుంది. శిశు మరణాల రేటు తగ్గించడంలో, తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆరోగ్యవంతమైన మహిళలే ఆరోగ్యవంతమైన సమాజానికి మూలం అని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. ప్రతి ఇల్లాలు గౌరవంగా ఆరోగ్యంగా జీవించాలని ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం. కట్టెల పొయ్యి వల్ల వచ్చే పొగ నుంచి మహిళలకు విముక్తి లభించింది. అలాగే పీఎం యోజన కింద మంజూరయ్యే ఇళ్లను మహిళల పేర్ల మీదుగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనివల్ల కుటుంబంలో మహిళలకు ఆస్తి హక్కు, సామాజిక భద్రత లభిస్తున్నాయి. సొంత ఇల్లు అనే కల నెరవేరడంతో మహిళల్లో ఆత్మవిశ్వాసం డబుల్ అవుతుంది. పిఎంయువై సైట్ ద్వారా ఇది అప్లై చేసుకోవచ్చు. అది మ్యాటర్. వన్ అవర్ 51 minutes లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ధీరాని మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. రైట్ నౌ మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. అండ్ అలాగే 2 o'clock అయితే న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, న్యూస్ విన్న తర్వాత మనం మళ్ళీ 2:30 సంధ్య సంధ్యలో కలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ సంక్రాంతికి వస్తున్నాం నుంచి భీమ్స్ ప్రణవి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: పటాకా అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మరి ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయండి 8662488814 ఈ నంబర్ కి మీ పేరుతో పాటుగా. సో మరి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చే ముందు కొన్ని మెసేజెస్ ఉన్నాయి, అవి చూసేద్దాం. ఫస్ట్ మెసేజ్ మనకి, హాయ్ జ్యోతి గారు, స్వర్గీయ భారతీయ రాజా గారి సినిమా కబుర్లు చాలా బాగున్నాయంటూ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మీకు తెలుసా విన్నాను, విదేశాల్లో అమలు చేస్తున్నటువంటి రహదారి నియమాల గురించి అండ్ అవి అతిక్రమిస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అనే దాని గురించి చక్కగా వివరించారు, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, సినిమా కబుర్లో దర్శకులు భారతీ రాజా గురించి చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి, అలాగే ప్లే చేసిన పాటలు కూడా చాలా బాగున్నాయి. ఒక హీరో గురించి కానీ, హీరోయిన్ గురించి కానీ, దర్శకుడు గురించి కానీ, సంగీత దర్శకుడు గురించి కానీ, నిర్మాత గురించి కానీ, కొమీడియన్ గారి గురించి కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గారి గురించి ఇంకా లిస్ట్ ఇంకా ఉందా అండి చెప్పాలి అంటే జ్యోతి గారు తర్వాతే అంటూ మెసేజ్ చేశారు. సందేశ సందులో మీరు అడిగే ప్రశ్నలకు పాజిటివ్గా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ అలాగే మ్యామ్, నేను సింగపూర్ వెళ్ళొచ్చాను, అయితే మీకు ట్రాఫిక్ రూల్స్ తెలుసు అక్కడికి. సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, శుభ మధ్యాహ్నం అంటూ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి. అండ్ ఎలా ఉన్నారక్క అంటూ పరూషానా మీ పేరు, ఓకే మీ యాంకరింగ్ బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ శ్రీలీల. అండ్ నెక్స్ట్, సందేశానికి స్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రాజోల్ నుండి బోరెల్లి జయన్న, అండ్ అలాగే కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి, అండ్ కంచి నుంచి పద్మ భవ్య చింటూ శేఖర్ మెసేజ్ చేశారు, అండ్ శ్రీధర్ రావు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సందేశానికి వెల్కమ్ అంటూ మెసేజ్ వచ్చింది బట్ పేరు లేదు, మీ పేరుతో పాటుగా మెసేజ్ పంపించండి. శివ శ్రీఫణి బాలసుబ్రహ్మణ్యం హేమలత దేశాయిపేట నుండి మెసేజ్ చేశారు. అండ్ జాన్సన్ విజయవాడ నుండి, అండ్ అలాగే కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి మెసేజ్ చేశారు. కర్నూలు ముజఫర్నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెనెలవల్లి. అండ్ అనంతపురం మస్తాన్ బాషా మెసేజ్ చేశారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి సందేశ సందులో ఫస్ట్ సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి మీకోసం. వండర్ఫుల్ మూవీ అండి ఇది. అండ్ ఈ సినిమాలో డైలాగ్స్ కానీ ప్రతిదీ కూడా బాగుంటాయి అన్నమాట. అండ్ ఒక చిన్న డైలాగ్ చెప్తాను, అది ఎవరు చెప్పారు అండ్ ఏ సినిమా, ఆ హీరోయిన్ ఎవరు అనేది గెస్ చేయండి. అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు నేను సావిత్రి గణేశన్ అని ఒక హీరోయిన్ చెప్తారు. చిన్న ఆ చిన్న డైలాగ్లోనే ఆవిడ చాలా ఎమోషన్స్ పండించారనమాట. సో చాలా వండర్ఫుల్ మూవీ. అండ్ ఇందులో చాలా డైలాగ్స్ ఉంటే చాలా బాగుంటాయి. ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితంలో ఒక్క క్షణం ప్రేమ దొరకటమే అదృష్టం, అలాంటిది నాకు 20 ఏళ్ల ప్రేమ దొరికింది. ప్రేమ అందరికీ దొరకదు, దొరికితే పోరాడాలి. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా దీని గురించి. బిఫోర్ దట్ ఆన్సర్ గెస్ చేయండి 8662488814 ఈ నెంబర్కి మీరు మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం డాడీ మూవీ నుంచి శంకర్ మహాదేవన్ పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వాస్ 42 minutes 57 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేసాను నేను, అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు నేను సావిత్రి గణేశన్ అని చెప్తారనమాట. సో ఒక ఫేమస్ బయోపిక్ మూవీ క్లూ కూడా ఇచ్చేసాను. సో చాలా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. మనకి ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది, పెడన జోగానందర కాలనీ అప్పుల రాజు రైట్ ఆన్సర్, అండ్ అలాగే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్, అండ్ శ్రీ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్, కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్, అండ్ స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి మహానటి. సో రైట్ ఆన్సర్ అనమాట. అండ్ శివ శ్రీఫణి దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ విజయవాడ అలంకార ఓకే చాపరాల అరుణ మెసేజ్ చేశారు అక్కడ నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ సునీల్ కృష్ణ తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలియ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అనంతపూర్ అక్తర్ ఇమాంబి గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా ద ఫస్ట్ ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్, అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్, నూనె నుండి శోభారాణి రంగారావు, సాగర్ చాందిని అవినాష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్, నంద్యాల నుండి పరుష జై జానకి నాయక కాదు కదా రాంగ్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, కొల్లిపల్లి నుండి మల్లిక రైట్ ఆన్సర్, అండ్ షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, జయం భాషా ఫ్యామిలీ కర్నూలు మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ మీ పేరు ఇంకా రాలేదు బట్ ఆన్సర్ అయితే మాత్రం వచ్చేసింది, నెల్లూరు నుండి జ్యోతియా ఓకే, అండ్ అశోక్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ కొడుమూరు వీరేష్ ఊర్మిళ రైట్ ఆన్సర్, రాజోల్ నుండి బోరెల్లి జయన్న, కథ ప్రేమ లాంటిది మనకు కావలసినప్పుడు దానికి కావలసినప్పుడు మాత్రమే వెతుక్కుంటూ వస్తుంది అంటూ సాయి మాధవ్ బుర్రగారు చాలా చక్కగా రాశారు ఇందులోని సంభాషణలు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ టీవీ సుబ్బారావు ఓకే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ టీవీ సుబ్బారావు శ్రీదేవి ఎక్కడ నుండి అండి ఇది ఓకే అక్కడ నుండి మెసేజ్ చేశారు, అండ్ అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం ఇంకెవరండి అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, అండ్ నెక్స్ట్ మెసేజ్ మిర్చి మూవీ కాదండి అది రాంగ్ ఆన్సర్, అండ్ అలాగే జ్యోతి నెల్లూరు నుండి మీ పేరు నేను చదివేశాను, అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే సో మహారెడ్డి మూవీలో కీర్తి సురేష్ చెప్తారనమాట, అండ్ ఇందులో అన్ని సంభాషణలన్నీ కూడా చాలా బాగుంటాయి, మనలాంటి ప్రేమ అందరికీ దొరకదు అని చెప్తారనమాట హీరో. సో మరి అలాంటి ప్రేమ కూడా చూసారా ఎలా అయిపోతుందో, సో అది మ్యాటర్. ఎనీవే మహానటి మూవీ నుంచి అయితే మనం చక్కగా సంభాషణని గుర్తు చేసుకున్నాం, అండ్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మన సందడి సందడిలో.

కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఉంటాయన్నమాట. యాక్చువల్గా వాటి మీనింగ్ చాలా మందికి తెలీదు. కొన్ని చూస్తే ఏంటంటే, సపోజ్ నేను ఒకటి చెప్తాను ఇప్పుడు, దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ని పంపిస్తారో లేదో చూస్తాను. బ్రేక్ ద ఐస్ అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా దీనికి ఎవరెవరు ఎన్ని రకాల ఆన్సర్స్ పంపిస్తారో చూస్తాను. వాట్ డస్ బ్రేక్ ద ఐస్ మీన్? బ్రేక్ ద ఐస్ అంటే అర్థం ఏంటి గెస్ చేయండి. మీ పేరుని ఆన్సర్ని 8

6248814 ఈ నెంబర్కి మీరు పంపించేస్తూ ఉండండి. ఇప్పుడైతే మీకోసం మహానటి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. అనురాగ్ కుల్కర్ని పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇది. మిక్కి జయ మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

6:53:32 ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను కదా, బ్రేక్ ద ఐస్ అంటే అర్థం ఏంటి అన్నాను. సో చాలా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఇందాకటి క్వశ్చన్ కి కేదారి వీరేష్ రాజౌళి మండలం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అనుకున్నా ఇలాంటి ఆన్సరే వస్తుందని అనుకున్నాను. శ్రీ విశాఖపట్నం నుండి ఐస్ ని పగల కొట్టాలట, సూపర్ అసలు. అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పులరాజు రైట్ ఆన్సర్ అండి, బాగా గెస్ చేశారు మీరు మొత్తానికి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ ముందు చూపు అంట శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కాదు కదా, జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రెబ్బవరం విలేజ్ నుండి అమీదా బేగం, రజియా, హసీఫా, బిడియమ్మ అంటే ఏంటండి, ఓకే అది రాంగ్ ఆన్సర్ ఎనీవే. అండ్ నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుండి ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. ఫాతిమా కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మంచు విచ్చిన్న అంట రాజేష్, అంబిక, ప్రేమ్జాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్, మహారాష్ట్ర నుండి మెసేజ్ చేశారు. గూగుల్లో సెర్చ్ చేశారనమాట మీరు, అందుకే ఆన్సర్ వచ్చింది. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ అలాగే అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి, అయ్యో మీరు కూడానా కాదు కదా, ముండ్లదిన్నె ఆచారి, టైలర్ కిరణ్ కుమారి టైలర్ అంటూ మెసేజ్ చేశారు, బట్ అది రాంగ్ ఆన్సర్ అండి. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. ఫస్ట్ స్టెప్ వేయడం అంటూ మెసేజ్ చేశారు, ఇంతకీ అది రైట్ ఆన్సర్ ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ అలాగే జ్యోతి నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, కాదండి మంచుగడ్డని పగలగొట్టడం కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ప్రశ్న డిఫికల్ట్గా ఉంది అయినా కూడా ఆన్సర్ ట్రై చేస్తున్నాను అంటూ మెసేజ్ చేశారు. సెకండ్ పంపించింది రైట్ ఆన్సర్, ఫస్ట్ అయితే రాంగ్ ఆన్సర్. అండ్ మొగ మండలం కాజు నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నీలనాయక్ మేనక మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుండి కైండ్ ఆఫ్ గేమ్ అంటున్నారు, కాదు సంభాషణ. ఎస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ ఇంకొకసారి అంటున్నారు, ఆల్రెడీ ఆన్సర్ అందరూ చెప్పేశారు కదా, నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రాంగ్ ఆన్సర్. సో ఇంతకీ ఏంటి అంటే బ్రేక్ ద ఐస్ అనే ప్రశ్న ఇచ్చాను కదా, దానికి అర్థం ఐస్ని పగలగొట్టడం కాదండి. ఇన్ కేస్ ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఒక గొడవ జరిగినప్పుడు ఒక వ్యక్తుల మధ్యన ఒక అది అలాగే ఉండిపోకుండా ఉండడానికి ఒక కాన్వర్జేషన్ని స్టార్ట్ చేయాలి అంటారు, అంటే ఎవరో ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఆ కాన్వర్జేషన్ స్టార్ట్ చేసే ముందు చెప్పేదన్నమాట. సో టు బ్రేక్ ద ఐస్ అంటే అది అర్థం.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते एफएम न्यूज की स्वागतम, नेनु मी सरिता। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా పనగానపల్లెలో పర్యటిస్తున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి బనగానపల్లె చేరుకుని రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా సహకారం అందించాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి ఆ దేశ మంత్రి కామ్చాన్ కాంగ్తో సమావేశమయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే రుణమేళా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రుణమేళాలో 2,000 కోట్ల రూపాయల రుణాలను సుమారు 3,000 మంది లబ్ధిదారులకు అందజేస్తారని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. బయోడైవర్సిటీ పార్కుల తరహాలో రాష్ట్రంలో గురుకులాలను నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు. హాస్టల్లో గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనపరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించి గుంటూరు జిల్లా రాయపూడి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు ప్రారంభించారు. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ సామాజిక మాధ్యమాల నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దండంగి రావిలంక గ్రామాల మధ్య ఆర్ఎన్బి రహదారిపై ఉధృతంగా ప్రవాహం ఉండటంతో వాహనాల రాకపాకలు నిలిచిపోయాయి. ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఆ అట్మాస్ఫియర్ అనేది మార్చేసి చక్కగా కాన్వర్జేషన్ని స్టార్ట్ చేయడానికి ఈ వర్డ్ యూస్ చేస్తారనమాట. లెట్స్ బ్రేక్ ద ఐస్ అనేది. సో చాలామంది అయితే చక్కగా మంచు విచ్చినం అని, రాయిని పగలగొట్టడం అని రకరకాల మెసేజెస్ అయితే మనకు వచ్చినాయి. ఎనీవే, ఈరోజు ఒక కొత్త పదాన్ని తెలుసుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ థర్డ్ క్వశ్చన్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. ఇంకా మెసేజెస్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. మొత్తానికి నేనైతే ఆన్సర్ చెప్పేశాను, మీరు కష్టపడ్డారు ఆన్సర్ కోసం. అండ్ నెక్స్ట్ పాలెంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ డాన్స్ ఫామ్స్కి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాను. రుక్మిణీదేవి అరుండలి ఏ నాట్యానికి ప్రసిద్ధి? గెస్ట్ చేయండి, రుక్మిణీదేవి అరుండలి ఏ నాట్యానికి ప్రసిద్ధి? ఇండియన్ డాన్స్ ఫామ్స్కి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. రైట్ ఆన్సర్ని గెస్ట్ చేయండి 8662488114 ఈ నంబర్కి. మీ పేరుని ఆన్సర్ని పంపించండి. ఓకేనా? మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ రెడీగా ఉంది. సిటీమార్ సాంగ్ ప్లే చేస్తున్నాను, దువాడ జగన్నాథం మూవీ నుంచి. జస్ప్రీత్ జాజ్ రీటా పాడినటువంటి బాలాజీ గీతం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

ఫైవ్ హవర్స్ 14 మినిట్స్ 50 సెకండ్స్ లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి. సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ఇండియన్ డాన్స్ ఫామ్స్ కి సంబంధించిన ప్రశ్న ఒకటి ఇచ్చాను, ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ సెకండ్ రైట్ ఆన్సర్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ. అండ్ అలాగే పాలింపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. రాజోలి నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. అండ్ శివ శ్రీఫణి విలేజ్ దేశాయిపేట నుండి, ఓకే ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా కొడుమూరు కొండపేట నుండి మాచాని నాగరాజు. భువనేశ్వరి రాంగ్ ఆన్సర్ అది. స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపోలయ్య ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ ని పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర, రామ కార్తీక, వెనెలవల్లి రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. నూనె నుండి శోభారాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ ఇమానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్. జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ జి రవి వీరేంద్రనాథ్ పటేల్ కుంకనూరు గ్రామం దేవకొండ మండలం కర్నూలు జిల్లా నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంతో ఆవిడ అంటే ఇంటర్నేషనల్గా కృషి చేశారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే జ్యోతి నెల్లూరు నుండి క్లాసికల్ డాన్స్కి ప్రసిద్ధి చెంది, నేను చెప్పిందే ఇండియన్ క్లాసికల్ డాన్స్ అని, అందులో ఏంటి ఆ డాన్స్ ఏంటి. యాక్చువల్గా మొన్న మనం ఒక రోజు మార్నింగ్ ట్రాన్స్మిషన్ నేను చెప్పాను కూడా డాన్స్ ఫామ్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ గురించి చెప్పినప్పుడు ఈ డాన్స్ ఫామ్స్ చెప్పాను నేను ఆల్రెడీ. సో చూద్దాం ఎవరు అనేది. ఇంకా గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. నాగార్జున లక్ష్మి

మరియంపేట, అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. కనకరావుపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుండి మస్తాన్ బాషా జాను రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మనకి ఇంతకుముందు ఆదోని నుండి ఇంకొక లిజనర్ కూడా ఉండేవాళ్ళండి, కంటిన్యూస్గా మనకి ఎప్పుడు కూడా ప్రతి ప్రోగ్రాంలో చక్కగా ఫాలో అయ్యేవారు ఆదోని నుండి, రాజేశ్వరి బాయ్ ఐ థింక్. ఓకే, అనంతపురం నుండి అక్తర్ ఇమాంబీ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. సో ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అన్నీ ఇవి. ఇందుకి రైట్ ఆన్సర్ ఏంటి అంటే భరతనాట్యం. రుక్మిణీదేవి అరుండలి ఏ నాట్యానికి ప్రసిద్ధి చెందారని చెప్పి అడిగాను కదా, భరతనాట్యం ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా, గెట్ రెడీ. నేను ఒక మ్యూజిక్ బిట్ అంటే ఒక సినిమాకి సంబంధించిన బిట్ అయితే నేను ప్లే చేస్తాను, అది ఏ సినిమా ఎవరా హీరో అనేది మీరు గెస్ చేయాలి. ఓకేనా?

Get ready. నేను ఒక మ్యూజిక్ బిట్ అంటే ఒక సినిమాకి సంబంధించిన బిట్ అయితే నేను ప్లే చేస్తాను. అది ఏ సినిమా, ఎవరా హీరో అనేది మీరు గెస్ చేయాలి. ఓకేనా?

సచ్ ఎ వండర్ఫుల్ మూవీ. అసలు ఆ మ్యూజిక్ కానీ అండ్ యాక్టింగ్ కానీ రేంజ్లో ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ అనాలి, యాక్టింగ్ ఏనైతే అనలేను. అండ్ ఆ పాప కానీ ఆ హీరో కానీ సూపర్, అసలు మై ఫేవరెట్ హీరో. సో గెస్ చేస్తూ ఉండండి ఏంటా మూవీ అనేది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆన్సర్స్ అయితే అలా అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. 8662488144 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేస్తూ ఉండండి. మీకోసం పౌర్ణమి మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, పౌర్ణమి మూవీ నుంచి. 3 hours 25 minutes 29 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సంద్రియ సంద్రి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ప్రశ్నకు ఎక్కడెక్కడి నుంచి ఆన్సర్స్ వచ్చేసినాయో చూద్దాం. నేను ఆల్రెడీ ఒక బిట్ వినిపించాను, ఏ మూవీ ఏంటని అడిగాను కదా. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. సెకండ్ రైట్ ఆన్సర్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన నుండి రైట్ ఆన్సర్. శ్రీ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. కొల్లిపల్లి నుండి మౌలాలి రైట్ ఆన్సర్. విమానం ఫ్రమ్ రాజేష్ అంబి. విమానం ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చింది అది? రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, మహారాష్ట్ర నుండి. రాంగ్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ దారిపినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా కోడుంబు నుండి మాచాని నాగరాజు, భువనేశ్వరి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి దృశ్యం కాదు కదా. ఓకే, మంగళగిరి నుండి యశోద మెసేజ్ చేశారు. యాక్చువల్గా నేను వినిపించిన ఆ బిట్లోనే హాఫ్ ఆన్సర్ వచ్చేసింది, పాప చెప్తుంది కదా, సారీ. మస్తాన్ బాషా జాను మెసేజ్ చేశారు అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుండి వెంకటేష్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ హేమచందన రైట్ ఆన్సర్. అండ్ చిత్తూరు కుప్పం రాళ్ళ బుడుగూరున ఓకే వినోద్ కుమార్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. మెలాన్బి కర్నూలు నుండి బాలాజీ నగర్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ హాయ్ జ్యోతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సుజాత శ్రీనివాస్ శ్రీనివాసరావు ఓకే దొడదేవరపాడు నుండి టైలర్ సుజాత శ్రీనివాసరావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపూర్ అక్తర్ ఇమాంబి రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. సాయి కుమారి ఫ్రమ్ రామానగర్ రైట్ ఆన్సర్. అండ్ ముండ్ల దిన్నే ఆచారి టైలర్ తెలీదు అంటున్నారు, నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది మీరు వింటూ ఉండండి. అండ్ సులోచన కరీంనగర్ నుండి ఇందాక ఆన్సర్ భరతనాట్యం గురించి పంపించారనమాట. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. నంద్యాల వర్ష రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజోలు నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుండి మెసేజ్ చేశారు ఇందాకటి, బట్ ఇప్పుడు ఆన్సర్ ఏది? ఓకే. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నిజామాబాద్

హైదరాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు కూడా రైట్ ఆన్సర్. సో ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటంటే బ్యూటిఫుల్ మూవీ అండ్ ద హ్యాండ్సమ్ హీరో హాయ్ నాన్న ఈ చిత్రం నుంచి అనమాట నాని యాక్ట్ చేసిన మూవీ. సో మీకోసం ఇప్పుడు సాంగ్ అయితే నేను డెఫినెట్గా ప్లే చేస్తాను ఆ మూవీ నుంచి. బిఫోర్ దట్ ప్రశ్న అడగాలి కదా, మరి నెక్స్ట్ ప్రశ్న కోసం మీ అందరూ రెడీగా ఉన్నారు కదా. సో జీకేకి సంబంధించిన ప్రశ్న ఇది, జాగ్రత్తగా వినండి. ఇండియన్ ఇందాక మనం ఆల్రెడీ ఇండియన్ డాన్స్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం అండ్ ఒక కమ్యూనికేషన్ అంటే గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది కూడా మాట్లాడేసుకున్నాం, ఒక సినిమా గురించి మాట్లాడేసుకున్నాం, ఆల్మోస్ట్ అన్నీ అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ జీకేకి వచ్చేసాం అనమాట. లాజిస్టిక్స్ నిర్వహణను ఆధునీకరించేందుకు భారత సైన్యం జనవరి 2026లో ప్రారంభించిన పాన్ ఆర్మీ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేంటి? ఇంకోసారి రిపీట్ చేస్తాను, నేమ్ ఆఫ్ ది పాన్ ఆర్మీ డిజిటల్ లాజిస్టిక్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ ఇన్ జనవరి 2026. ఓకేనా, ఇంకొకసారి రిపీట్ చేస్తాను, లాజిస్టిక్స్ నిర్వహణను ఆధునీకరించేందుకు భారత సైన్యం జనవరి 2026లో ప్రారంభించిన పాన్ ఆర్మీ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేంటి? రైట్ ఆన్సర్ని గెస్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నౌ ఎంజాయ్ ద సాంగ్ కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ హాయ్ నాన్నా.

నిన్నే పెళ్ళాడుత చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. సౌమ్య పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సందీప్ చౌతమ్ మ్యూజిక్ లో గ్రీక్ వీరుడు అని బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 3 hours 38 minutes 8 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మీ జ్యోతి అండ్ సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి జో అడిగి సరదా సరదా

0: అసలుకి అంతే సరదాగా చక్కగా మీరు ఆన్సర్స్ అయితే ఇచ్చేస్తున్నారు. మరి జీకే ప్రశ్న అడిగాను కదా ఒకటి, లాజిస్టిక్స్ నిర్వహణను ఆధునీకరించేందుకు భారత సైన్యం జనవరి 2026లో ప్రారంభించిన పాన్ ఆర్మీ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేంటి అని అడిగాను. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు అనేది. చాలా ఆన్సర్స్ అయితే మనకు వచ్చాయండి. ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు, పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి ఆదోన్ నుండి మెసేజ్ చేశారు. అర్థం కాలేదండి ఆన్సర్ అయితే మాత్రం. పెడన రామలక్ష్మి కాలనీ నుండి శివగంగా నరసన్న, ఇందకటి ప్రశ్న హాయన అన్న, ఓకే రైట్ ఆన్సర్ అది. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ కూడా ఇందకటి ప్రశ్నకి సమాధానం పంపించారు రైట్ ఆన్సర్ని. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుండి బోరెల్లి జయన్న రైట్ ఆన్సర్. శివ శ్రీఫనీ విలేజ్ దేశాయిపేట నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే పిఎస్ రంగారావు వేస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్. స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముళ్ళదిండే ఆచారి టైలర్ సౌత్ ఆఫ్రికా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ మేనేజ్మెంట్ ఓకే ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ రమేష్. అలాగే నెక్స్ట్ మెసేజ్ డిఎస్ ప్రసాద్ ఫ్రమ్ జీవీఆర్ విజయవాడ మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ నమస్తే మేడం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు జి వీరేంద్రనాథ్ పటేల్ కుంకనూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుండి. అండ్ కోనసీమ జిల్లా కుంచనపల్లి నుండి శ్రీనివాసరావు మెసేజ్ చేశారు ఆన్సర్ తెలియదు అని, నేను చెప్తాను వింటూ ఉండండి. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శవానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతరు రైట్ గుడ్ ఆఫ్టర్నూన్, అయ్యో మీరు ఆన్సర్ పంపించలేదు ఏంటండి ఇంకా, ఓకే. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుండి హాయన అన్న ఇందాకటి ప్రశ్నకు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ నుండి ఉమ్మడ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ సౌత్ ఆఫ్రికా అంటూ శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు, నేను అడిగింది అసలు ప్రశ్న అది కాదు కదా, ఓకే. ఈరోజు విశ్వంలో ట్రాఫిక్ మీకు తెలుసాలో ట్రాఫిక్ నిబంధనల గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. అలాగే మంచి పాటలు ప్లే చేస్తున్నారు అంటూ ముజఫర్నగర్ నుండి దేవేంద్రబాబు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నవోదయ కాలనీ నుండి ఇమామ్ బి అఖ్తర్ జైనాబ్. సౌత్ ఆఫ్రికా ఎక్కడి నుంచి వచ్చిందండి అసలు, నేను అడిగింది ఏంటి ఆర్మీ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరేంటి అని అడిగాను అనమాట. సో ఎనీవే ఆన్సర్ ఏంటనేది నేనే రివీల్ చేసేస్తాను. డిపో ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ ఎడిషన్ అండి, డైమ్ డిఐఎంఈ, ఓకేనా, ఇది రైట్ ఆన్సర్. సో మనం లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి, ఇక్కడ కూడా మీకోసం ఒక ఆడియో ప్లే చేస్తున్నాను.
1: వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ, బ్యాక్ చూస్తే ఫస్ట్ పర్సనాలిటీ, వీడు స్పెషల్ ఆఫీసర్ ఏంటా.

0: వర్కౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.
1: ఇంతకీ ఆ కట్అవుట్ ఎవరిది గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి ఆ కట్అవుట్ ఎవరిది ఏంటి గెస్ చేసి నాకు పంపించేసేయండి. మీకోసం పెద్ది మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో రెహమాన్ పాడినటువంటి సూపర్ సాంగ్. ఎంజాయ్ లిజనింగ్.

రీసెంట్గా వచ్చిన సాంగ్స్లో అంటే మూవీస్లో కొన్ని సాంగ్స్ అయితే మాత్రం ది బెస్ట్గా ఉన్నాయన్నమాట. అండ్ వన్ ఆర్ టూ సాంగ్స్ అట్ ఫింగర్ టిప్స్ మీరు చెప్పొచ్చు, అంత బ్యూటిఫుల్ సాంగ్స్. అండ్ ఈ లిరిక్స్ విషయానికి వస్తే అసలు ఏ ఉన్నాయబ్బా, ఎంత చక్కగా రాశారో కదా. అండ్ ఎవరికైనా కూడా ఇన్స్పైరింగ్గా ఉంది ఈ సాంగ్ అయితే మాత్రం, నాకైతే మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది. అండ్ ఈ జనరేషన్ పిల్లలు ఇందులో కరెక్ట్గా వర్డ్స్ అన్నీ కూడా అర్థం చేసుకున్నారంటే డెఫినెట్గా వాళ్ళలో మంచి చేంజ్ అయితే మాత్రం వస్తుందన్నమాట. ఎంత చక్కటి లిరిక్స్ ఉన్నాయో కదా. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అసలు, నాకు బాగా బాగా బాగా నచ్చిన పాట ఇది. అండ్ విన్నారు కదా పెద్ద మూవీ నుంచి. అండ్ కొన్ని అయితే మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నీ రాక చూసి లోకం చూసే హోరై హోరై హోరై రారంట, అంటే అంత వస్తున్నారు అంటేనే నీలో ఏదో స్పెషాలిటీ అనమాట. అండ్ అన్నీ కూడా ప్రతి చిన్న చిన్న సెంటెన్సెస్ చిన్న చిన్న మాటలే అయినా కూడా ఎంత బాగున్నాయండి బాబు. అసలు పాతికేళ్ళకే నువ్వు పాత పడిపోకురా అంటారు. అండ్ అలాగే అంటే ఈ రోజుల్లో అలాగే ఉన్నారు కదా, హెల్త్ విషయం తీసుకున్నా ఇంకే విషయంలో కూడా సెటిల్మెంట్ విషయంలో కానీ ఇంతకు ముందులాగా ఉండట్లేదు ఈ జనరేషన్.

జనరేషన్ అంతా కూడా చాలా డల్ అయిపోతున్నారనమాట. సో వాళ్ళందరినీ కూడా ఒక్కసారి అలా టచ్ చేసి లేపేశారు రెహమాన్ బ్యూటిఫుల్ సాంగ్ తోటి. లవ్లీ సాంగ్ విన్న తర్వాత మరి 3 hours 48 minutes 44 seconds లో ఉంది వివి బ్లాగ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనమైతే సందడి సందడి ప్రోగ్రామ్లో ఫైనల్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను కదా, ఎవరు ఇంతకి ఆ డైలాగ్ దీపావళిని తీసుకొచ్చింది ఎవరు అండ్ కట్అవుట్ చూసి నమ్మేయాలన్నారు ఎవరా కట్అవుట్ అని అడిగాను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. చాలా మెసేజెసే ఉన్నాయి మనకి. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ జ్యోతి అంటూ మెసేజ్ చేశారు. ఇంతకటి ప్రశ్న అడిగాం కదా మనం డిపో ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ ఎడిషన్ అనేది డైమ్ గురించి, దాని గురించి అయితే మనకి మెసేజ్ చేశారనమాట. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పడని జోగానేంద్ర కాలనీ అప్పల రాజు రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుండి జైన్న రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, శ్రీ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మిర్చి మూవీ కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. కోడుమూరు కొండపేట నుండి మాచారి నాగరాజు భువనేశ్వరి రైట్ ఆన్సర్. అండ్ హేమచందన రైట్ ఆన్సర్. స్మైలీ మచిలీపట్నం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాము వావిలాల పాలకుర్తి నుండి మెసేజ్ చేశారు. అండ్ ప్రభాస్ మూవీ కాదండి అది, దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రాంగ్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపూర్ నుండి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్విత రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల పరుష మెసేజ్ చేశారు. కేసు గుర్రం కాదండి అది, మొత్తానికి టైపింగ్ మిస్టేక్ అనుకుంటా. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, రామకృష్ణ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. కనకారావు పేడ నుండి రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్, బొమ్మరిల్లు కాదు అది, రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా కొండపల్లి నుండి నాగేశ్వరరావు, చంద్రకళ, తరుణ్ కుమార్, హేమావతి కూడా మెసేజ్ చేశారు. నెక్స్ట్ బట్ మిర్చి మూవీ కాదు అది. నవోదయ కాలనీ నుండి ఇమాంబి అఖ్తర్ అనంతపురం రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అనంతపురం అనురాధ అందరూ కూడా ప్రభాస్ మూవీ అనుకుంటున్నారు మిర్చి అని కాదు. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్ రాంగ్ ఆన్సర్. నెల్లూరు నుండి జ్యోతి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కుంచనపల్లి నుండి శ్రీనివాసరావు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు. అందరికీ అర్థమైంది, అయ్యో మీకు అర్థం కాలేదంటున్నారు. ఓకే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. 6th question ఎస్ రైట్ ఆన్సర్. ఫస్ట్ది మాత్రం మీరు పంపించింది ఏంటంటే ప్రభాస్ గారి డైలాగ్ కాదండి, సలార్ మూవీ కాదు అది, బ్రహ్మానందం గారిది. నేనే ఆన్సర్ చెప్పేస్తున్నాను అండ్ బ్రహ్మానందం గారు చెప్తారనమాట నీకు దీపావళి హ్యాపీ దీపావళి అని. ఇంకా దానికి టైం ఉంది అంటే నీకు ముందే స్టార్ట్ అయిందంట. సో రేసు గుర్రం ఉంది కదా మన ఆ మూవీ నుంచి అనమాట, అర్జున్ అల్లు అర్జున్ మూవీ నుంచి. షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు కిల్ బిల్ పాండే. ఎస్ కిల్ బిల్ పాండే రేసు గుర్రం. అండ్ రాజశేఖర్ రెడ్డి అదోని నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మి అండి అంటూ స్వామి ఫ్రమ్ అనంతపురం డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బణియంపేట అనంతపురం డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. హాయ్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు మిర్యాల గూడ నిహారిక. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ గబ్బర్ సింగ్ మూవీ కాదు కదా, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. ఇలా కన్ఫ్యూజ్ అవుతారని అలా పంపించారనమాట. సో కట్అవుట్ అనేటప్పటికి అక్కడికి వెళ్ళిపోతారు అనుకున్నాను. ఎనీవే రేసుగుర్రం మూవీ నుంచి బ్రహ్మానందం గారు చెప్పింది. పాలింపూలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. పెడన్ రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్రబాబు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గబ్బర్ సింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ని పంపించారు పాపారౌటి నర్సాపురం నుండి. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. శివ శ్రీఫణి విలేజ్ దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ మోహన్ రావు లీలావతి హేమప్రియ అమృత కప్పలదొడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల నుండి పరుష రైట్ ఆన్సర్. కొత్త ముప్పూరు ఏలూరు జిల్లా అంట రొంపిచర్ల రాఘవాచార్యులు అరుణకుమారి లక్ష్మీ నరసమ్మ మెసేజ్ చేశారు బట్ ఆన్సర్ లేదు అక్కడ. ఓకే మీరు ఆన్సర్ పంపించారా అండి. ఓకే గబ్బర్ సింగ్ మూవీ అయితే కాదు అది, రాంగ్ ఆన్సర్. ముజఫర్నగర్ నుండి రామకార్తిక
வெண்ணிலவல்லி, துளசி ராகவேந்திர, மதன்குமார்.

అనురాధ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రావణి రెడ్డి నక్కల గలివీడు అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుండి. రైట్ ఆన్సర్ రాజోల్ నుండి జయన్న. సందడి సందడి చాలా సూపర్గా ఉంది మేడం ఈరోజు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. రుద్విక తన్మయి మెసేజ్ చేశారు గుంటూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు. హాయ్ జ్యోతి గారు, ఎప్పటిలానే సందడి సందడి. సినిమా క్వశ్చన్లు జీకే క్వశ్చన్లు సూపర్ సక్సెస్ చేశారు. సినిమా కబుర్లతో మొదలై వివిధ కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాం అంటూ మళ్ళీ కలుద్దామంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ జో అంటూ ఆన్సర్ని పంపించారు. కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ మనం ఆల్రెడీ చెప్పేశాం కదా, బ్రహ్మానందం గారు నటించినటువంటి రేసు గుర్రం మూవీ నుంచి అని. యాక్చువల్గా ఫాస్ట్ బీట్ సాంగ్స్ కొన్ని అంతగా నచ్చవు, అంటే ఎప్పుడు కూడా మెలోడీ ఉంటే సాంగ్లో బాగుంటుంది అనిపిస్తుంది. ఫాస్ట్ బీట్ సాంగ్స్ నచ్చడం అనేది చాలా రేర్గా జరుగుతుంది చాలా కొంతమందికి అనమాట. బట్ ఇందాక మనం పెద్ద మూవీ నుంచి సాంగ్ విన్నాం చూడండి, ఆ సాంగ్ ఎంత ఫాస్ట్ బీట్లో ఉన్నా కూడా ఆ లిరిక్స్ అన్నీ కూడా ఎంత మనల్ని అలా తట్టి లేపుతాయన్నమాట. అంటే చాలా బాగుంది, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అందుకే ఆ బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేశాను. మరి సందడి సందడిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం కదా. రైట్ నౌ మీకోసం నువ్వా నేనా ఈ చిత్రం నుంచి ఒక అందమైన పాట ప్లే చేస్తున్నాను. కైలాష్ కేర్ పాడినటువంటి పాట భీమ్స్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధాలో కలుసుకుందాం 4 గంటల 2 నిమిషాలకి. స్టే ట్యూన్.

0: BFM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్కి స్వాగతం. నేను మీ సరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈరోజు మెల్బోర్న్ నగరంలో జరిగిన ఇండియా ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం అలాగే ఎకనమిక్ రోడ్ మ్యాప్ బిజినెస్ రిసెప్షన్లో ఆస్ట్రేలియా ఇండియా మధ్య కీలక ఒప్పందంలో పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వసతి గృహాల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలన్నారు. బీసీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేయనట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖాతాదారులకు వడ్డీ చెల్లించేందుకు సమాయత్తమవుతోంది. ఖాతాదారులు జమ అయిన మొత్తాన్ని 2025 ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు వెల్లడించారు. విశాఖ జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ మరియు సెక్రటరీ సంజయ్ కుమార్ ఈరోజు విశాఖ విచ్చేశారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సర్ 2026 ప్రక్రియను వేగవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2025 ఓటర్ల జాబితాలను అనుసంధానించే క్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డిజిటలైజేషన్ పురోగతి 63.93% ఉందని, జూలై 21 జరగనున్న ముసాయిదా ప్రచురణను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది. 13 వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నైరుతి ఋతుపవనాలు ఈరోజు ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా మరియు పంజాబుల్లో మిగిలిన ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన చలులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

0: भारती FM 101.3
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటూ

0: కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం.

మరి ఈరోజు ఫిలిం డైరెక్టర్ స్పెషల్గా వివిధలో ఒక దర్శకులు అంటే ఒకే దర్శకులు దర్శకత్వం వహించినటువంటి సినిమాల నుంచి పాటలు అయితే విందాం మరి. అండ్ ఈరోజు మనం ఎవరి అంటే ఏ దర్శకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి, ఏ దర్శకులు పాటలు వింటున్నాం అంటే ఆయన సినిమాలన్నీ కూడా ఆయన 6 నంది పురస్కారాలు అందుకున్నారు. అండ్ ఆయన సినిమాలన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే ఆ హీరోయిన్ని చూపించే విధానం కానీ లేడీ క్యారెక్టరైజేషన్ అంటే విమెన్ క్యారెక్టరైజేషన్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఆయన సినిమాలన్నీ కూడా అందులో హీరోయిన్స్ అందరూ కూడా చక్కగా ఉంటారు, న్యాచురల్ బ్యూటీస్ లాగా ఉంటారు. అండ్ ఆ అమ్మాయిలకి ఆ అమ్మాయి క్యారెక్టర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అండ్ బ్యూటిఫుల్ మూవీస్ని అయితే మాత్రం ఆయన అందించారు. అండ్ ఇంకా నేను మీకు డీటెయిల్గా చెప్పాలి అంటే మాత్రం కొన్ని సినిమాలు అంటే ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ అండ్ ఇంకా బోల్డ్ అనే సినిమాలు ఉన్నాయి కదా, కుబేరా, లైక్ ఇలాంటి సినిమాలన్నీ కూడా అందమైన సినిమాలని మనకు అందించారు. అండ్ ఆయన అందించినటువంటి సినిమాల నుంచి అందమైన పాటల్ని మనం కూడా విందాం ఈనాటి వివిధ ప్రోగ్రాంలో. రైట్ నౌ మీకోసం ఆనంద్ చిత్రానికి కేఎం రాధాకృష్ణన్ పాడినటువంటి మ్యూజిక్ కంపోజిషన్లో హరిహరన్, చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

గోదావరి చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి పాట విన్నారు కదా. వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాల నుంచి అందమైన పాటలు అయితే వింటున్నారు. మరి వినబోతున్న తర్వాతి పాట లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఈ చిత్రానికి కార్తీక్ పాడినటువంటి వనమాల గీతం మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

4:22:13 ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం. దర్శకులు శేఖర్ కమ్ముల అందించినటువంటి అందమైన సినిమాల నుంచి మరింత అందమైన పాటలు అయితే వింటున్నాం కదా, వినబోతున్నా. తర్వాతి పాట ఫిదా చిత్రానికి సింధూరి సినవ్రాజ్ పాడినటువంటి వనమాలి గీతం, శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్లో. పాట వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

தூண்டும். తర్వాత వినబోతున్న పాట లవ్ స్టోరీ చిత్రానికి అనురాగ్ కుల్కర్ని పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఈ మూవీ నుంచి శ్రీరామచంద్ర పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం విన్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో వివిధలో చివరిగా మీరు వినబోతున్న పాట ఆనంద్ చిత్రానికి కెఎం రాధాకృష్ణన్, శ్రేయ ఘోషాల్ పాడినటువంటి వేటూరి సుందర రామమూర్తి గీతం. కెఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజిషన్లో

స్టూడియోలో సమయం 4 గంటల 50 నిమిషాలుగా వస్తుంది. మరికొద్ది క్షణంలో స్పాన్సర్ ప్రోగ్రామ్ వెనిలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. టాపిక్ చాలా యూస్ఫుల్, అందరికీ యూస్ఫులే. పేరెంట్స్ టీన్ రిలేషన్షిప్ గురించి ఈ ప్రోగ్రాంలో మనం మాట్లాడబోతున్నాం. అది టీనేజర్స్కి ఉపయోగపడుతుంది, సింగిల్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇలా ఉంటే బాగుంటుంది అని అందరికీ తెలుస్తుంది. సో కీప్ లిస్నింగ్ టు వెనిలా విత్ చేతన్. చిన్నప్పటి నుంచే పిల్లలకు తల్లిదండ్రులు మంచి అలవాట్లను నేర్పిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పేరెంట్స్ వారితో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బ తీసేలాగా మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బ తీయకుండా చూడాలి. ముఖ్యంగా పిల్లలకు పేరెంట్స్తో ఎంతో రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళే మొదటి గురువులు కూడా అంటారు. కాబట్టి వారితో ఎలా అంటే నమ్మకంగా ఉండాలి. ఏదో అబద్ధాలు చెప్తున్నట్టు, డ్రామా చేస్తున్నట్టు ఉంటే పిల్లలు ఇట్టే పసిగడతారు. ఏజ్ కదా, వాళ్ళకి ఏం తెలియకూడదు అంటే వర్బల్ లాంగ్వేజే కానివ్వండి, బాడీ లాంగ్వేజే కానివ్వండి, మీరు అబద్ధాలు ఆడితే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పసిగట్టేస్తూ ఉంటారు. అందుకే ఆనెస్టీ అనేది చాలా ముఖ్యం, ఏ రిలేషన్షిప్లోనైనా కానీ. ఈ నమ్మకమే పిల్లలకు తల్లిదండ్రుల మధ్య బలమైన బంధంగా మారుతుంది. తల్లిదండ్రులపై పిల్లలు నమ్మకంగా ఉంటే వారి ఇష్టాయిష్టాలను, కలలను, వారికి ఉన్న సందేహాలను అడుగుతారు. దీనివల్ల మీ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. మీరు పిల్లలతో ఎంత స్నేహపూర్వకంగా మెదిలితే వారు మీతో అన్ని విషయాలను పంచుకొని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో నమ్మకంగా ఉండటానికి చేయాల్సిన కొన్ని విషయాల గురించి ఇవాళ మన వెనిలా ప్రోగ్రాంలో చెప్తాను. వింటూ ఉండండి మీ ఆర్జే చేతన్తో. ఫస్ట్ ఈస్ వేస్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ పేరెంట్స్. శ్రద్ధగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలు మీతో ఏదైనా విషయం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు చికాకుగా మాట్లాడకుండా వాటిని ప్రేమతో ఆదరించి దగ్గరికి తీసుకోండి. వాళ్ళని సూటిగా చూస్తూ చెప్పే విషయాలన్నీ పూర్తి శ్రద్ధతో వినండి. వారు చెప్పే విషయాలను బట్టి చిన్న చిన్న ప్రశ్నలు వేసి వారితో కలిసిపోయి మాట్లాడండి. దీనివల్ల పిల్లలు మీరు వింటున్నారు అని అర్థం చేసుకొని మరిన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల చిన్న వయసులోనే పిల్లలకు మీపై నమ్మకం కుదురుతుంది. చెప్పడానికి చాలా ఈజీ ఉంది, వినడానికి అంతకంటే ఈజీగా ఉంది, కానీ చేయటమే కష్టం. ఏంటి ఇంత ఈజీగా ఉంది, కష్టం ఎందుకు అంటున్నారా? ఇవాళ పిల్లలు పేరెంట్స్తో ఏమీ షేర్ చేసుకోవట్లేదు, పేరెంట్స్ పిల్లలతో ఏమీ షేర్ చేసుకోవట్లేదు. ఎవరైనా షేర్ చేసుకుందామని వస్తే ఒకవైపు ఫోన్ చూస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, అంత ఓపెన్గా చెప్పేస్తారా ఏమన్నా? వాళ్ళకు అర్థమైపోయింది, వీళ్ళు మాపైన కాన్సన్ట్రేషన్ చూపట్లేదు, వీళ్ళకు ఇది అనవసరమైన టాపిక్ అనేసి వాళ్ళు ఎంత చెప్పాలో అంతే చెప్తారు, మిగతా అది చెప్పరు. మేబీ వర్చువల్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారేమో, అది మీ పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. మీరు అందుకే నిజాయితీగా ఉండడం చాలా మంచిది. మీరు పిల్లలతో ఎల్ల

ఎప్పుడు నిజాయితీగా ఉండండి. కష్టమైన సమయంలో కూడా వారికి అబద్ధాలు చెప్పకుండా నిజాలే చెప్పండి. మీకు సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పేసేయండి. వాట్ సో రాంగ్ ఇన్ ఇట్? అందరికీ అన్ని తెలియాలని లేదు కదా. అంతేగాని టెంపరరీగా వారికి అబద్ధం చెప్పి సంతోషపెట్టినా నిజం తెలిసిన రోజు వారికి మీపై నమ్మకం కలిగించలేరు. రెస్పెక్ట్ దేర్ బౌండరీస్, హద్దులను గౌరవించండి. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, పిల్లలు మర్యాదగా నడుచుకోవాలంటే ముందుగా పెద్దవాళ్లు ఒకరినొకరు హద్దుల్లో ఉండి పరస్పరం గౌరవించుకోవాలి. ఇంట్లో భార్యాభర్తలు పిల్లల ముందు గొడవలు పడకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇంట్లో ఎవరిదో ఒకరిది పెత్తన నడవకుండా ప్రతి వ్యక్తి వ్యక్తిగత అంశాలను గౌరవించాలి. అప్పుడే పిల్లలు అందరితో మర్యాదగా ఉంటూ నమ్మకంగా ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులతో చెప్పే విషయాలను చాలా మంది పట్టించుకోరు. వారి నిర్ణయాలను అసలే పట్టించుకోరు, విలువ కూడా ఇవ్వరు. నీకేం తెలియదు, మాట్లాడకు అని అలా కసురుకుంటూ ఉంటారు. దీనివల్ల పిల్లలు తమ మాటలకు గౌరవం ఇవ్వడం లేదని భావించి మీతో అన్ని విషయాలను పంచుకోకపోవచ్చు. అందుకే పిల్లల అభిప్రాయాలను తెలుసుకొని స్థిరమైన నిర్ణయాలను తీసుకోండి. వారి ఆలోచనలను స్వాగతించండి. గివ్ దెమ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇవ్వండి. ఎదిగే పిల్లలతో కఠినంగా ఉంటే వారికి క్రమశిక్షణ అలవడుతుందని కొందరు భావిస్తారు. అది అపోహ మాత్రమే. మితిమీరిన స్వాతంత్ర్యం, ఆంక్షలు రెండు ప్రమాదమే. అందుకే బ్యాలెన్స్ ఇస్ ద కీ అంటారు. అందుకే వారి వయసుకు తగ్గినట్టు నిర్ణయాలను తీసుకోవడంలో సహాయం చేయండి. ఎలాగంటే వారికి నచ్చిన బట్టలను, బొమ్మలను కొనివ్వండి. చిన్న వయసులోనే డిసిషన్స్ తీసుకోవడం నేర్పిస్తే భవిష్యత్తులో వారే ముందుకు కొనసాగుతారు. మీ పిల్లలు ఏదైనా పోటీల్లో గెలుపొందితే వారిని మెచ్చుకోండి. విఫలమైనా తిరిగి ధైర్యంగా ప్రయత్నించమని ప్రోత్సహించండి. విజయానికి గుర్తుగా బహుమతులను అందించండి. దీనివల్ల పిల్లలు మీరు తమ వైపు ఉన్నారని బలంగా నమ్ముతారు. మీరు చెప్పే ప్రతి మాటని నమ్ముతారు. ఏవైనా కొంచెం క్రిటికల్ గా ఉన్నట్టు అనిపించినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మీతో ఫ్రీగా షేర్ చేసుకుంటారు. ఎందుకంటే పిల్లల జీవితాల్లో ఏమవుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమవుతున్నారు, ఈ మధ్య వర్చువల్ లైఫ్ కాబట్టి, వర్చువల్ ఫ్రెండ్స్ కాబట్టి సైబర్ క్రైమ్స్, సైబర్ బుల్లియింగ్ కూడా పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు చిన్న చిన్న మార్పులు గమనిస్తూ మీరు మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రతిరోజు పేపర్లో ఏదో సైబర్ బుల్లియింగ్ అని పిల్లలని చాలా ఇబ్బందులు పెడుతున్నారని తెలుస్తూనే ఉంది. ఇంకా టీనేజ్లో ఏంటంటే తొందరగా హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికి కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెప్తే మీతో ఏం మాట్లాడరు. క్రష్ అనేది జీవితంలో ఆరోగ్యకరమైన భాగం. ఏంటి, షాక్ అయ్యారా? ఎస్. మనం ట్రెడిషనల్ థింకింగ్, ఓల్డ్ స్కూల్ ప్యాటర్న్ అనుకుంటే ఇది షాక్ అవుతాం. కానీ అది కూడా హార్మోన్ ప్రభావం వల్ల ఒక ఫిజికల్ అట్రాక్షన్, మెంటల్గా ఏదో ఒకటి చెయ్యాలని ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్తీ అంటున్నారు మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్. ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయట. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్లో ఉంటారు, హార్మోన్స్ ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది, అది కూడా గందరగోళంగా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు మీకు వారి క్రష్ గురించి చెప్తే మీరు ఎదురు చెప్పకుండా అసలు ఏంటో అని కాన్వర్సేషన్లో ఫస్ట్ ఇన్వాల్వ్ అండి. వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుజ్జికొక పిల్లల్ని ఇష్టపడినట్టుగానే ఉంటుంది. ఒకవేళ సీరియస్ అయితే ఓదార్చండి. ఒకవేళ బ్రేకప్స్ ఇవి అయితే కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని వాళ్ళకి నేర్పించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళకు క్రష్ అంటే తెలియదు, బ్రేకప్ అంటే అసలే తెలియదు. అది కూడా మొట్టమొదటిసారి అయినప్పుడు వాళ్ళకు ఏం చేయాలి, ఎలా చేయాలి, హౌ టు రియాక్ట్ అనేది తెలియదు. కాబట్టి ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునే అవసరం ఉంటుంది. వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారని చెప్తారు. ఈ మాటలు వాస్తవమే. అయినా ఇంకా చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల వద్దనే కొట్లాడుకుంటూ పసి మనసులు కదా గాయపరుచుతున్నారా అని కూడా ఒక్కసారి వాళ్ళకు సందేహం రాదు. పిల్లల ముందే అసలు ఈ మధ్యో అసలు పాతకాలం నుంచి కూడా చూస్తున్నట్టుంటే ఒక్కసారి ఎమోషన్ వచ్చిందంటే పేరెంట్స్ చాలా మటుకు ఒక ఏంటంటే సీలింగ్కి అందాలి అంతగా అర్చుకుంటూ ఉంటారు. పెద్ద కేకలు వినిపిస్తే పిల్లలు భయపడతారు, ఎవరితోనూ కలవకపోవడం, అడిగితే నోరు మెదులుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇంకా ఎక్స్పోజర్ ఎక్కువ రాలేదు, ఎవరితో షేర్ చేయాలో తెలియదు. ఇవంతా కొత్తగా ఇంట్లో చూస్తారు కాబట్టి వారు బిగుసుకుపోయి ఉండరు. అలాంటి వాళ్లకు మనస్తత్వ నిపుణులు చెప్పే మాట ఒకటి, ఇంటి వాతావరణం పసి మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వారిని కుటుంబంలో గొడవలు,
హస్బెండ్ వైఫ్ మధ్య మనస్పర్ధలు మాన

0: మానసికంగా కుంగదీస్తాయని చెప్తారు. పర్యవేక్షణ కరువై ఆకతాయిలుగా మారుతున్నారని, సెల్ ఫోన్, టూ వీలర్ చోరీలు మొదలైనవి ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ వైట్ కాలర్ అఫెన్సెస్. ఒకసారి మనం చూస్తే జ్యువెనైల్ కోర్టులు అక్కడ ఇక్కడ, ఇదేంటి పిల్లలు మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా, పావర్టీ ఏం లేదు, వీళ్ళు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారంటే వాళ్ళ మైండ్ పై ఇంత ప్రభావం పడింది. అందుకే నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మాటలు చిన్నగానే ఉండొచ్చు, ఇవన్నీ ఏదో అని అలా తోసిపుస్తుంటారు, కానీ పేరెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ చిల్డ్రన్ అండ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని దాన్ని బట్టి కూడా ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ విత్ ద హస్బెండ్, విత్ ద చిల్డ్రన్ ఆర్ విత్ ఎనీ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్, మీ మాటలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎమోషన్ని కంట్రోల్లో పెట్టుకోండి, బికాస్ దిస్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. Call or messages on 0951522703 9, that's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com, that's feedbackamc1@gmail.com.
1: శ్రోతలు ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 5 గంటలు 101.7 మెగాహెడ్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు శ్రోతలకు స్వాగతం పలుకుతోంది శ్రీమతి మాధవి. ఈ ప్రసారంలో ముందుగా విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి శ్రీరామరాజ్యం చిత్రం కోసం అనిత కీర్తన పాడిన ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: శ్రోతలు 101.7 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఈ సాయంత్రం 5:30 ప్రసారమయ్యే హలో బాగున్నారా

ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో మరి ఇవాల్టి మన అంశం ఏంటంటే, మంచి రుచికరమైన ఆహారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మీతో పాటు మీరు చేసే ఏ వంట మీ కుటుంబ సభ్యులు చాలా ఇష్టంగా తింటారు, బాగుంది అని మిమ్మల్ని మెచ్చుకుంటారు, అటువంటి సందర్భం ఏదైనా ఉంటే మాతో పంచుకోండి. మా శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. గమనిక విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తరువాత పాట విందాం. మువ్వగోపాలుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి గారు, సంగీతం కెవి మహదేవన్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఈరోజు హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో రైతులు సాగు చేసుకోదగ్గ పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు ఈ రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968890 ఎస్టీడీ కోడ్ 0855 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాటు విందాం. నాగు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట, వేటూరి సాహిత్యానికి సంగీతం చక్రవర్తి

0: నన్నెందుకో మాకు చలిగాలి, నా ప్రేమ పెంచ మాకు పిల్లగాలి, నన్నెందుకో మాకు చలిగాలి, నా ప్రేమ పెంచ మాకు పిల్లగాలి, తగిలినదంటే తడిగాలి, అబ్బాయి ఉందిలేక అమ్మాయి ఉందినేది అడగాలి,
1: నన్నెందుకో మాకు చలిగాలి, నా ప్రేమ పెంచ మాకు తెలగాలి.

0: పుట్టిరే ఎన్నో ముద్దుల సందిళ్ళలో దిగురుము. చలిలోన చలి తోడు నేను లేన్నా.
1: తీర కట్టు జరాక నిన్ను కట్టుకోమంది.

మంచి రుచికరమైన ఆహారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మీతో పాటు మీరు చేసే ఏ వంట మీ కుటుంబ సభ్యులు చాలా ఇష్టంగా తింటారు, బాగుంది అని మిమ్మల్ని మెచ్చుకుంటారు. అటువంటి సందర్భం ఏదైనా ఉంటే మాతో పంచుకోండి. ఈ సాయంత్రం 5:30 హలో బాగున్నారా ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255333, ఎస్టీడీ కోడ్ 08554. గమనికి విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. ముత్యాల పల్లకి చిత్రం కోసం సుశీల పాడిన పాట, గీత రచన మల్లెమాల, సంగీతం సత్యం.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట ముత్తైదువా చిత్రం కోసం ఎస్పి బాలుగారు పాడిన పాట విన్నారు. గీతరచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 5:30 కావస్తుంది. మరి మన తరువాత కార్యక్రమం హలో బాగున్నారా ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. మరి ఈనాటి ప్రత్యక్ష ప్రసారంలో అంశం ఏంటంటే, మంచి రుచికరమైన ఆహారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు మీరు చేసే ఏ వంట బాగా ఇష్టంగా తింటారు, బాగుంది అని మిమ్మల్ని మెచ్చుకుంటారు? అటువంటి సందర్భం ఏదైనా ఉంటే మాతో పంచుకోండి. మా శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, STD కోడ్ 0854.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 5:30. ఇప్పుడు విందాం హలో బాగున్నారా ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. మరి ఇవాళ మన టాపిక్ మరొకసారి తెలియచేస్తున్నాను. మంచి రుచికరమైన ఆహారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు మీరు చేసే ఏ వంట బాగా ఇష్టంగా తింటారు? బాగుందని మిమ్మల్ని మీ వారు మీ కుటుంబ సభ్యులు మెచ్చుకున్న సందర్భాలు ఏవైనా ఉంటే మాతో పంచుకోండి. మరి మా శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533 ఎస్టీడీ కోడ్ 08554. శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో, నమస్తే అండి. హలో బాగున్నారా కార్యక్రమానికి స్వాగతం. ఎవరండి? ప్రమీల గారు. హలో, మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తోందండి. హలో
1: హలో,
0: ప్రమీల గారు చెప్పండి, బాగున్నారా? అందరు బాగున్నామండి. కార్యక్రమానికి కాల్ చేశారు, చాలా సంతోషం. మీరు వంట చేస్తారా? సరేనండి. అవును, తెలుసండి. సరే, కార్యక్రమానికి కాల్ చేశారు, చాలా సంతోషం. నమస్తే అండి.

0: హలో హలో నమస్తే అండి.
1: అనంతపురం నుంచి రామచంద్రరావు మాట్లాడుతున్నాను.
0: ఇవాళ కార్యక్రమం మహిళా శ్రోతలకు మాత్రమేనండి? ఏంటండి? ఇవ్వండి. కార్యక్రమానికి కాల్ చేసినందుకు చాలా సంతోషం సార్, ధన్యవాదాలు. ఇప్పుడు ఒక పాట విందామా?

0: శ్రోత సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడి నుంచి? అమ్మ, మీరు మొదట కాల్ చేశారు, మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను. నేను చాలాసార్లు చెప్పాను టాపిక్ ఏంటని. తప్పకుండా అమ్మ, తప్పకుండా. చాలా సంతోషం కార్యక్రమానికి కాల్ చేసినందుకు. నమస్తే. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం.
1: నా పేరు కళ్యాణి, వైజాగ్, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: చెప్పండి.
1: అయితే మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు నేను ఏ వండినా సరే అద్భుతంగా ఉంది, అమృతంగా ఉంది అని మెచ్చుకుంటారు మేడం గారు.
0: అంటే వంట బాగా చేస్తారన్నమాట.
1: అవునండి.
0: అందులో స్పెషల్గా చేస్తాను. స్పెషల్గా ఎప్పుడు ఎలా చేసినా, ఏ మూడ్తో చేసినా బాగా వచ్చే వంట ఏంటో ఒకటి చెప్తారా?
1: చాలా ఉన్నాయి.

0: బారు చాలా ఉన్నాయి మేడం గారు.
1: చాలా బాగా చేస్తారు అయితే.
0: అవును మేడం గారు, అలవాటు కదండి.
1: మీరు చేసిన వంట
0: అలవాటు అయితే వంట.
1: ఎప్పుడైనా మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం, ఒక మంచి వంట, ఒక మంచి రోజు, ఆ రోజు గురించి చెప్తారా?
0: చెప్తాను మేడం గారు.
1: చెప్పండి.
0: కళ్యాణి ఇవాళ చేపల పులుసు నువ్వు అద్భుతంగా చేసావు అన్నారు మేడం గారు ఒకసారి.
1: ఎవరండి
0: ఆయన? చాలా మంచిగా మేడం గారు, బాగలేకుండా తినేస్తారు పాప, మంచి ఆయన.
1: కానీ
0: ఎప్పుడు మెచ్చుకోరు ఏదో ఎప్పుడో ఒకసారి.
1: లేదులేండి, మీరు మెచ్చుకోకపోతే మనం ఒప్పుకోం కదా. అవునా?
0: పిల్లలు బాగా మెచ్చుకుంటారు మేడం గారు, బాగా చేసావంటని. మరి గుహిని కాదు మేడం గారు, ఇంకా ఉంటాను కదా వంట. మరి
1: అవునులేండి, చేపల పులుసు బాగా చేశారన్నమాట అయితే ఆ రోజు.
0: అవును మేడం గారు.
1: ఇంకా మీ వారితో పాటు ఇంకా ఎవరైనా మెచ్చుకున్నారా మీ చేపల పులుసు?
0: మా పిల్లలు.
1: మీ పిల్లలు కూడా మెచ్చుకున్నారు?
0: మా పిల్లలు, మా అక్క చెల్లెలు వస్తే, మా అక్క చెల్లెలు అక్కను వంట బాగా చేస్తావు అంటారండి మేడం గారు.
1: చాలా సంతోషం అమ్మా కళ్యాణి గారు.
0: చాలా సంతోషంగా ఉంది మేడం గారు ఇవాళ మీతో మాట్లాడినందుకు.
1: అనంతపురం ఆకాశవాణి మేడం గారు, నమస్తే అండి. కళ్యాణి గారు చేపల పులుసు చాలా బాగా చేస్తారట, వాళ్ళని మెచ్చుకున్నారని వారు ఫోన్ ద్వారా తమ అభిప్రాయం తెలియచేశారు. మరి మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో.
2: హలో
1: హలో, నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎవరు ఎక్కడి నుంచి?
2: హలో, బాగున్నారా మేడం?
1: బాగున్నానండి, మీరు బాగున్నారా?
2: బాగున్నా మేడం.
1: ఎవరు, మీ పేరేంటి తెలుసుకోవచ్చా?
2: సివిఆర్ నగర్ నుంచి, అనంతపురం సివిఆర్ నగర్ నుంచి రాధ.
1: రాధ గారు ఏం చేస్తూ ఉంటారు?
2: మా హౌస్ వైఫే మేడం.
1: హౌస్ వైఫే, వంట బాగా చేస్తారైతే?
2: అంటే కాదు మేడం, చెప్పచ్చు మనమే చెప్పుకుంటే ఎలాగో మేడం.
1: చెప్పండి.
2: మనం కాదు, మనమే మొక్క నూరేం లేచుకుంటే ఎలా మేడం?
1: అలా కాదు, కరెక్టే, మీరు చెప్పింది కూడా కరెక్టే. బట్ మీరు ఎప్పుడైనా ఒక వంట చేసినప్పుడు బా చాలా అద్భుతంగా ఉందిరా ఇవాళ నువ్వు ఈ చేసిన వంట అని ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకుంటే ఎంత హ్యాపీ కలుగుతుంది కదా, ఆ సందర్భం ఏదైనా ఉంటే ఒక్కసారి మాతో షేర్ చేసుకోవచ్చు.
2: పులిహోర మేడం.
1: పులిహోర చేస్తారు బాగా.
2: పచ్చళ్ళు.
1: పులిహోర పచ్చళ్ళు. ఏ పులిహోర చేస్తారు?
2: ఏంటి మేడం, ఏం పులిహోర అంటే చింతపండు పులిహోర.
1: చింతపండుతో చేస్తారు, నిమ్మకాయలతో చేస్తారు కదా చింతపండు పులిహోర, చాలా బాగా చేస్తారు.
2: మేడం వంకాయలతోనా?
1: చింతపండుతో, నిమ్మకాయలు, నిమ్మకాయలు, లెమన్ రైస్.
2: లెమన్ రైస్, చిగురు, చింతాకు.
1: చింత చిగురుతో కూడా పులిహోర చేస్తారా?
2: చాలా బాగుంటుంది మేడం,
1: చాలా బాగుంటుంది. ఎవరైనా మెచ్చుకున్నారా మీ పులిహోరని?
2: తింటారు మేడం, బాగా తింటారు.
1: బాగా తింటారు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా చాలా బాగా తింటారు.
2: మామిడికాయ పులిహోర.
1: మామిడికాయ పులిహోర, చాలా వెరైటీలు తెలుసండి రాధ గారు మీకు. మరి చింత చిగురుతో చెప్తారా ఎలా చేస్తారో ఒక్క నిమిషంలో?
2: ఒక నిమిషం అంటే చింత చిగురు మనం కొంచెం చేసుకొని పెట్టుకొని మేడం, చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు మేడం, లేదంటే చేతితో అయినా నలిపి పెట్టుకోవచ్చు ఒక సైడ్ పక్కన. మనం తిరుగు పోపు అంతా వేసేది మేడం, ఉద్దిపాయ పప్పు, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, చీలకలు చేసేది మేడం. వేసి మనము పసుపు, పల్లీలు అన్ని వేసి తర్వాత చింత చిగురు వేసేది మేడం. అంటే స్టవ్ ఆఫ్ చేసి వేయాలి మేడం చింత చిగురు. దానిపైన కొంచెం మెంతి పొడి కూడా వేయాలి మేడం.
1: ఎంత అన్నానికి ఎంత ఇగురు తీసుకోవాలండి?
2: క్వాంటిటీ ఏం లేదు మేడం, అందాజుగా మేడం. ఇప్పుడు మనం ఒక పిడికెడు అనుకోండి,
1: ఓకే,
2: ఇక్కడ కంటే కొంచెం పైన ఉన్నా పర్వాలేదు, ఒక రెండు పావులు అన్నానికి సరిపోతుంది.
1: ఓకేనండి. మెంతి పొడి వేసుకోవాలి, తర్వాత
2: మెంతి పొడి వేసి కొంచెం వేసి స్టవ్ ఆఫ్ చేసి మేడం, తర్వాత చిగురు వేసేది మేడం, అంతా క్లీన్ చేసి పెట్టుకున్న చిగురు వేసి దానిపైన వేడి వేడి అన్నం అంతా వేసేది మేడం. కొద్దిసేపు అలాగే మూసిపెట్టేసేసి అంత తీసుకున్న తర్వాత బాగా కలిపి వడియాలు వేయించుకొని తింటాం మేడం.
1: వడియాలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే ఒకసారి వచ్చేస్తాం మీ ఇంటికి అయితే రాధ గారు. చాలా సంతోషం అమ్మా, మీ వంటకం, బాగా చేసే వంటకం మాతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం. కార్యక్రమానికి కాల్ చేసినందుకు కూడా ధన్యవాదాలు అమ్మా, నమస్తే.
2: మేడం ఒక మాట అడగొచ్చా?
1: చెప్పండి.
2: మీరేంటి చేస్తారు మేడం స్పెషల్?
1: నేను సాంబార్ చాలా బాగా చేస్తానండి, మా ఇంట్లో వాళ్ళందరూ అంటుంటారండి, ఎప్పుడు చేసినా అమ్మ సూపర్ అంటారు. ఓకేనా?

0: చాలా సంతోషం అండి. నమస్తే. హలో హలో హలో నమస్తే అండి. ముదిగుబ్బు నుంచి అనురాధ గారు వచ్చేసారా డ్యూటీ నుంచి? అవునండి.
1: స్కూల్ నుంచి వచ్చిన శారీ కూడా మార్చుకోలేదు మేడం, జస్ట్ స్టిచ్ ఆన్ చేసినాను.
0: ఫోన్ లో అందరూ వింటూ ఉన్నారు, స్కూల్ నుంచి వచ్చారు అంతవరకు చాలన్నమాట.
1: అందుకోసమని మేడం ఇప్పుడు మీరు జస్ట్ మీ లాస్ట్ మాటలు విన్నాను. ఈ ఆల్రెడీ చెప్పినాను రెండు మూడు సార్లు అంటే అయింది ఇక్కడ ట్రై చేయడం. వేరే వాళ్ళు మాట్లాడే టాపిక్ తెలుస్తుంది కదా, తెలిసిన తర్వాత మాట్లాడలేదు మళ్ళీ మిమ్మల్ని అడగడం ఎందుకు మేడం? టాపిక్
0: ఏంటి బాగుంది కదా అనురాధ గారు, బాగుంది. మరి టాపిక్ ఏంటంటే
1: వంట.
0: మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు మీరు చేసే ఏ వంట బాగా ఇష్టంగా తింటారు, బాగుంది అని మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం?
1: రాగి సంగటి, అదే రాగి ముద్ద మటన్ బాగా చేస్తాం మేడం నేను.
0: రాగి ముద్ద మటన్
1: వేరే వాళ్ళు చేసినా వద్దంటారు.
0: ఎవరు చేసినా వద్దు, ఓన్లీ అనురాధ గారి చేతితోనే తినాలి
1: తినాలి అంటారు మేడం. చికెన్ చపాతి బాగా చేస్తాం మేడం.
0: చపాతి బాగా చేస్తారు, చపాతీలోకి కర్రీ
1: చపాతి. మా ఆయన కొలీగ్స్ ఎప్పుడన్నా ఇంటికి వచ్చినా కూడా బాగా చేస్తావు మేడం నువ్వు
0: అంటారు,
1: బాగా చేస్తావు మేడం అంటారు. మీరు అన్నట్లు ఏ మూడు లో చేసినా కూడా పప్పు బాగుంటుంది మేడం నాకు.
0: అవునా? అంటే ఎప్పుడు చేసేదే అనమాట వంట, కానీ మనం ఎలా చేసినా కూడా అది కరెక్ట్ గా అలాగే కుదురుతుంది అనమాట, అందులో తేడా ఏముండదు. అటువంటి వంట పప్పు కదా.
1: అవును మేడం, అట్లా. తర్వాత పానీపూరి నేను బాగా చేస్తాను మేడం. ఫ్రెండ్స్ సర్కిల్ కలిసినప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు టీచర్స్, పార్టీ పానీపూరి పార్టీ పెట్టాలి అంటారు వాళ్ళు, అప్పుడు అందరిని పిలిపిస్తాను. వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు
0: పానీపూరి స్నాక్స్ చపాతి బ్రేక్ఫాస్ట్ రాగి ముద్ద డిష్లోకి. ఓకేనండి.
1: చేపల పులుసు కూడా చేస్తాను మేడం బాగా.
0: ఓకేనండి అనురాధ గారు, చాలా చాలా వంటలు బాగా చేస్తారు మీరైతే. అయితే అందరింటికి ఒక్కొక్కసారి వచ్చేసేయాలండి. చాలా సంతోషం, చాలా సంతోషం అండి కార్యక్రమానికి కాల్ చేసినందుకు. నమస్తే. వెజిటేరియన్ వెజిటేరియన్ నమస్తే అండి. థ్యాంక్ యూ. మరి మా మహిళా శ్రోతలు వారి వంట ఇష్టమైన వంటని పంచుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నట్టున్నారు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో హలో
2: హలో
0: నమస్తే అండి. హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి?
2: నమస్తే మేడం, మాది ధర్మవరము. నా పేరు ధనలక్ష్మి మేడం.
0: ధనలక్ష్మి గారు బాగున్నారా?
2: బాగున్నా మేడం, మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. ఎప్పుడైనా మాట్లాడారా ఆకాశవాణితో?
2: మాట్లాడినాను మేడం, చాలాసార్లు మాట్లాడినాను.
0: ఏం చేస్తూ ఉంటారు?
2: మగ్గం నేస్తాను మేడం.
0: మగ్గం నేస్తూ ఉంటారు. చెప్పండి ధనలక్ష్మి గారు, ఏ వంట మీరు చేసే ఏ వంట మీ ఇంట్లో అందరికి చాలా ఇష్టం?
2: నేను చేసే ప్రతి ఒక్క వంటనే ఇష్టమే, కానీ మా ఆయనకి పిల్లలకి పొంగల్ చట్నీ అంటే చాలా ఇష్టం మేడం.
0: బ్రేక్ఫాస్ట్ పొంగల్ చట్నీ. చట్నీ అంటే పల్లీల చట్నీనా?
2: పల్లీల చట్నీ మేడం. మళ్ళా నేను వెజిటేరియన్ మేడం, మా ఇంట్లో మా ఆయన వెజ్ మేడం. మా ఆయన కోసమే నేను వంట అది చికెన్ మటన్ చేపలు అన్ని నేర్చుకుని మా ఆయన కానీ ఇప్పుడు బాగా చేస్తావు అంటాను మేడం.
0: మీరు వెజిటేరియన్ అయినా కూడా నాన్ వెజ్ వెరైటీస్ అన్ని బాగా చేస్తారు, నేర్చుకున్నారు మీ వారి కోసం? చాలా
2: బాగుంది. ఈ మధ్యలో ఒక వంట చేసినా మేడం, మా కర్ణాటక సైడ్ లో నుజ్జు అంటారు మేడం, జొన్నలు
0: తిన్నాం.
2: జొన్నలు పొంగల్ మాత్రం చేస్తారు మేడం.
0: ఓకేనండి.
2: అది మా ఆయన చాలా చిన్నప్పుడు తిన్నాడు, ఒకసారి గుర్తుకొచ్చి చేసినాను నేను. మా ఆయన చాలా థ్యాంక్స్ గా చెప్పేసినాడు మేడం.
0: ఎవరి దగ్గర నేర్చుకున్నారు
2: అంటే ఎక్కడ అంటే గుళ్ళో అది ప్రసాదం పెడతారు మేడం, అది కర్ణాటక సైడ్ లో.
0: అవునా?
2: అది మా ఆయనకంటే చాలా ఇష్టము.
0: చాలా ఇష్టం అని మీరు ఎవరి దగ్గర తెలుసుకుని చేశారు? పొంగల్ లాగానే జొన్నలతో చేశారు, అది బాగా చక్కగా కుదిరింది, మీ వారు మెచ్చేసుకున్నారు. ఓకే, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా.
2: తిన్న
0: మీ వారు కూడా కదా. చాలా సంతోషం అండి ధనలక్ష్మి గారు కార్యక్రమానికి కాల్ చేసి మీ వంటని మీ హ్యాపీ మూమెంట్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. నమస్తే.
2: థ్యాంక్ యూ మేడం. మీ పేరు తెలుసుకోవచ్చా మేడం?
0: నా పేరు మాధవి అండి.
2: అవునా మేడం, మీ యాంకరింగ్ బాగుంటుంది మేడం.
0: చాలా సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.
2: నమస్తే మేడం.

0: హలో హలో నమస్తే అండి.
1: హలో మేడం.
0: హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం. రేడియో వాల్యూమ్ తగ్గిస్తారా?
1: తగ్గించేసినా మేడం.
0: మీ పేరు చెప్పండి. బాగున్నానండి. భాగ్యమ్మ గారా? భాగ్యమ్మ గారు
1: బాగున్నారు.
0: ఇక్కడ నుంచి కూడేరునా? నార్పల్ నుంచి భాగ్యమ్మ గారు. చెప్పండి, మీరు చేసే ఏమంట మీ ఇంట్లో అందరికీ ఇష్టం?
1: మేడం, నూనెంకాయ ముద్ద, రాగి ముద్ద అంటే చాలా ఇష్టం మేడం. మా ఇంట్లో అందరికి అట్లా బాగా తింటాం.
0: అయితే చాలా బాగా కుదురుతుంది. ఎప్పుడు చేసినా
1: బాగా కుదురుతుంది మేడం. భలే, నా కొడుకు అయితే అసలు భలే ఇష్టం మేడం. నూనెంకాయ ముద్ద, రాగి ముద్ద అంటేనా భలే ఇష్టంగా తింటాడు మేడం.
0: ఆ రెండు మన అనంతపురం వాసుల స్పెషల్. ముద్ద అనేది కానీ వంకాయ కూర కదా? అవును కదా?
1: అవును మేడం.
0: చాలా సంతోషం అండి భాగ్యమ్మ గారు. ఇంకా
1: కాకరకాయ కానీ బాగా తింటాడు మేడం నా కొడుకు.
0: అది అందరికి నచ్చదు కదా? ఎలా చేస్తారు?
1: మా ఇంట్లో నా కొడుకి నాకే నచ్చుతుంది మేడం కాకరకాయ.
0: నచ్చే విధంగా ఎలా చేస్తారు?
1: నా కూతురికి కాకరకాయ అంటే తినాలి మేడం వాళ్ళిద్దరు.
0: అయితే నచ్చే విధంగా ఎలా చేస్తారు కొంచెం త్వరగా చెప్పగలరా?
1: కాకరకాయ ఉప్పులన్నీ కొట్టేసుకునేది మేడం ఫస్ట్. నూనెలోనే కొంచెం నూనె ఎక్కువ వేసి కాకరకాయ అవి కోసేసింటాం కదా ఉప్పులప్పులు, అవన్నీ నూనెలో బాగా మగ్గించేది మేడం. మగ్గించేసి ఇంకా దాంట్లోనే ఇంకా మసాలు, టమేటాలు, చింతపండు రసం అట్లా అన్ని వేసి గట్టిగా అట్లే ఫ్రై మాదిరి చేసుకుంటే భలే ఉంటుంది మేడం.
0: టొమాటోలు వేస్తే కర్రీ లాగా అయిపోతుంది కదా?
1: అదే కొంచెం లైట్ గా వేసుకోవాలి మేడం. అట్లా కొబ్బరి పొడి మాదిరి, లేకపోతే గరం మసాలా, కొబ్బరి పొడి, టమాటాలు రెండు అట్లా వేసి మసాలాలోనే బాగా మగ్గిస్తే బాగుంటుంది మేడం కూర.
0: కాకరకాయ కూర కూడా బాగా చేసి ఇష్టపడే మీ అబ్బాయి అన్నమాట. బాగుంటేనే తింటారు. ఎలా ఉన్నా తినాల్సిందే, కానీ బాగుంది అని మెచ్చుకుని తినడం అనేది మనకు సంతోషాన్ని ఇస్తుంది కదా? చాలా సంతోషం అండి భాగ్యమ్మ గారు.
1: నూనెంకాయ ముద్ద, రాగి ముద్ద అంటేనా వానికి అసలు చెప్పలేనంత ఇష్టం. ఇంకా
0: సరేనండి, చాలా సంతోషం మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు, కార్యక్రమానికి కాల్ చేసినందుకు. నమస్తే అండి.
1: లక్ష్మి గారు కలుస్తుందని ఆశిస్తున్నా మేడం.
0: చూద్దాం. నమస్తే అండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఈ పాట వింటుంటే ఈ పాటలో ఐటమ్స్ అన్నీ ఒక్కసారి గుర్తొస్తే మనకు కూడా తినేయాలనిపిస్తుంది కదా, చాలా నోరు ఊరిపోతూ ఉంటుందన్నమాట. మరి ఈ పాటని మాధవ పెద్ది గారు పాడారు మాయాబజార్ చిత్రం నుండి. మరి మా శ్రోత కూడా సిద్ధంగా ఉన్నారు వారి వంటకం చెప్పడానికి, చూద్దామా? హలో,
1: హలో
0: హలో, నమస్తే అండి. హలో, బాగున్నారా? స్వాగతం.

0: అర్థం.
1: నమస్తే మేడం, ప్రొద్దుటూరు నుంచి విజయలక్ష్మిని.
0: మీ ఫోన్ కోసం శ్రోతలందరూ ఎదురు చూస్తున్నట్టున్నారు, చెప్పండి.
1: వివాహ భోజనము ఇంతైన వంటకం అని
0: ఆ వంటల్లో నేను
1: రారాజును మేడం.
0: మహిళలందరూ ఒక రకం.
1: నా 10 ఏళ్ల వయసు నుంచి ఇప్పుడు నాకు 63 ఏళ్ళు చేస్తూనే ఉండా.
0: చాలా సంతోషం.
1: పెద్ద కొడుకు వచ్చేసి మామిడికాయ పులిహోర, దాంట్లో రసం వేసుకుందంటే ఇష్టం అమ్మా, భలే సూపర్ గా ఉంటుంది అంటాడు. చిన్న కొడుకేమో పులిహోర అంటాం కదా మనం, నిలువ పెట్టుకుండే పులిహోర, నువ్వుల పులిహోర, అదంటే అమ్మా హజర్స్ అమ్మా అంటాడు.
0: అవన్నీ ఎక్కడ దొరకవండి, మనం ఓన్లీ ఆంధ్ర తెలుగు వాళ్ళ దగ్గరే అనమాట ఈ పులిహోర ఇవన్నీ కదా.
1: నా కూతురు అయితే పల్లీలు చట్నీ, అదే శనగకాయల చట్నీ అన్నం చేస్తామ్మా, పల్లెం కూడా తినేయాలేమో అనిపిస్తుంది అమ్మా అంటుంది.
0: చాలా బాగా చెప్పారు. అవును,
1: మా మేనత్తేమో పాప ఒక్కసారి మెంతిపప్పు చేసి వంకాయ చెయ్యే, బాగుంటుంది నువ్వు చేస్తే అంటుంది.
0: సూపర్ అండి.
1: అలాగా నా వంటలన్నీ చాలా బాగా చేస్తాను. ఎవరు బయట వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు నీ దగ్గర ఒక 10 రోజులు ఉన్నామంటే తల్లి 3 కేజీలు, నా చిన్న కొడుకే అంటాడు ఇప్పుడు 2 నెలలే ఇది బెంగళూరుకి పోయి అమ్మా నేను 3 కేజీలు పెరిగినానమ్మా అంటున్నాడు. ఒక ఆమె ప్రాసెస్ ఎక్కువ చెప్పిందండి. చింతచిగురుకు సులభంగా చేసుకునేది ఏమంటే తర్వాత గింజలు వేసుకోవడము, చింతాకు పచ్చిమిరపకాయలు కొబ్బరి మిక్సీ కాడిచ్చడము, ఆ చింతాకు మనం పేస్ట్ చేసినది పెన్నంలో వేసి అది తర్వాతలో వేసి ఏంటి అన్నం గుమ్మరించడం. ఒక 20 రూపాయలు చింతాకు తీసుకున్నాం అనుకోండి, ఒక 1/2 బియ్యానికి అవుతుంది.
0: చాలా చక్కగా చెప్పారమ్మా విజయలక్ష్మి గారు. మీరు ఏ టాపిక్ ఇచ్చినా, ఏ విషయం ఇచ్చినా సరే 2 నిమిషాల్లో చాలా చక్కగా, చాలా ఆకట్టుకునే విధంగా చెప్తారండి. వినడానికి చాలా ఇదిగా
1: ఉంది.
0: చాలా సంతోషం అమ్మా విజయలక్ష్మి గారు. నమస్తే. నమస్తే. హలో. హలో, నమస్తే అండి. హలో, బాగున్నారకి స్వాగతం. ఎవరు, ఎక్కడ నుంచి?
2: మేడం తాంతేర్ల మేడం, రామాదేవి.
0: రామాదేవి గారు బాగున్నారా?
2: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: అందరు బాగున్నామండి. చెప్పండి, మీరు చేసే వంట మీ ఇంట్లో వారికి ఇష్టం?
2: ఏం మామూలుగానే వంటలు చేసుకుంటుంటాం
0: మేడం. అందులో మీరు చేసే ఏ వంట స్పెషల్గా మీ ఇంట్లో వాళ్ళందరికి ఇష్టం?
2: గుత్తివంకాయ చేసుకుంటాం మేడం.
0: రమాదేవి గారి గుత్తి వంకాయ అంటే ఇంట్లో అందరికి ఇష్టం? జొన్న రొట్టి చేస్తారా? రాగి రొట్టి కూడా చేస్తారా? ఎలా చేస్తారు కొంచెం త్వరగా చెప్పగలరా?
2: ఎసురు కాబట్టి నీళ్లు మేడం, ఉప్పు వేసి పిండి వేసి బాగా కూడబెట్టాలి మేడం.
0: రాగి పిండి,
2: రాగి పిండి కానీ జొన్న పిండి కానీ
0: ఏదైనా సరే,
2: ఏదైనా సరే బాగా వస్తుంది రొట్టి.
0: మెత్తగా వస్తుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది. ఓకేనండి రమాదేవి గారు, మీ జొన్న రొట్టె స్పెషల్ విత్ గుత్తి వంకాయ కూర అంతేనా? ఇంట్లో అందరు మెచ్చుకుంటారు? ఓకేనండి, చాలా సంతోషం అమ్మా కార్యక్రమానికి కాల్ చేసినందుకు. నమస్తే. హలో. హలో, నమస్తే అండి. హలో,
3: హలో,
0: రేడియో వాల్యూమ్ తగ్గిస్తారా దయచేసి.
3: హలో మేడం, నేను మేడం.
0: నేను అంటే మీ పేరు చెప్పరా? అంత టైం తీసుకున్నారా
3: ఆకాశవాణి?
0: మీ పేరేంటి? వెంకటరమణమ్మ. చిన్నగా నిదానంగా చెప్పండి, వెంకటరమణమ్మ గారు ఎక్కడ నుంచి? ధర్మవరం నుంచి. రేడియో తగ్గించండి, రేడియో సౌండ్ తగ్గించండి, ఎందుకంటే మీ మాట బయట ఎవరికి వినిపించదు, రీసౌండ్ వస్తుంటది. వెంకటరమణమ్మ గారు ధర్మవరం నుంచి చేస్తున్నారు, చెప్పండి. చెప్పండి.
3: సత్యసాయి నగర్
0: ధర్మవరం నుంచి వెంకటరమణమ్మ గారు.
3: నాకు పప్పు బలి చేస్తాను మేడం, అందరూ ఒప్పుడు పప్పు ఒకటి తప్ప ఏమంటారు రా మేడం, నాకు పప్పు అంటే నాకు ఇష్టమే, మా ఇంట్లో అందరు టెంపుల్ అందరు తింటారు మేడం,
0: పప్పు చేస్తే

0: అందరికి చాలా ఇష్టము.
1: నాకు ఏం మసాలా చాదు ఏంటి రానన్నా.
0: ఏమంట రాధా, ఒక్కటే వస్తుందా
1: మేడం? పిల్ల ఉంటా మేడం, నీ గొంతు పిల్ల ఉంది మేడం.
0: ఒక్క వంటనే బాగా చేస్తారు, అది పప్పు అంతేనా?
1: యా చేసామని మసాలా చారు చేస్తారు మేడం. మసాలా పప్పు అంటారు ఇష్టం మా ఇంట్లో, మా ఇక్కడ బాగా చేస్తుంది అంటారు తమ్ముళ్ళు ముగ్గురు మేడం.
0: ఆహా, అయితే రమణమ్మ గారి పప్పు కోసం రావాల్సిందే ధర్మవరానికి.
1: నీ గొంతు బాగుంది మేడం, నువ్వు ఎట్లున్నావు నాకు తెలియదు కానీ నువ్వు కానీ సూపర్ గా ఉంటావు మేడం. నీ గొంతు బాగుందంటే నువ్వు కానీ బాగుంటావు మేడం.
0: చాలా సంతోషం అండి మీ అభిమానానికి వెంకటరమణమ్మ గారు.
1: నీ పేరు ఎంత స్వామి?
0: నా పేరు మాధవి.
1: ఎట్లా చల్లగా ఉంటాను అన్న, బాగా మంచి.
0: చాలా సంతోషం, చాలా సంతోషం అమ్మ మీతో మాట్లాడుతున్నందుకు. వెంకటరమణ గారు వింటుంటారా? వింటుంటారా ఆకాశవాణి
1: మాట్లాడుతుంది?
0: అవునా, ఓకే ఓకే.
1: ఎంతసేపు చేద్దాం చేద్దాం అంట నువ్వు చెప్తే రేడి కడగా పద్దెన 6 గంటలకే ఇంకా రాకనే అది వస్తుంది మేడం. ప్రస్తేనా అబ్బాయి మేము ఇంటనే ఉంటుంది మేడం. నేను
0: చాలా సంతోషం అండి, మీరు ఇలాగే కార్యక్రమాలు వింటూ ఉండండి, ట్రై చేస్తూ ఉండండి. అవునా, రేడియోలో చాలా మంచి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి, వింటూ ఉండండి. చాలా సంతోషం అండి మాకు కూడా. నమస్తే అమ్మా. నమస్తే నమస్తే. మరి ఇవాళ్ళ మన కార్యక్రమానికి శ్రోతలు చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. ఎవరు తమ వంట ఇష్టమైన వంట ఏదో చెప్పబోతున్నారు చూద్దాం. హలో హలో
2: హలో
0: హలో, బాగున్నారా? స్వాగతం అండి.
2: నమస్తే మేడం.
0: ఎవరు, ఎక్కడి నుంచి?
2: సనప మేడం, సనప గ్రామం.
0: సనప నుంచి. మీ పేరు?
2: భాగ్యలక్ష్మి మేడం.
0: భాగ్యలక్ష్మి గారు, చెప్పండి ఏ వంట బాగా చేస్తారు మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు?
2: మేము చేపలు బాగా చేస్తాం మేడం, చేపల కూర.
0: చేపల కూర బాగా చేస్తారు. ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి గారు. భాగ్యలక్ష్మి గారు చేసే చేపల కూర అంటే వాళ్ళ ఇంట్లో అందరికి ఇష్టం అన్నమాట.
2: ఇష్టం మేడం, మా మరిది గారికి కూడా ఇష్టం మేడం. ఉదయం చేసినట్ల మీకు రాదు చేసే
0: అదనమాట. అది ఆ పొగడత, మనకి ఆ పొగడత కాదు, తిన్న తర్వాత ఆ ఫీల్ చెప్తారు కదా, అది చాలా నిజంగా నిజాయితీగా ఉంటుంది. ఎందుకంటే ఆ రుచిలో, రుచి గురించి ఎవరు
2: అంటారు మేడం మా మరిది గారు,
0: వదిన చేసినట్లు ఎవరు చేయలేరు అంటారు.
2: చేయలేరు అని అంటారు మేడం. మా ఉదయం చేసిన ఎవరికి రాదు చేసే అంటారు.
0: అదే కావాలి మనకు కూడా కదా. భాగ్యలక్ష్మి గారు చాలా సంతోషం అమ్మ కార్యక్రమానికి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. సమయం అయిపోతుంది కనుక ప్రయత్నిస్తాను, టైం అయిపోతుంది అందుకే. ఓకేనా? నమస్తే అమ్మా. నమస్తే.

ఆహా ఏమి రుచి అనరా మైమరచి అంటూ ఇవాళ్ళ హలో బావనర కార్యక్రమంలో మన శ్రోతలందరూ వారి వారి ఇష్టమైన వంటల్ని తెలియచేసి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. మరి ఇవాళ్ళ మన కార్యక్రమానికి కాల్ చేశారు ప్రమీల గారు అనంతపురం నుంచి, కళ్యాణి గారు వైజాగ్ నుంచి, రాధా గారు సివి నగర్ అనంతపురం నుంచి, అనురాధ గారు ముదిగుబ్బు నుంచి, ధర్మవరం నుంచి ధనలక్ష్మి గారు, నార్పల్ నుంచి భాగ్యమ్మ గారు, ప్రొద్దుటూరు నుంచి విజయలక్ష్మి గారు, రమాదేవి గారు తాటిచెర్ల నుంచి, వెంకటరమణమ్మ గారు ధర్మవరం సత్సాయి నగర్ నుంచి, భాగ్యలక్ష్మి గారు సనప నుంచి వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తోంది మీ అనంతపురం ఆకాశవాణి. మరి చాలామంది శ్రోతలు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు మాతో మాట్లాడటానికి ఆకాశవాణితో. వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటోంది మీ అనంతపురం ఆకాశవాణి. మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం.

శ్రోతలు ఇంతవరకు హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం లలిత గీతం

లలితా సాగరి గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌర్ తెలిపారు. వార్తల వివరాలు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 మార్చి నాటికి 9833 గ్రామాలలో 72,70,605 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు. కట్టుదిట్టమైన విధానాలతో తప్పులు లేకుండా రైతులు, భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆటో మ్యూటేషన్ ద్వారా వారసత్వ ఆస్తుల్ని సంబంధిత వ్యక్తులకు చెందేలా చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం. ఎలాంటి అజాగ్రత్త తగదు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా రైతుకు మనం పట్టా ఇవ్వగలిగితే రైతు శాశ్వతంగా ఆనందంగా ఉంటాడు. అది చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకో పక్కన విలేజ్ ఇనాములున్నాయి, ఇలాంటివి కూడా చూస్తే అది కూడా 22A కల్పించారు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం మార్పులు చేర్పులు చేసి మీకు ఇస్తున్నాం.
0: రాష్ట్రంలో రైతులకు నమ్మకం, భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలు అమలు చేస్తోందని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో ధాన్యం సేకరణ ప్రగతిపై విజయవాడలో సమీక్షా సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ చేపట్టామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ప్రస్తుత ప్రభుత్వం 2 ఏడాదిలోనే 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని వెల్లడించారు. 31,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 11,53,000 మంది రైతులకు 95% చెల్లింపులను 24 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని వెల్లడించారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు 100% ఖర్చు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన నోడల్ ఏజెన్సీ సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది ఎస్సీ సబ్ప్లాన్కు 20,643 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఆ నిధులను వచ్చే జనవరిలోగా 100% ఖర్చు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. విభాగాల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. మచిలీపట్నానికి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. మచిలీపట్నం రూరల్ మండలం క్యాంపెల్పేట పరిధిలో తాగునీటి పైపులైన అభివృద్ది పనులను ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావుతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీల్లోని రోడ్లకు కూడా త్వరలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి కొలాయి ఏర్పాటు చేస్తామన్నారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌర్ తెలిపారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ నిర్మాణ పనులపై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి, కో చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, వైస్ చైర్మన్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పాత్రికేయులతో బాలసౌరి మాట్లాడుతూ, షార్జా, సింగపూర్లతో పాటు శ్రీలంకకు ప్రత్యేక విమానం, దుబాయ్ ఎమిరేట్స్ విమాన సర్వీసును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా వారణాసి, కలకత్తా, కొచ్చి నగరాలకు ప్రత్యేక స్వదేశీ విమాన సర్వీసులను

0: చెప్పాలని కోరుతున్నామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ విద్యుత్ బస్సుల విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఉన్న ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. 74% బస్సులను ఆర్టీసీ నడుపుతోందని పేర్కొన్నారు. రానున్న 5 ఏళ్లలో అన్ని ఆర్టీసీ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్పు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఆయన వివరిస్తూ,
1: ఇందులో ఏ రకమైన ప్రైవేటైజేషన్ లేదు. ఎంటైర్ ఆస్తులన్నీ కూడా APSRTC దగ్గరే ఉంటాయి. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత లీజ్ పీరియడ్ కి అయితే ఎంత ఇచ్చామో ఆ టైం వరకు మన ప్రెమిసెస్ వాడుకోవడానికి ఏ రకమైన లీజ్ గాని ఏ రకమైన ట్రాన్స్ఫర్ గాని ఏమి సిస్టమ్ లేదు. ప్రజలకు కూడా ఈ స్పష్టత ఇవ్వదలుచుకున్నాము.
0: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపును పరిశీలించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టుల్లో ఖాళీలు అధికంగా ఉన్నాయని చెప్పారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో బడ్జెట్, కేంద్ర సహాయం వినియోగం తీరుపై ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దాదాపు 800 ప్రొఫెసర్ పోస్టులకు గాను 200 ఖాళీ ఉండటంతో దాని ప్రభావం వైద్య విద్య ప్రమాణాలపై పడుతోందన్నారు. ఫలితంగా పీజీ సీట్లను కోల్పోయే పరిస్థితి ఎదురవుతోందని మంత్రి చెప్పారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపు అంశాన్ని ప్రభుత్వం పరిశీలించేందుకు సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం TTD అదనపు కార్యనిర్వహణాధికారి CH వెంకయ్య చౌదరి తెలిపారు. అధిక మాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విభాగాధిపతులను ఆయన ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్న సుధర్మ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. లబ్ధిదారుల గృహాలపై పెండింగ్లో ఉన్న సోలార్ యూనిట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ అంశాలపై విద్యుత్ శాఖ అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సోలార్ ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి జిల్లాలో మొత్తం 6,882 మంది లబ్ధిదారులను వెండార్లు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. ఇప్పటివరకు 3,567 లబ్ధిదారుల గృహాలపై సోలార్ వ్యవస్థల ఏర్పాటు పూర్తయ్యాయన్నారు. మరో 1,405 సౌర ఫలకల ఏర్పాటు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, మిగిలిన 1,910 మంది లబ్ధిదారులకు సంబంధించి బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వాతావరణం. రాష్ట్రంలో రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోల్డింగ్స్ కింద నిలబడవద్దని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కీలక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడం లేదని రాష్ట ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయానికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుందని మచిలీపట్నం లోక్సభ సభ్యులు వల్లభనేని బాలసౌరు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ, 7:00 లలితగీతం, 7:05 జాతీయ వార్తలు, 7:15 కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిలో ఈరోజు హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకోదగిన పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబుగారు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానం శ్రీ ఏ హేమంతరాజు గారు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆ తరువాత జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం మార్కాపురం కేంద్ర సమాచారం.

0: మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిలో ఈరోజు హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకోదగిన పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానం శ్రీ ఏ హేమంతరాజు గారు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆ తరువాత జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:30 జాతీయ వార్తలు. 8:45 శ్రీమతి బి సరస్వతి బృందం పాడిన జానపద గీతాలు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ. 10:00 ముందుచూపు నాటికి వింటారు. రచన శ్రీ పి శేషబాబు, నిర్వహణ శ్రీ చావలి దేవదాసు. 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: రేపటి ప్రసార వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో అన్నమయ్య కృత అమ్మవారి కీర్తనలు మొదటి భాగం వింటారు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ ఎస్ ఖాజా హుస్సేన్. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఆముదం సాగులో యాజమాన్యం గురించి శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీవల్లి గారు అందించే వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 7:00 లలిత గీతం. 7:05 జాతీయ వార్తలు. రేపు ఉదయం 7:15 భగవద్గీత పారాయణం, గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. రేపు ఉదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాతియా కలాం. ఆ తరువాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో అల్జీమర్స్ వ్యాధి చికిత్స గురించి డాక్టర్ విష్ణురెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వార్తా వ్యాఖ్య. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:00 వేమన విశ్వదృష్టి గురించి శ్రీ యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 10వ భాగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 10:00 దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. అతిథి డాక్టర్ గోపీచంద్, పరిచయకర్త ఎన్ మణి. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 10:30 అలాగే 11:30 వాణిజ్య ప్రకటనలు వింటారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:15 వాణిజ్య ప్రకటనలు ప్రసారమవుతాయి అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి సాయంత్రం 5:00 వరకు. రేపటి మా సాయంత్రం

ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో దూర విద్యా విధానం ద్వారా ఉన్నత చదువులు ఈ విషయం గురించి శ్రీ బి శివశంకర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. ఆ తర్వాత ఎస్ మృదుల గారు గానం చేసిన అన్నమాచార్యుల వారి కీర్తనలు వింటారు. రేపు సాయంత్రం 6 గంటలకు లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలితగీతం, 7:05 జాతీయ వార్తలు వింటారు. రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి కె నారాయణమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 8:30 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 8:45 పుణ్యగిరి శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం రూపకం వింటారు. నిర్వహణ శ్రీ జీవీరావు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 శ్రీ టి కళ్యాణ్ గారి సాక్సఫోన్ వాద్యం వింటారు. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: శ్రోతలకు ఒక ప్రకటన. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఈరోజు ఖరీఫ్లో రైతులు సాగు చేసుకోదగ్గ పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు ఈ రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968990 ఎస్టీడీ కోడ్ 08554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 6:30. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యం చిత్రం కోసం ఘంటసాల గారు లీలా పాడిన ఈ పాట.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: 하문드.
1: విన్న పాట మౌనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
3: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై

0: గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఈరోజు హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో రైతులు సాగు చేసుకోదగ్గ పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు ఈ రాత్రి 7:15 225533 మరొక నంబర్ 2968990 ఎస్టీడీ కోడ్ 08554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. కార్యక్రమ అనుసంధానం శ్రీ ఏ హేమంతరాజు గారు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. మూడు ముళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట, సాహిత్యం జ్యోతిర్మయి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: విన్న పాట మిర్చి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ అనిత పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం లలిత గీతం.

ఎస్ రాజ్యలక్ష్మి, సిహెచ్ కుసుమకుమారి గారు పాడిన లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

0: తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మిడ్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: मैं जब साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का कोई पीएम यहां पहुंचा था. तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है.
0: ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు.
1: 21వీ సదీ కా భారత్ ఆజ్ వికసిత్ హోనే కే లక్ష్య పర్ కామ్ కర్ రహా హై. యే వో భారత్ హై జో కహతా హై గ్రో మోర్ అచీవ్ మోర్. హమ్ 140 కరోడ్ ఆస్పిరేషన్ సే భరే రాష్ట్ర హై. హమ్ అధీర్ హై, బేసబ్ర హై. హమ్ దునియా కీ సబ్సే తేజీ సే బఢ్తీ ఇకానమీ హై. लेकिन हम जल्द से जल्द दुनिया की टॉप 3 इकोनॉमी बनना चाहते हैं.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయ్ ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా. లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కీ తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
0: 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ సిద్ధమవుతున్న తరుణంలో క్రీడారంగంలో పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనిస్ మాట్లాడుతూ ఈ సదస్సులోని అద్భుతమైన ఉత్సాహం ఇరుదేశాల భాగస్వామ్య బలానికి నిదర్శనమని, భారతీయ సమాజం రెండు దేశాల బంధాన్ని కలిపే ఒక సజీవ వారధి అని కొనియాడారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు కీలక రంగాల్లో నిరంతరం బలపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో కూడిన సరిహద్దు ప్రాంతాల ఎస్పీలతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశం

0: ఆందోళనల్లో పాల్గొన్నారు. సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయడం, చొరబాట్లు, అక్రమ వలసలు అరికట్టడంతో పాటు డ్రోన్ల ముప్పు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు బీబీనగర్ ఎయిమ్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణం పనులను పరిశీలించారు. 1,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం కొనసాగుతున్న ఎయిమ్స్లో 87% పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 1,800 మంది ఓపీ రోగులకు సేవలందుతున్నాయని, టెలిమెడిసిన్ పరిశోధన వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 2014 తర్వాత దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్లకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.
1: ఆల్ ఇండియా సబ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్ నే లగ్భగ 64 కరోడ్స్ కి గ్రాంట్స్ రిసర్చ్ కే లియే యహాన్ శాంక్షన్ హువే హై ఔర్ 129 ప్రోజెక్ట్స్ కామ్ చల్ రహా హై 1156 పబ్లికేషన్ దిస్ ఇస్ నౌ అ ఫుల్ ఫ్లెజ్డ్ పేషెంట్ కేర్ సెంటర్ అట్ ద సేమ్ టైమ్ రిసర్చ్ సెంటర్ దట్ వి హావ్ టు అండర్స్టాండ్.
0: గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అధికారిక లోగో, వెబ్సైట్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి కిషోర్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 14వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భారత్, రష్యాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చాయి. సరిహద్దు ఉగ్రవాదంతో పాటు ఐక్యరాజ్య సమితి 1267 ఆంక్షల కమిటీ జాబితాలోని ఉగ్రవాద సంస్థలు వారి అనుబంధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు 0-2 వెనకబడి ఉండడంతో సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. 3వ మ్యాచ్లో భారత్ 125 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్, ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై

ఇప్పుడు విందాం. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్లో సాగు చేసుకోదగిన పంటలు, విత్తనాల లభ్యత, విత్తన శుద్ధి ప్రాముఖ్యత, సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రాయ సముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానం శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, మరొక నంబర్ 2968890, ఎస్టీడీ కోడ్ 0855. వినే ముందుగా ప్రకటనలు.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: శ్రోతలకు, రైతన్నలకు స్వాగతం, సుస్వాగతం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఈరోజు హలో అనంత రైతన్న ప్రోగ్రాం ఉంటుంది. మరి ఇందులో పాల్గొనడానికి బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు మరి రైతుల కోసం స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సార్
3: నమస్కారం అండి.
2: మరి మీకు స్వాగతం, సుస్వాగతం కార్యక్రమానికి. మరి చాలా దాదాపు ఒక 3 రోజుల నుంచి అనౌన్స్ చేస్తున్నాము, ప్రస్తుతం ఏం చేసుకోలేమనే దానిపైన. మరి ఎవరో రైతులు లైన్లో ఉన్నారు సార్, పలకరిద్దాం. హలో హలో
4: హలో నమస్తే సార్. నమస్తే.
2: నమస్తే. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: ఏం సార్,
2: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో
5: హలో
2: నమస్తే, చెప్పండి అమ్మా. ఎవరు?
5: ఒడ్డిపల్లి సార్. మాది
2: ఒడ్డిపల్లి. మీ పేరు?
5: అనసూయమ్మ.
2: అనసూయమ్మ, దేనికోసం ఫోన్ చేశారు?
5: మేము తోటలో ఆందాలు పెట్టాలనుకున్నాం సార్.
2: ఇక సార్ ఉన్నారు, విజయశంకర్ బాబు మాట్లాడండి అమ్మా.
3: చెప్పమ్మా. చెప్పమ్మా.
5: మీ తోటలో ఆందాలు పెట్టాలనుకున్నాం సార్. ముందు మైకో పెట్టింటివి, ఇప్పుడు దొరకలేదంట.
3: ఓకే. కాదమ్మా, నీటి వసతి కింద పెడుతున్నారా లేకపోతే వర్షాధారం కింద పెడుతున్నారా?
5: లేదు సార్, తోటలో డ్రిప్కే సార్.
3: డ్రిప్కే. మన యూనివర్సిటీ నుంచి, తర్వాత ఐఐఆర్ నుంచి ఒక వెరైటీ ఉందమ్మా, ICH5 అనేది హైబ్రిడ్ అది చాలా బాగా ఉంది చూడండిమ్మా. అది ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్స్ కంటే కూడా మంచి దిగుబడి ఇస్తుంది.
5: ICH5
3: అది చాలా మంచి దిగుబడి ఇస్తుంది, మంచి నాణ్యమైన పంట కూడా ఉంటుందమ్మా. అది చూడండి.
5: ఫర్టిలైజర్లు దొరుకుతాయి సార్ అవి?
3: మీకు అది ఐఐఆర్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళకి అడిగినా, నేను అడ్రస్ చెప్తాను, అది నోట్ చేసుకోండి. వాళ్ళకి అడిగినా పంపిస్తారు, లేదంటే ఎనీ కేవీకేస్ వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారమ్మా. ICH5 అది నోట్ చేసుకోండి. అది ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్స్ కంటే కూడా చాలా బాగా

0: పర్ఫార్మెన్స్ ఉందమ్మ అది.
1: నీటి
0: వసతి కింద ఇంకా మంచి దిగుబడి కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ అనంతపురంలో కూడా దొరుకుతాయి చూడమ్మా అది. అనంతపురంలో కూడా రాయలసీమ ఏజెన్సీస్ అని చెప్పి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు.
2: హలో హలో,
1: ఇది వేరే రకం తెచ్చిన సార్, ఇవి పని చేస్తా లేదా ఏమంటే ఏమంటే
2: చెప్పండి సార్.
1: అవని 12 అనండి సార్.
0: అదేనమ్మా, మనము ప్రైవేట్ హైబ్రిడ్స్ గురించి, మనం ప్రైవేట్ వెరైటీస్ గురించి
2: మాట్లాడకూడదమ్మా ఇక్కడ రేడియోలో.
0: మాట్లాడకూడదు అది,
2: అందుకనే సార్ చెప్పింది ఐసీహెచ్ 5 ఉంది కదా, ఆ రకం తెచ్చుకుంటే బాగుంటుందని చెప్తున్నారు సార్ గారు.
1: సరే సరే,
2: అది మీకు దొరుకుతుందంట, చూడండి ఎక్కడన్నా తెచ్చుకోండి అమ్మా. సరే సరేనమ్మా, నమస్తే నమస్తే.
1: థ్యాంక్ యూ సార్.
2: నమస్తే సార్. విజయశంకర్ బాబు గారు, మనకి ఖరీఫ్ మొదలై కూడా నెల అయిపోయింది.
0: అవును,
2: ప్రస్తుతానికి ఊరికే చినుకులు తప్ప వర్షం అయితే ఎక్కడ కనబడడం లేదు.

0: ఆ రకం తెచ్చుకుంటే బాగుంటుందని చెప్తున్నారు సార్ గారు.
1: సరే సరే,
0: అది మీకు దొరుకుతుందంట, చూడండి ఎక్కడన్నా తెచ్చుకోండి అమ్మా. సరే సరేనమ్మా, నమస్తే నమస్తే.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్తే సార్. విజయశంకర్ బాబు గారు, మనకి ఖరీఫ్ మొదలై కూడా నెల అయిపోయింది.
2: అవును,
0: ప్రస్తుతానికి ఊరికే చినుకులు తప్ప వర్షం అయితే ఎక్కడ కనబడడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతుండేది ఎవరో రైతు మరి లైన్లోకి వచ్చారు. హలో హలో హలో
3: హలో సార్,
0: నమస్తే. ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే సార్. నమస్తే సార్,
0: చెప్పండి ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు నిలబడి మాట్లాడండి, సైడ్ సరిగా రావడంలే.
3: పెద్దపప్పూరు మండలం కంపవారపల్లి సార్.
0: మీ పేరు?
3: నాగరంగయ్య.
0: నాగరంగయ్య గారు సార్ ఉన్నారు, మాట్లాడండి. విజయశంకర్ బాబు సార్ ఉన్నారు, మాట్లాడండి.
2: చెప్పండి.
0: నిలబడల్లా, సరిగా రావడం లేదు మీ వాయిస్. మీరు బయటకే పోతున్నారు. హలో, మీది సరిగా రావడం లే వాయిస్, నిలబడన్నా మాట్లాడండి లేకపోతే బయటకన్నా వచ్చి మాట్లాడండి దయచేసి. బస్సు అయితే కష్టమవుతుంది. సరే చెప్పండి చెప్పండి. మొక్కజొన్న వేసినాడు, వారం అవుతా ఉంది. హలో సార్, ఈయన విషయం ఏమంటే మొక్కజొన్న వేసినాడు, వారం అయిందంట.
2: ఓకే,
0: ప్రస్తుతానికి నీరు ఇవ్వాలన్నా ఇవ్వకూడదని క్వశ్చన్. ఈయన బస్సులో పోతున్నట్టున్నాడు పాపం రైతు ఎక్కడికో.
2: ఓకే, మొక్కజొన్న అనేది మనకు సంవత్సరం మొత్తం మీద మనం సాగు చేసుకునే పంట అండి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చాలా ఎక్కువ ఏరియాలో ఈ మధ్యకాలంలో ఈ మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుంది. దీనికి ఏంటంటే నీటి వసతి ఒకటి మాకు చాలా ఇంపార్టెంట్. వర్షాధారం కింద సాగు చేసేటప్పుడు మనకు తక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరైతే నీటి వసతి ఉందో అటువంటి వాళ్ళు ఒక 4 నుంచి 5 తడులు ఇచ్చుకుంటే మంచి దిగుబడులు వస్తాయండి. అది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వారం రోజులు అయిందంటున్నారు, ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చేసి 10 రోజులకు ఒకసారి మనం నీళ్లు కట్టుకున్నట్టయితే మంచి దిగుబడులు వస్తాయండి.
0: ఓకే సార్. హలో సార్, అదే మనం ఈ వర్షం గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రస్తుతానికి ఎక్కడ చూసినా ఎల్నినో అనేది ఒకటి ప్రాచుర్యం జరుగుతూ ఉంది. మరి చాలామందికి అంటే ఏమిది అంటే శాస్త్రవేత్తలకు అంత తెలిసి ఉంటుంది, కానీ రైతులకు తెలియదు. ఇంకెవరు రైతులు ఇంట్లో ఉన్నారు? హలో
4: హలో, నమస్కారం సార్.
0: నమస్తే, చెప్పండి ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇర్షామరెడ్డి గారు బాగున్నారు కదా? మాట్లాడండి సార్ ఉన్నారు. జయశంకర్ బాబు
2: చెప్పండి చెప్పండి.
0: మాట్లాడండి.
4: నమస్కారం సార్.
2: నమస్తే అండి, చెప్పండి.
4: బీపీటీ
2: వడ్లు మీకు మన రేకులు ఇది రెడ్డిపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్నాయండి.
4: 5204
2: అది ఉన్నాయి.
4: మీరు
2: ప్యాకెట్ మనకు వాళ్ళు అక్కడికి వెళ్తే మీకు చెప్తారండి, ఎందుకంటే అది గవర్నమెంట్ రేటే, ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. మీకు ఏఆర్ఎస్ రెడ్డిపల్లి నోట్ చేసుకుని అక్కడికి వెళ్తే మీకు ప్యాకెట్ దాని కాస్ట్ అంతా చెప్తారు. అక్కడైతే అవైలబుల్లో ఉంది, ఎందుకంటే మాది మా వ్యవసాయ పరిశోధన స్థానం వచ్చేసి ఈ వర్షాధారం కింద సాగు చేసే పంటల మీద, యాజమాన్య పద్ధతుల మీద ఉంటుంది.
0: మెట్ట పంటల్లో
2: ముఖ్యంగా ఈ ఏదైతే వరి కానీ అవి మన రెడ్డిపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో దొరుకుతాయండి. అవునవును, అవునండి. మన దగ్గర లేదండి, మన దగ్గర
0: కాదు. హరిశామరెడ్డి గారు, ఇప్పుడు వేస్తారా మీరు? ఉందే వాటర్ అంతా ఫెసిలిటీ ఉంది కదా. సర్లేండి, నేను నంబర్ ఇస్తానండి మేడంది, తర్వాత మీరు పోయి తెచ్చుకోండి, చెప్తా కావాలంటే. బీపీటీ అవి ఒడ్లు కదా, నేను చెప్తానండి, మేడం కూడా చెప్తా, సార్ కూడా చెప్తాడు, ఇబ్బంది లేదు.
2: అక్కడ దొరుకుతాయి చూడండి,
0: అక్కడ దొరుకుతాయి. సరే సరే, నమస్తే నమస్తే అండి. అదే సార్, ఈ ఎల్నినో, అసలు ఎల్నినో అంటే ఏమంటారు?
2: ఈ మధ్యకాలంలో ఈ ఎల్నినో అనేది చాలా ఎక్కువగా
0: రైతు మరి లైన్లోకి వచ్చారు. హలో
5: హలో,
0: నమస్తే, చెప్పండి ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే సార్, మాది కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం రామళ్ళకోట సార్.
0: రామళ్ళకోట?
5: అవును సార్. దిగ్గి నాగేశ్వరయ్య సార్.
0: నాగేశ్వరయ్య గారు బాగున్నారు కదా?
5: బాగున్నాను సార్. హేమంతరాజు గారా సార్?
0: నేనే.
5: మంచి సార్, బాగున్నారు కదా సార్?
0: బాగున్నాము సార్ ఉన్నారు. విజయశంకర్ బాబు గారు హెడ్ రేకుల కుంట వ్యవసాయ పరిశ్రమ సార్, మాట్లాడండి సార్తో.
2: చెప్పండి
5: సార్. నమస్తే సార్.
2: నమస్తే అండి, చెప్పండి
5: సార్. ఇప్పుడు మనకు వర్షాలు లేటుగా రావడం జరిగింది కదా సార్, కొంచెం పడడం

0: కదా, ఇప్పుడు మాది అంతా రేగడి పొలం సార్. మాది అంతా ఇప్పుడు లేట్ గా వర్షం పడినందుకు ఏమి పంటలు వేసుకుంటే బాగుంటుంది సార్?
1: తప్పకుండా అండి. ఇప్పుడు నల్లరేగడి నేలకు మనకి ఇంకా టైం ఉంది, ఏమి ఇబ్బంది అయినది మనకు. ముఖ్యంగా కాటన్ వేసుకోవాలనుకుంటే మీరు ఆగస్టు 15 వరకు కూడా మనకు ఉంది, జూలై ఎండింగ్ మంచి టైం అనమాట. ఆగస్టు 15 వరకు కూడా కాటన్ వేసుకోవచ్చు, పత్తి వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఆ సీజన్ మిస్ అయింది అనుకోండి, ఆగస్టు వరకు కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి, సెప్టెంబర్లో మనకు ఈ బెంగాల్ గ్రామ్ పప్పుశనగ అట్లా వాటికి వెళ్ళొచ్చండి. పప్పుశనగ తర్వాత జొన్న అట్లాంటి వాటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మనకు నల్లరేగడి నెలలకి అయితే ప్రస్తుతం అయితే వచ్చిన ఇబ్బంది అయితే లేదు, ఇంకా టైం ఉంది మనకు. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఈ ఎర్ర నెలలు, లైట్ సాయిల్స్, తేలికపాటి నెలలకే మనకి ఇబ్బందిగా ఉందన్నమాట. మీకు ఇంకా టైం ఉంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఆగస్ట్ ఎండింగ్ తర్వాత, ఆగస్ట్ ఎండింగ్ వరకు అయితే కాటన్ వేసుకోండి. అది మిస్ అయిపోయింది అనుకుంటే పప్పుశనగకు వెళ్ళొచ్చు, జొన్నకు వెళ్ళొచ్చు, తర్వాత ఉలవ అట్లాంటి పంటలు కూడా వెళ్ళొచ్చు. అది లాస్ట్ మీకు ఉలవ అనేది. సో మీకేమి ఆ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రాబ్లం చెప్పండి చెప్పండి. ఓకే,
0: పచ్చిమిరపకాయ సార్ ఏమైందంటే వర్షాలు లేక బింగి వచ్చేసింది సార్. అది
1: అవును,
0: ముడత అనేది ఎనికి తిరిగింది సార్ ఆకులంతా.
1: అదే అదే, ఇప్పుడు వర్షాలు లేకపోవడం ఒకటి, తర్వాత ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు పెరుగుతాయో ఆ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఇది వస్తుందండి, ఈ తెగులు, ఇది మన ఈ జీడ అంటాము అది వస్తుంది. దీనికి మామూలుగా నీళ్లు స్ప్రే చేసినా కానీ పోతుంది, వాటర్ స్ప్రే చేసినా. దాంట్లో ఏదైనా వట్టి నీళ్ళు చేసినా పోతుంది. సింపుల్ కెమికల్, మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దానికి. మామూలు కెమికల్ ఏదైతే మనం వాడుతున్నామో ఆ మామూలు కెమికల్తో కూడా దాంతో కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేగాని దానికి అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టొద్దండి. వర్షాలు పడ్డాయంటే అది ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది. అదే అండి.
2: నమస్తే నాగేశ్వరయ్య గారు. నమస్తే నమస్తే
0: నమస్తే సార్.
2: అదే సార్, ఎల్నినో గురించి చెప్తా.
1: అదే చెప్తున్నాను కదండి, ఎల్నినో అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రభావితం చేస్తుంది ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా రైతాంగాన్ని. ఇది ఏంటంటే, ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే ఆ వేడి గాలులలో ఆ వేడి తేడా వల్ల మనకు ఆ ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడో పసిఫిక్ మహాసముద్రం ఉన్నది, మన భారతదేశానికి ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి మనకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే, పసిఫిక్ మహాసముద్రంలో కనీసం 1-3 డిగ్రీల టెంపరేచర్ పెరిగింది అనుకోండి, పెరిగినప్పుడు ఆ ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల మన భారతదేశానికి ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల ప్రభావం ఎక్కువ ఇక్కడ ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. ఈ ఎల్నినో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వర్షాభావ పరిస్థితులు అనేవి కామన్ ఫినామినా అనమాట. అంటే వర్షాలు తక్కువగా రావడము, లేదంటే పడాల్సిన వర్షం అంతా 1-2 రోజుల్లో పడిపోవడము, తర్వాత వర్షాలు అనేది పంట కాలంలో కనీసం 20-30 రోజులు కూడా వర్షాలు అనేది లేకుండా పోవడం, ఇట్లాంటి 3 ప్రత్యేక పరిస్థితులు ఈ ఎల్నినో ప్రభావం వల్ల రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎల్నినో అనేది మనకు ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులకు, తర్వాత రాయలసీమ జిల్లా రైతులకు అది మనకు సుపరిచితమే. పేరు మనం ఎల్నినో అని ఇప్పుడు కామన్గా అంటున్నాం, కానీ మనకు కరువు అనేది, తర్వాత వర్షాభావ పరిస్థితి అనేది మన జిల్లాలకు మామూలుగా మనం అనుభవిస్తాం,
2: అలవాటైపోయింది రైతులకు.
1: కాకపోతే ఈసారి వస్తున్న ఎల్నినో ఏంటంటే, అది కొద్దిగా సూపర్ ఎల్నినో అంటున్నారు. దానివల్ల 2015 ఒకసారి వచ్చింది, సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, కనీసం 10-12% వరకు వర్షం తక్కువ అవుతుంది అనేది నిపుణులు అంచనా చేస్తున్నారు, శాస్త్రజ్ఞులు అంచనా.
2: సో రైతున్నారు. హలో
3: హలో
2: నమస్తే చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్, కర్నూలు జిల్లా ఆస్పత్రి మండలం తంగడన గ్రామం, హరినాథ్ రెడ్డి సార్. బాగున్నారా సార్?
2: బాగున్నా హరినాథ్ రెడ్డి గారు. సార్ ఉన్నారు, సార్
1: చెప్పండి. హరినాథ్ రెడ్డి గారు
3: సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
3: సార్, ఎల్లిన ప్రభావం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి సార్, ఈ సంవత్సరం వర్షాధారం కూడా అట్లే ఉంటది. అదే ఎల్లిన ఎల్లిన అంటారు, అది ఉంది అంటారు సార్?
1: అవునండి, తప్పకుండా. ఇప్పుడు మనం చూస్తున్నది, మనం అనుభవిస్తున్నది ఎల్లిన ప్రభావమే.
3: అవును సార్, మాటలు అవుతున్నాయి, అదే కలర్ జనరేటర్ వెళ్తుంది పోతుంది సార్.
1: అదే అదే అదే జరుగుతుంది. ముఖ్యంగా మన అనంతపురం జిల్లా కావచ్చు, లేదంటే కర్నూలు జిల్లా కావచ్చు, ఈ రాయలసీమ జిల్లాలకు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అనంతపురము, కర్నూలు, సత్యసాయి, నంద్యాల, ఈ 4 జిల్లాలకు సంబంధించి జూలై మాసంలో వర్షాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. అదే రకంగా ఆగస్టు మాసంలో కూడా వర్షాలు తక్కువగా ఉంటాయి.
3: దీని ప్రభావమే
1: ఎల్నినో ప్రభావమే. కాకపోతే మనకు ఒక శుభ సూచకం ఏంటంటే, ఐఓడి అంటాం, అంటే ఇండియన్ ఓషన్ డైపోల్, అంటే మన హిందూ మహాసముద్రం ఉంది, నేను ఇందాక చెప్తున్నా కదా, పసిఫిక్ మహాసముద్రము, తర్వాత హిందూ మహాసముద్రం.

0: పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే వేడిగాలుల వల్ల మనకి ఈ ఎల్నినో ప్రభావం అని కనిపిస్తుంది నైరుతి ఋతుపవనాల్లో. కాకపోతే మనకేంటంటే మధ్యలో హిందూ మహాసముద్రం అనేది ఉంది, ఆ హిందూ మహాసముద్రంలో మనకు చల్లగాలులు వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఎల్నినో ప్రభావం అనేది తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు మనకు వర్షాలు మళ్ళీ రావడానికి ఆస్కారం ఉందన్నమాట.
1: అదే సార్, వాతావరణం ఏమి వస్తుంది అని చెప్తారు ఇక్కడ,
0: అదే
1: వస్తున్నాయి రెండు మూడు రోజులు అంటారు.
0: అదేనండి, పడినా కానీ చినుకులే పడతాయి తప్ప మనకు సాగు చేసుకునేంత వర్షం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ నెలలో కొద్దిగా కష్టమేనండి ఉన్న ప్రస్తుతం అంచనా ప్రకారం. కాకపోతే ఆ ఐఓడిలో ఏంటంటే హిందూ మహాసముద్రంలో వచ్చే డైపోల్ మూమెంట్ ఏమన్నా మనకు కొద్దిగా పాజిటివ్గా వచ్చింది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా వర్షాలు వస్తే బాగుంటుంది. ఇంకా తర్వాత ఎంతకాలం ఉంటుంది అన్నారు కదా మీరు, ఇది యాక్చువల్గా అయితే మనకు ఫస్ట్ ఏప్రిల్లో అనౌన్స్ చేసినప్పుడు ఏమన్నారంటే ఐఎండి ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు జూన్లో ప్రభావం ఉంటుంది అన్నారు. తర్వాత సెకండ్ది వచ్చేసి మనకు మే ఎండింగ్కి వచ్చింది వాళ్ళ రిపోర్టు, అప్పుడేమన్నారంటే సెప్టెంబర్లో కనిపిస్తుంది అన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది జనవరి 2027 వరకు కూడా ఉంటుంది అనేది ఒక ఇది. అదే అందుకనే మేము కూడా ఏం చేస్తున్నామంటే శాస్త్రవేత్తలుగా మనకు రైతులకు ఖర్చు తగ్గించుకునే మార్గాలు ఒకటి, ఎందుకంటే పెట్టుబడి ఎంత తగ్గిస్తే మనకు అంత బెనిఫిట్ అవుతుంది. తక్కువ పంటకాలం ఉన్న రకాలను ఎంచుకోవడము, తక్కువ పంటకాలం ఉన్న పంటలకు వెళ్ళడము, అదే రకంగా కొన్ని ప్రిపేర్నెస్ మెజర్స్ కూడా ఉన్నాయి. అంటే అది వస్తుంది కాబట్టి దానికి భయపడకుండా దానికి తగ్గట్టుగా ముందు జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి అనేది కూడా రైతాంగానికి మేము వివరించడం జరుగుతుంది. అది ప్రెస్ ద్వారా కావచ్చు, రేడియో ద్వారా కావచ్చు, ప్రతి దగ్గర మనము శాస్త్రవేత్తలు డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద రైతులు కూడా అలర్ట్ చేయడం జరుగుతూ ఉందండి. అవునవును, ముఖ్యంగా మన నాలుగు జిల్లాలకు చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అనంతపురము, కర్నూలు, సత్యసాయి, నంద్యాల. నంద్యాల కొంచెం బెనిఫిట్ అవుతుంది కానీ అంత దానికి తక్కువనే ఉంటుంది, కానీ ఈ మూడు జిల్లాలకు మాత్రం చాలా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి. అది ఏ రోజైనా మారచ్చు, ఎందుకంటే వాతావరణం అనేది మనకు రోజు రోజుకి గంట గంటకి కూడా మారిపోతుంటుంది.
1: అవును సార్, మాడమైపోయింది ఈరోజు చాలా ఎండ సార్, బాగా కలర్ జల్లినట్టు జల్లింది మళ్ళీ పోయింది సార్.
0: కాకపోతే మనం ఏంటంటే ఆశాభావంతో మనం ఉండాలి, వస్తుంది అనే నమ్మకంతో ఉండాలి, వస్తుంది అని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు మధ్యలో హిందూ మహాసముద్రం ఉంది కదా, అందులో చల్లగాలులు వచ్చినాయంటే డెఫినెట్గా ఎక్కడ వేడిగాలులు పసిఫిక్ మహాసముద్రంలో వచ్చినా కానీ అవి నల్లిఫై అయిపోతాయి. అదొక్కటేనండి ఆశ మనకు.
2: ఓకే అండి, ధన్యవాదాలు అరుణాథ్ రెడ్డి గారు, మంచి విషయాలు అడిగారు, అందరికీ తెలియజెప్పారు. నమస్తే సార్. ఇప్పుడు అదే మనకి మీరు చెప్తా ఉన్నారు, దీని గురించి మనం కూడా డిస్కస్ చేసుకుంటున్నాము. అంటే ఇది ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం చెప్పలేం.
0: ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనవరి 2027 జనవరి వరకు ఉంటుందండి. కాకపోతే ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటికి సెప్టెంబర్లో దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది అంటున్నారు.
2: అవునా,
0: అది అట్లే ఇంకొక 1 మంత్ 2 మంత్స్ పెరిగింది అనుకోండి మనకు ఖరీఫ్
2: వెళ్ళిపోతుంది.
0: అక్టోబర్ వరకు మనకు ఖరీఫ్ వెళ్ళిపోతుంది.
2: అవునా,
0: సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే
2: రైతు లైన్లో. హలో,
3: నమస్తే సార్.
2: నమస్తే, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
3: తాజీపత్రి నుంచి రఘునాథ శర్మను మాట్లాడుతున్నాను సార్.
2: చెప్పండి రఘునాథ శర్మ గారు, మాట్లాడండి
3: సార్. మాకేం పంట పొలాలు లేవు కానీ ఇది ఎల్నినో ప్రభావం అంటే కొద్దిగా భయం వేసింది సార్. ఇది నిజమేనా సార్? ఇది
0: అవునవునండి, ఈ ఎల్నినో వల్ల ఒక రైతులే కాదు, వ్యవసాయమే కాదు, పశువులు కానీ తర్వాత మనకు తాగునీటి వసతి కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయండి ఇప్పుడు. అందుకనే మేము ఒక ఏంటండి,
3: అది 2015లో సార్ వచ్చింది సార్, ఇప్పుడు కొంచెం చూపిస్తాము సార్.
0: అవునవునవును, ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రైమ్ మినిస్టర్ నుంచి కింద స్థాయి రైతు వరకు కూడా అందరూ భయపడుతుండే దీని గురించే. ఇప్పటికే మనం అనుభవించాం, ఎప్పుడు లేని టెంపరేచర్స్ ఉన్నాయి చూసారు కదా మొన్నటి వరకు.
3: రెండు వారాల నుంచి అనంతపురము, కర్ణాటక, రాయలసీమలో వర్షాలు ఉన్నాయని ఆయన రావడమే లేదు సార్.
0: అవునవునవునండి, అవునండి, ఇది ఇంకా ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూడాలి. సెప్టెంబర్ తర్వాత కొంచెం తగ్గొచ్చు అంటున్నారు, కాకపోతే జూలై ఆగస్ట్ మాసాలు అయితే మనకు కష్టమైనండి. ఈ 2 నెలలు మనం ఎలాగైనా సరే ఖర్చు తగ్గించుకునే మార్గాలు, తర్వాత నీటి వసతి, ముఖ్యంగా తాగునీటి వసతి అట్లాంటి కల్పించుకునే మార్గాల గురించి మనం
3: ఆలోచించాలి.
0: మీరు అందరూ అదే అందరికీ

0: అదే ఆశ అండి, అందరికీ అదే.
1: ఓకేనండి, ఓకే
0: ఓకేనండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
1: సార్ విజయశంకర్ బాబు గారు, ఇప్పుడు ఈ పరిస్థితులు ఉన్నాయి, అందువల్ల రైతు సోదరులు ఏమంటే కొద్దిగా వర్షం వచ్చి తడిస్తే చాలు వేసేస్తున్నారు.
0: అవును,
1: కొన్ని చోట్ల చూశాం అంటే ఆల్రెడీ వేసేసారు.
0: అవును,
1: అంటే తక్కువ డ్యూరేషన్ పంటలు ఏమైనా వేసుకునే అవకాశం ఉందా?
0: ఇక్కడ ఇది మంచి ప్రశ్న హేమంత్ గారు. ఇక్కడ ఏంటంటే రైతాంగం మనం ఆలోచించాల్సింది, నేలలో తగిన తేమ ఉన్నప్పుడే మనం విత్తనానికి వెళ్ళాలి.
1: అది
0: దీంట్లో చూసినప్పుడు ఎర్ర నేలలో అయితే 50 mm అంటే 50 mm వర్షపాతము 2-3 రోజుల్లో రికార్డ్ అయితేనే అప్పుడు విత్తనం వేయడానికి వెళ్ళాలి. అదే నల్లరేగడి నేలలో అయితే 75 mm 75 mm వర్షపాతం నమోదైతేనే అప్పుడు విత్తనానికి వెళ్ళాలి. కానీ ఏం చేస్తున్నారంటే రైతులు ఒక్కోసారి వర్షం పడగానే ఇమ్మీడియట్గా విత్తనం వేసేస్తున్నారు. ఆ పడిన విత్తనము సరిగా మొలకెత్తగా లేదంటే తర్వాత చిన్న వర్షం వచ్చినా గట్టి నేల పొర ఏర్పడుతోంది, నేల మీద గట్టి పొర ఏర్పడడం వల్ల కూడా జర్మినేషన్ అనేది రాకుండా పోతుంది. దీనివల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఎర్ర నేలల్లో అయితే 50 mm, నల్లరేగడి నేలలో అయితే 75 mm వర్షపాతం ఉన్నప్పుడు మాత్రమే మనం విత్తనానికి
1: వెళ్ళాలి.
0: అది తప్పనిసరిగా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త, ముందు జాగ్రత్త అనమాట ప్రస్తుత పరిస్థితుల్లో, ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా. తర్వాత మీరు పంట రకాలు, పంటల టైం అడిగారు. ఇప్పుడు మనకి ఏంటంటే వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, పడిన వర్షము ఎప్పుడు పడుతుందో తెలియదు, పడాల్సిన వర్షం అంతా 1-2 రోజుల్లో పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం వీలైనంత వరకు పంట కాలం తక్కువగా ఉన్న పంటలను మనం ఎంచుకోవాలి. ముఖ్యంగా ఈ మిల్లెట్స్, చిరుధాన్యాలు కావచ్చు, సజ్జలు, రాగులు, కొర్రలు, జొన్నలు ఇట్లాంటి వాటికి వెళ్ళాలి. తర్వాత ఆముదం పంట, వేరుశెనగ వీలైనంత వరకు తగ్గించాలండి ఇప్పుడు మనం, ఎందుకంటే వేరుశెనగ మీద పెట్టుబడి ఎక్కువగా ఉంది కాబట్టి. మన అనంతపురం జిల్లాలో వేరుశెనగ ప్రస్తుతం తగ్గించాలి, పూర్తిగా మానేయమని నేనైతే చెప్పట్లేదు. ఎవరికైతే నీటి వసతి ఉందో వాళ్ళు వేరుశెనగ వేస్తేనే మంచి లాభాలు వస్తాయి.
1: అవునవును.
0: సో ఎక్కడైతే నీటి వసతి లేని ప్రాంతాల్లో తప్పనిసరిగా మనము పంటకాలం 90 రోజులు లేదంటే 100 రోజులు ఉన్న అట్లాంటి పంటలను మనం ఎంచుకోవాలి. ఆ పంటల్లో కూడా పంట రకాలు కూడా వెరైటీస్ ఉంటాము, అవి కూడా తక్కువ రోజుల్లో మనకు నాణ్యమైన వచ్చేటట్టు చూసుకో, అట్లాంటి వాటిని మనం ఎంచుకోవాలి.
1: అంటే అలాంటివి ఏమున్నాయంటారు సార్?
0: ఇప్పుడు చెప్పాను కదా, సజ్జల్లో మనకు ABV 04 అనే రకం ఉందండి, అది మన వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రిలీజ్ కాబడింది, అది చాలా మంచి దిగుబడిని ఇస్తుంది. అదే రకంగా క్యాస్టర్, ఇప్పుడు ఆముదం ఉంది, ఆముదంలో ICH 5 అని ఉంది. తర్వాత ఉలవ పంటలో ATP HG 11 అనే రకం. సో ఇట్లాంటి రకాలను మనం ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ వర్షం రాకపోయినా, పడాల్సిన వర్షం 1-2 రోజుల్లో పడినా కానీ మనకి ఇబ్బంది లేకుండా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నేను ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఖర్చు తగ్గించాలి, పెట్టుబడులు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత అన్సర్టైన్ పరిస్థితుల్లో వీలైనంత వరకు పెట్టుబడిని తగ్గించుకునే మార్గాలే మనం చూసుకోవాలి.
1: అంటే పెట్టుబడులు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా రైతు మిగిలిపోతాడు,
0: అది
1: మెయిన్ ఇంపార్టెంట్. ఏమంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టి వేస్తే వర్షాలు తక్కువ అనేది మనకు తెలుస్తుంది
0: ప్రస్తుతం డైరెక్ట్గా
1: చూస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడతారంట. ఇప్పుడు మన రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి దీనికి సంబంధించి అంటే ఏమన్నా విత్తనాలు దాని గురించి కొద్దిగా చెప్పండి.
0: ఓకే, ఇప్పుడు మన వ్యవసాయ పరిశోధన స్థానం రేకులకుంటలో ఈ సజ్జకు సంబంధించి ABV 04 అనే రకం దొరుకుతుంది.
1: ఓకే,
0: తర్వాత ఉలవకు సంబంధించి ATP HG 11 అనే రకం దొరుకుతుంది. అదే రకంగా క్యాస్టర్ సంబంధించి ICH 5 అనేది మేము కొన్ని FLDs కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కువ రైతాంగానికి కావాల్సి వస్తే మనము IIOR నుంచి కూడా తెప్పించవచ్చు. ఇంకా మీకు రైతాంగానికి శుభవార్త ఏంటంటే ఆ ICH 5 అనే హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ మన వ్యవసాయ పరిశోధన స్థానంలోనే వచ్చే సీజన్కి రైతులకు అందుబాటులో మనమే తెస్తున్నాం. మేము మన వ్యవసాయ పరిశోధన స్థానంలోనే సాగు చేసి నాణ్యతను పరీక్షించి మంచి నాణ్యమైన విత్తనాన్ని ఎక్కడో హైదరాబాద్ నుంచి కాకుండా మన వ్యవసాయ పరిశోధన స్థానంలోనే ఇంకా తక్కువ ఖర్చుతో ఇవ్వగలిగిన పరిస్థితి మనం ఇప్పుడు కల్పిస్తున్నాం అన్నమాట. సో అది ఒక రైతాంగానికి ముఖ్యంగా శుభ సూచకం అనాలి. ఇది ఈ రకంగా చూసినప్పుడు మనము ఎప్పుడైతే నేను ఇందాక చెప్పాను తక్కువ పంట కాలం ఉండాలి, అట్లాంటి వాటిలో బెట్టర్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో బెట్ట వచ్చినప్పుడు ప్రతి రైతు మనం ఏం చేసుకోవాలంటే పొటాషియం నైట్రేట్ అనేది 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే వర్షాభావ పరిస్థితులు కనీసం 10-15 రోజులు ఉన్నప్పటికీ కూడా వర్షాలు రాకపోయినప్పుడు కూడా పంట సస్టైన్ అవుతుంది. సో అది పెద్ద ఖర్చైన పని కాదు.
1: పొటాషియం నైట్రేట్
0: 5 గ్రాములు 1 లీటర్ నీటికి. ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే రైతులు అనవసరంగా ఎరువులు కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ రసాయన ఎరువుల జోలికి వెళ్ళొద్దండి
1: దయచేసి.
0: ముఖ్యంగా యూరియా వేసినప్పుడు ఏమవుతుందంటే తగినంత తేమ లేకపోతే నేలలో మొక్క కాలిపోవడం జరుగుతుంది. కాబట్టి

0: నేనంతవరకు రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువుల రూపంలో ఎక్కువగా వాడుకోవాలి. ముఖ్యంగా ఈ పిఎండిఎస్ అంటే మనం ఎక్కువ కాలం ఎక్కువ పంట నేల అనేది ఎక్కువ కాలం పంటతో కప్పబడి ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే నేలలో తేమ అనేది ఆవిరి కాకుండా నేలలోనే నిక్షిప్తం అవుతుంటుంది. సో నాణ్యమైన దిగుబడి రావడానికి ఆస్కారం, నేల జీవం అనేది పెరుగుతుంది.
1: నేలను మనం కాపాడుకుంటే ఆటోమేటిక్గా పంటలు వస్తాయి. అది మనం నేలను ఎప్పుడైతే నిస్సారం చేసేస్తామో ఏంది రాదు.
0: అదే మనిషికి ఎట్లయితే కరోనా ఎట్లా నేర్పించుకుంటే ఇప్పుడు వ్యవసాయ పరంగా నేల ఆరోగ్యం గురించి ఈ ఎల్నినో అనేది చెప్తా ఉంది. ఎల్నినో ముందుగా మనకి ప్రికాషన్ ఇస్తా ఉంది, నేల ఆరోగ్యం కాపాడుకోండి, నేల ఆరోగ్యం బాగున్నప్పుడే మీరు ఏ పంట పెట్టినా పంట దిగుబడి రావడానికి ఆస్కారం. దాన్ని వదిలేసి ఎన్ని రసాయన ఎరువులు కానీ రసాయన రూపంలో వాడడం కానీ ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఎక్కువ పెట్టుబడులు పెట్టడం కూడా నష్టాలు. సో మనిషి కారణం ఎట్లా వ్యవసాయానికి వెళ్ళినో అది లెసన్ ఇప్పుడు మనకు
1: ప్రస్తుతానికి. సార్, ఇప్పుడు మనకి ఏపీ పైన చాలా ప్రభావం ఉంటుందంటారా?
0: అవును, ఏపీలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో, ఏపీలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన జిల్లాల్లో,
1: రాయలసీమ జిల్లాల్లో
0: అనంతపురము, సత్యసాయి, తర్వాత కర్నూలు, ఈ మూడు జిల్లాలకు అధిక మోతాదులో నష్టం వాటిల్లే సూచనలు కనిపిస్తున్నాయి.
1: అంటే చాలామంది ఇప్పుడు ఆల్రెడీ మనము అంటే జూలైకి వచ్చేసాము, ఇప్పుడు ఈ ఐఎండీ వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు సెప్టెంబర్ అంటే అది వాతావరణ మార్పులు వస్తూ ఉంటాయనుకోండి, మనం ఏం చెప్పలేము. అది ఇప్పుడు ఏదో పసిఫిక్ తర్వాత హిందూ మహాసముద్రం గాలిలో వస్తే వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రోజు కూడా అక్కడక్కడ ఊరికే తుంపర్లు పడతా ఉన్నాయి. అంటే దీనివల్ల పెద్ద లాభం అయితే లేదంటారు.
0: దీనివల్ల ఇప్పుడు ఉన్న పంటకి ఏంటంటే జస్ట్ మనం ఏదైనా స్ప్రే చేసినట్టు మాత్రం పనికి వస్తుంది, ఆ తుంపర్ కూడా ఎక్కడ రావట్లేదండి.
1: అవునవునవును.
0: కనీసం ఒక 2.5 mm అంటే 2.5 mm వర్షం వచ్చిందంటే అది అట్లీస్ట్ మనకు పంట ఇంకొక 5-10 రోజులు సస్టైన్ కావడానికి
1: అవకాశం ఉంది అంతే.
0: సో ఇప్పుడు వచ్చిన తుంపర అది తుంపర అసలు వర్షమే కాదు. సో కనీసం 2.5 mm వర్షం వస్తే అప్పుడు పంటకాలం ఒక 10 రోజుల వరకు
1: కాపాడుకోవచ్చు. అది అంతేగాని అదేమి ఊరికే పూత పూసినట్లే
0: లేదు.
1: మరి ఇప్పుడు ముఖ్యంగా మీరు చెప్పిన పంటలే వేసుకుంటే మంచిదంట.
0: అవునవునండి.
1: ఎందుకంటే
0: పంట రకాలు, పంట కాలం తక్కువగా ఉండేది, ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పడిన వర్షాన్ని మనం నిల్వ చేసుకునేటట్టు చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను ఈ ఎల్నినో ప్రభావంలో పడాల్సిన వర్షం అంతా ఒక 2 రోజుల్లో పడే ఛాన్సెస్ కూడా
1: ఉన్నాయి.
0: కాబట్టి అటువంటి పరిస్థితి ముందు మనం ఊహిస్తున్నాం కాబట్టి ఎక్కడైతే నీటి కుంటలు ఉన్నాయో, ఎక్కడైతే నీళ్లు నిలుపుకునే పరిస్థితులు ఉన్నాయో గ్రామాల్లో, అక్కడ నీటి వసతి అది నీటి నిలుపుకునే మార్గాలు మనం నిర్వహించాలి. అంటే డీసిల్టింగ్ దాంట్లో ఈ ఏది మట్టి అంతా తీసేయడం కానీ, తర్వాత కాలువలు చెరువులు శుభ్రం చేసుకోవడం కానీ, దీనివల్ల ఏమవుతుందంటే ఈ నీరు మనకు ఆ చెరువులు చేరుతుంది, తద్వారా భూగర్భ జలాలు కూడా పెరగడం. ఇంకొకటి ముఖ్యంగా మనకు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక శుభ సూచకం ఏంటంటే గోదావరి బెల్ట్ అనేది మనకేం ప్రాబ్లం లేదు. అక్కడ పై ప్రదేశాల్లో పడిన వర్షం అంతా కిందకు వస్తుంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా కృష్ణా డెల్టా ఏరియాలో, కృష్ణా ఏరియాలో ప్రాబ్లం వస్తుంది. సో మన రాయలసీమకు సంబంధించి కృష్ణానే మేజర్. సో ఇప్పుడు ఇప్పటి వరకు ఏమనుకున్నామంటే కృష్ణాలో వాటర్ లేదు కదా, పై కర్ణాటక మహారాష్ట్ర అక్కడ కూడా వర్షాలు ఏమవుతుంది అనుకున్నాము. కానీ ఈ గత 2 రోజుల్లో ఏమైందంటే కర్ణాటక పై ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవడంతో కొద్దిగా మనకు తుంగభద్ర కానీ దానికి కానీ వాటర్ రావడం మొదలైంది.
1: ఎవరో రైతు లైన్లోకి వచ్చారు సార్. హలో,
2: హలో,
1: నమస్తే, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: గుడ్ ఈవినింగ్ సార్, వెంకటకృష్ణమూర్తి హేమంతరాజు.
1: వెంకట కృష్ణమూర్తి,
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం ఈ అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలి, రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న గొప్ప సంకల్పంతో గౌరవనీయులు భారత ప్రధాని

0: శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకానికి శ్రీకారం చుట్టారు. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనే పేరుతో ప్రారంభమైన ఈ రైతు అభ్యున్నతి పథకం ద్వారా ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి లేని సాగును ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ముందుకు సాగుతుంది. ఈ పథకం ద్వారా సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించి ఆ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించాలనేదే ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి తెలియజేయడానికి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీ కె సుదర్శన్ రాజు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా అన్నదాతలకు మరింత సమాచారాన్ని అందిద్దామా మరి. నమస్కారం సార్.
1: నమస్కారం అండి. గౌరవనీయులు, మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని పెట్టి ప్రతి రాష్ట్రంలో కూడా రైతులు క్రమేపీ మారతారనే ఉద్దేశంతో ముందుగా అన్ని రాష్ట్రాల్లో పెట్టారు. కొన్ని చోట్ల ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం ముందు స్టార్ట్ అయినా కూడా దేశమంతా చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశం. దిగుబడులు రెండింతలు చేసి రైతుల ఆదాయం పెరిగితేనే దేశ ఆదాయం పెరుగుతుంది. తప్పనిసరిగా మరి అందరూ సుఖశాంతులతో ఉంటారనే ఉద్దేశంతో వారు ప్రవేశపెట్టారు. తప్పనిసరిగా రైతులందరికి కూడా మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని సహజ వ్యవసాయం మీద, ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళు కూడా 2025 నుంచి స్కీమ్ పెట్టడం జరిగింది. ఏపీసీఎన్ఎఫ్ మాటకు 2016 నుంచి మనకి నడుస్తుంది. రాష్ట్రం మొత్తం మీద 40,000 మంది రైతులతో మొదలుపెట్టింది. ఈరోజు మరి 22 లక్షల మంది రైతుల వరకు వచ్చింది. కాబట్టి చాలా పెరిగిందండి, విస్తీర్ణం కూడా చాలా పెరిగింది. రైతులు కూడా చాలా మంది రసాయనిక వ్యవసాయం నుంచి మారుతున్నారు. గ్రామాల్లో చూసినట్టయితే పశువులు ఎక్కువగా ఉండేవి, ఎద్దులు కానీ ఆవులు కానీ లేకపోతే గేదెలు కానీ చాలా ఉండేవి. ఇప్పుడు చాలా వరకు ఈ సంఖ్య తగ్గిపోయింది. రైతులు కూడా పోషించలేక కొంత తర్వాత యాంత్రీకరణ రావటం వల్ల కూడా వీటి సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి మనకు పశువులు ఎరువులు రావటం కూడా తగ్గిపోయింది. దీనివల్ల రైతులు ఏం చేశారంటే ఈ రసాయనిక ఎరువుల మోతాదు పెంచుకుంటూ పోయారు. పశువుల ఎరువు లేదు కాబట్టి దానికి కూడా దాని పాళ్ళు కూడా రసాయనిక ఎరువు వేసి పెంచడం వల్ల ఇప్పుడు భూమిలో ఉండే మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులనే చనిపోయినాయండి. ముఖ్యంగా మనకు కనపడే వానపాములు, కనపడని సూక్ష్మజీవులు చాలా ఉన్నాయి. అవన్నీ ఉంటేనే మనకి మనం వేసే ఎరువు కానీ ఇవన్నీ కూడా చెట్టుకు పట్టి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ చూసినట్టయితే మన మనుషుల్లో కూడా పేగుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉండాలి. అది ఉంటేనే మనకు తిన్నది అరుగుతుంది. అలాగే మనకి భూమిలో ఆ బ్యాక్టీరియా, ఆ సంబంధించిన సూక్ష్మజీవులు లేకపోతే మనకు కనపడే పెద్ద వానపాములు కూడా అవి లేకపోతే మనం వేసిన ఎరువు కానీ ఇవన్నీ కూడా మొక్కకు అందే విధంగా తయారు కాదు. కాబట్టి మొక్కకు అందే షేప్లో తయారు కావాలంటే ఇవన్నీ ఉండాలి. మనం ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు వాడటం, పురుగు మందులు, ముఖ్యంగా గుళికలు వాడటం వల్ల ఇవన్నీ కూడా చనిపోయినాయి. దాదాపుగా భూమి నిస్సారం అయిపోయింది. తర్వాత దీంట్లో చౌడు శాతం కూడా క్రమేపీ పెరుగుతూ ఉంది. ఎందుకంటే కర్బన పదార్థం కలవట్లేదు దాంట్లో. కాబట్టి కర్బన పదార్థం కలవకపోతే ఇక్కడ కెమికల్ వేసుకుంటా పోతే మనకి ఈ చౌడు శాతం అనేది పెరిగిపోతూ ఉంటుంది. రాను రాను మనకి పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఒకప్పుడు పెట్టుబడి కొద్దిగా ఉండి దిగుబడి బాగుండేది, ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి తగ్గుతూ ఉంది. కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతలు ముత్తాతలు చేసిన వ్యవసాయం ఇదే, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే దాంట్లో కొన్ని సవరణలు చేసి మనం ఏమేమేయాలి, పురుగు వస్తే ఏమేయాలి, బలానికి ఏమేయాలి, హార్మోన్స్ లాగా ఉపయోగపడేవి, అవి మొక్క నుంచి తీసిన ద్రావణాలే, ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడాలి, ఎట్లా వాడితే బాగుంటుంది అనేది రైతుల నుంచి కొంత సేకరించడం జరిగింది. సైంటిస్టులు కూడా దీని మీద ప్రయోగాలు చేశారు, చేస్తున్నారు. ఇంకా సైంటిస్టులు కూడా దాదాపుగా ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ తగ్గించమనే చెప్తున్నారు. ఫస్ట్ మనం బస్తాలు కొన్ని తగ్గించేయమని చెప్పారు. ఇప్పుడు పూర్తిగా తగ్గించినా కూడా నష్టం రాదనేది చాలా మంది రైతులు చెప్తున్నారు. ఫస్ట్లో అయితే రసాయనిక ఎరువులు వాడటం క్షణంగా తగ్గిస్తే నష్టం వస్తుందని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల ఘనజీవామృతం, ద్రవజీవామృతం, తర్వాత బీజామృతం, దశపర్ణ కషాయం అని ప్రతిదానికి దీంట్లో మనకి ఉంది, సొల్యూషన్ ఉంది. మీకు బలం కావాలంటే బలానికి ఉన్నాయి, పురుగులు కావాలంటే పురుగులకి తగ్గట్టు కషాయాలు ఉన్నాయి, అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. కాకపోతే రైతులు తయారు చేసుకొని చేసుకోవడానికి కొంచెం ఓపిక ఉండాలి అంతే. దీంట్లో పెట్టుబడి తక్కువ కానీ కొంచెం రైతులు కష్టపడాల్సి ఉంది. కష్టపడితే తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాతావరణానికి మంచిది, ఆరోగ్యకరమైన పంట పండుద్ది, మనకి నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. దానికి మంచి రేటు పెట్టి కొనేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, మనకి కస్టమర్స్ రెడీగా ఉన్నారు. చాలా మంది రైతులు అడుగుతున్నారు ఈ రసాయనిక ఎరువు లేకుండా పండించిన ఉంటే మేము ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటామని అడుగుతున్నారు. మార్కెట్ ఉంది, దానికి మార్కెట్ క్రియేట్ అయింది. కాబట్టి దాన్ని మనం రైతు సోదరులు తప్పనిసరిగా ఉపయోగించుకొని, వాళ్ళకు కూడా అవసరమే, వాళ్ళు కూడా రైతు సోదరులు, వాళ్ళ

లో గాని వాళ్ళ పిల్లలకు గాని మంచి ఉత్పత్తులు, మనకి కెమికల్ లేని ఆహారం పెడితే మంచిదే. కాబట్టి వాళ్ళు తింటమే కాకుండా అందరికి అందించినట్టయితే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా మన ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్తున్నారు. రైతు సోదరులు చాలా మంది మారారు, ఇంకా మారాల్సిన వాళ్ళు కూడా దయచేసి మారినట్టయితే మనకి అందరికి కూడా ఆరోగ్యకరమైన పంట తినే అవకాశం వస్తుంది. మనకి మన జిల్లాలో కూడా దాదాపుగా ఇప్పుడు మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. 21 మండలాల్లో కూడా మనకి అన్ని చోట్ల మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 33 సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ జీవ సంబంధమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఒక సెంటర్ పెట్టడం జరిగింది. రైతులు ఎంప్లాయీస్ కాదు, రైతుల నుంచి వచ్చిన వాళ్ళ చేత పెట్టించాము, ఇంట్రెస్ట్ ఉన్నల చేత. తర్వాత ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ పెట్టి ఉత్పత్తి చేసి, ఎందుకంటే ప్రతి రైతు చేసుకోలేకపోతున్నారు. కొంతమంది మనం ఇవన్నీ చెప్పేటప్పుడు మేము చేస్తాం సార్ బాగానే ఉంది కానీ మేము చేసుకోవడానికి కుదరట్లేదు, మాకు మనుషులు లేరు ఇంట్లో అని చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బయో ఏజెంట్స్ రిసోర్స్ సెంటర్స్ అని కొన్ని ఉండే బీఆర్సీలు అంటున్నాం, వీటిల్లో మనం తయారు చేసి ఇస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఏమి లాభాలు ఆశించకుండా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ఇస్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మంచి ఫలితం దక్కుద్ది. వర్షాలు పడితే మామూలుగా మనం విత్తనం వేస్తాం. మన సహజ వ్యవసాయంలో వర్షాలు పడకముందే మనం ఏం చేస్తామంటే పిఎండిఎస్ అని ఉంది మనకి, అంటే నవధాన్యాలు అంటాం మనం. నవధాన్యాలు అంటే 9 ఉంటాయి, కానీ మన పిఎండిఎస్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో మనం ఏం చేస్తామంటే మన సీజన్కి ముందే ఒక 15 నుంచి 30 రకాల విత్తనాలు, మనకు తెలిసిన విత్తనాలు అన్ని, కూరగాయల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, తర్వాత మన ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అన్ని కలిపి ఒక 30 రకాల విత్తనాలు. ఇప్పుడు చాలామంది 15 రకాలు వేస్తున్నారు ఇక్కడ. ఈ 15 రకాలు కలగలిపి మొత్తం దాన్ని గుళికలుగా తయారు చేసి వర్షం పడితే మామూలుగా వేసేయచ్చు, వర్షం పడకపోతే మనం ఏం చేయాలంటే ఆ గుళికలు, విత్తన గుళికలను తయారు చేసి దాంట్లో ఏం లేదండి, బీజామృతంతో కొంచెం తడిపి తర్వాత బంకమట్టి లేయర్ వేసి ఒకటి, తర్వాత ఘనజీవామృతాన్ని బాగా పొడి చేసి జల్లిచ్చి దాన్ని ఒక లేయర్ వేసి చివరిలో బూడిద ఒక లేయర్ వేస్తాం మనం. సరిపోయినన్ని మనం నీళ్ళు అప్పుడప్పుడు చిలకరించుకుంటాం. మనం గుళిక తయారు చేసినట్టయితే విత్తనం ఒక 5 రెట్లు పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి వర్షం ఎప్పుడు పడితే అప్పుడు మొలకెత్తుంది, వర్షం పడే వరకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. గింజ ఎండిపోకుండా, ఎండి దాంట్లో తేమ పోకుండా, తేమ పోతే మనకి జీవం లేదు, జర్మినేషన్ రాదు. తేమ పోకుండా తర్వాత దాంట్లో ఒకవేళ మొలక వచ్చినా కూడా బలం కోసం మనం ఘనజీవామృతం ఇస్తున్నాం. తర్వాత బూడిద ఎందుకు వేస్తున్నాం అంటే చివరిలో ఎక్కువ తేమ ఉంటే పీల్చుకుంటుంది, మరి ఎక్కువ తేమ ఉంటే మొలక వచ్చేస్తుంది మీకు తెలిసిందే. కాబట్టి ఎక్కువ తేమ లేకుండా పీల్చుకోవడానికి ఒకటి, వేరే పక్షులు ఇట్లాంటివి ముట్టుకోకుండా మనం బూడిద వేయటం వల్ల ఏంటంటే పొలాలు వేసినప్పుడు పక్షులు తింటాయి, అడవి పందులు తింటాయి, రకరకాలు విత్తనం రాగానే తినేస్తుంటాయి. కాబట్టి ఇట్లా గుళిక చేసి వేయటం వల్ల అది విత్తనం అనుకోదు అనమాట, ఏది కూడా పక్షులు కానీ అడవి పందులు కానీ వాటిని ముట్టుకోవు. కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మనం వర్షం కోసం చూడకుండా వేసేస్తే తర్వాత మనకి ఎప్పుడైతే వర్షం పడితే అప్పుడు ఇది మొలకొస్తుంది, కొంత పెరుగుదల వస్తుంది. ఇంతకుముందు మనం కలిగి దున్నమని చెప్పేవాళ్ళం దాన్ని, ఇప్పుడు కలిగి దున్నకుండా దాన్ని పశువుల మేతగా వాడుకోమని చెప్తున్నాము ఎక్కువ. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్లినో సంవత్సరం అంటున్నారు, కరువు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన పశువులకి మేత కూడా కావాలి. కాబట్టి కొన్ని జిల్లాల్లో మనం చూసాము మేము, ఒక 4 అడుగుల దాకా పెరిగింది, బాగా పెరిగింది వర్షాలు పడి బాగా. దాన్ని అతను కొన్నది 1000 రూపాయలు పెట్టి కొని ఆ దున్నటానికి ఒక 1000 రూపాయలు ఖర్చు అయింది, 2000 3000 అయింది, మొత్తం మీద 35000కి ఒక డైరీ, చిన్న రైతు డైరీ పెడితే వాళ్ళకి అమ్మారు. ఆ విధంగా రైతులు దీని నుంచి కూడా అదనపు ఆదాయం తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కట్ చేసిన తర్వాత భూమిని ఎక్కువగా పాడు చేయకుండా మనం, అంటే దున్నకుండా, ఎక్కువ దున్నటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భూమి డిస్టర్బ్ అయితే ఈ జీవులన్నీ చచ్చిపోతున్న ఉద్దేశంతో మనం కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు తీసి విత్తనాలు వేస్తే మనం ప్రధాన పంటది అది కూడా మనకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి పిఎండిఎస్ వేయటం వల్ల కలుపు మొక్కలు విడిగా రావు, మళ్ళీ భూమి అంతా కప్పబడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే టెంపరేచర్ తగ్గుతూ ఉంది. మనకు భూమి టెంపరేచర్ చూసినట్టయితే ఈ పిఎండిఎస్ బాగా పెరిగిన దగ్గర, అంటే మనకు పచ్చగా పొలం అంతా కప్పబడిన దగ్గర ఏమో 35 డిగ్రీలు ఉంటే, మిగిలిన చోట్ల ఖాళీగా ఉండి భూమి అసలు ఏ గడ్డి గాదం లేకుండా ఉన్నది, అక్కడ చూసినట్టయితే దాదాపు 50 నుంచి 60 డిగ్రీలు కనిపిస్తూ ఉంది. వాతావరణ టెంపరేచర్ వేరు, భూమి టెంపరేచరు నేను చెప్పేది. భూమి టెంపరేచర్ పెరగడం వల్ల లోపల ఏ జీవి కూడా బతకలేదు. మనకు పిఎండిఎస్ వేసి పొలం ఎప్పుడు కూడా కప్పి ఉన్నట్టయితే లోపల ఉండే సూక్ష్మజీవులు చచ్చిపోకుండా ఉంటాయి, లోపల కూడా మంచి హ్యూమస్ డెవలప్ అవుతూ ఉంటుంది, అంటే కార్బన్ శాతం పెరుగుతూ ఉంటుంది. దీని వేర్లు ప్రధాన పంట వేసిన తర్వాత దీని వేర్లు కూడా కుళ్ళి మనకి మంచి ఎరువుగా తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లో అనుకున్నాం మనం, మనకి పశువుల సంఖ్య తగ్గిపోయింది, పశువులు ఎరువు తగ్గిపోయిందని. కాబట్టి ప్రత్యామ్నాయం పచ్చిరొట్ట ఎరువులు కానీ, తర్వాత పచ్చిరొట్టె పంటలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఉన్నాయి మనకి 30 రకాలలో పచ్చిరొట్టె పంటలు కూడా ఉన్నాయి. వాటితో పాటుగా ఇన్ని రకాలు కలిపేసుకోవటం వల్ల ఏంటంటే ఒక్కొక్క పంట వేరు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అందుకని మన

0: దాంట్లో నుంచి ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల రసాలు కూడా భూమిలో కలుస్తాయి. వేర్లలో నుంచి మనకు కొన్ని రకాల రసాలు కూడా కలవటం వల్ల భూమి సారవంతం అయిపోయి మంచిగా అన్ని రకాల పోషకాలు, మనకు మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు కూడా వీరు అందిస్తుంది. అందుకే ఈ పద్ధతులు పాటించటం వల్ల మనకి ఎరువు తగ్గించినా కూడా దిగుబడులు తగ్గటం లేదు.
1: రసాయన ఎరువులు వాడకుండా ఉండాలి అంటే అటువంటి రైతులకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్?
0: రైతు సోదరులంతా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేసినట్టయితే మన స్టాఫ్ అందరూ వచ్చి కూడా మీకు సహకారం ఇస్తారు, ఎట్లా చేయాలో చెప్తారు, అన్ని నేర్పిస్తారు. మీకు కషాయాలు చేయటం ముందు కావాలంటే మన బీఆర్సీ సెంటర్స్ ద్వారా తయారు చేసి ఇస్తారు, మీరు కూడా సొంతగా తయారు చేసుకోవచ్చు. క్రమేపీ కొద్దిగా ఆవుల సంఖ్య కూడా పెంచుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఆవు మూత్రము ఆవు పేడలో సూక్ష్మజీవులు ఎక్కువగా విపరీతంగా ఉంటాయి. మామూలు గేదె దాంట్లో కూడా ఉంటుంది కానీ తక్కువ ఉంటాయి. ఆవు మూత్రం ఆవు పేడలో చాలా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అది చాలా శ్రేష్టమైంది. మన భూమి అంతా కూడా మంచిగా డెవలప్ అయింది, ఆరోగ్యంగా ఉంటుంది. ముందుగా నేల ఆరోగ్యంగా ఉంటేనే మనకు పంట సరిగా పండుద్ది. ముందు ముందు తప్పనిసరిగా మనకు ప్రత్యామ్నాయం ఉండాల్సిందే. ఇప్పుడు యూరియా మనకి తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి ఎక్కువ వేస్తున్నారు మనం, దానివల్ల నత్రజని ఎక్కువ అవుతా ఉంది. నత్రజని భాస్వరం పొటాష్ ఒక పాలల్లో వేసుకుంటేనే అది బాగుంటుంది. మనకి అన్నం కూర ఉప్పు ఎట్లా వేస్తామో అట్లా ఒక పాలలో వేసుకుంటేనే మనకి రుచి వచ్చినట్టు అది భూమి కూడా మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా మనం తక్కువ రేట్ వస్తుందని ఒక మందుని ఎక్కువగా ఒక మందుని తక్కువగా వేస్తే నత్రజని శాతం ఎక్కువైపోయి సాకీ ఉత్పత్తి ఎక్కువగా జరిగి దాని ద్వారా మళ్ళీ పురుగులు తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి, మళ్ళీ దానికి పురుగు మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
1: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి చక్కటి సమాచారాన్ని అన్నదాతలకు అందించారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కోపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కోపురం కేంద్రం సమర్పణ.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి మోహన రాగం చిత్రం కోసం పి సుశీలమ్మ పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి గారు. సంగీతం మాస్టర్ వేణు.

మీరు విన్న ఆ పాట నాది ఆడజన్మే చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట విన్నారు. గీతరచన దాశరథి, సంగీతం ఆర్ సుదర్శనం. చిత్రసీమ కార్యక్రమంలో తరువాత పాట విందాం. ముకుంద చిత్రం కోసం కార్తీక్, సాయి శివాని పాడిన పాట. సీతారామశాస్త్రి సాహిత్యానికి సంగీతం అందించారు మిక్కిజే మేయర్. విందామా?

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. మురళీకృష్ణ చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన ఈ పాట

విన్న పాట మంజు చిత్రం కోసం చిన్మయి పాడిన పాట విన్నారు. సాహిత్యం శ్రీమణి, సంగీతం గోపీసుందర్. శ్రోతలు 101.7 మెగాహెట్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. ముగ్గురమ్మాయిలు చిత్రం కోసం ఎస్పి బాలుగారు పాడిన పాట, గీత రచన ఆరుద్ర, సంగీతం టి చలపతిరావు.

చేశావా నువ్వు పక్క పక్కగా ఉంటే స్వర్గం దున్నేసా నువ్వు పక్క పక్కగా ఉంటే నే స్వర్గం దున్నేసా

చిత్రసీమ కార్యక్రమంలో చివరగా మీరు విన్న ఆ పాట మూగ మనసులు చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన పాట విన్నారు. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సముద్ర ఆహార ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో జరిగింది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరత్ సేత్ సందర్శించారు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ఈరోజు ప్రసంగించారు. అంతర్జాతీయంగా 2వ అతిపెద్ద 5G మార్కెట్గా భారత్ మారిందని ఈ సందర్భంగా చెప్పారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా 6G దిశగా భారత్ పయనిస్తోందన్నారు. చిప్స్ నుండి షిప్స్ వరకు తయారీ రంగాన్ని సరికొత్త రీతిలో అభివృద్ది చేస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. భారతదేశ స్వదేశీ రక్షణ వ్యవస్థలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయతను ప్రస్తావించారు. భారత్ ఆస్ట్రేలియా సంబంధం సాధారణ దౌత్యానికి అతీతంగా

0: దేశంగా ఎంతో అభివృద్ధి చెందిందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ మే ఏక్ నయా ఇకో సిస్టమ్ డెవలప్ కియా జా రహా హై. సాథియో, భారత్ కే బడే సప్నో, బడీ ఎస్పిరేషన్స్ కీ నీవ్ హై. భారత్ కా నాగరిక్ వీ ద పీపల్ ఆర్ ఇన్ సప్నో కో ఎనర్జీ దే రహా హై. పీపల్ ఫస్ట్ యానీ నాగరిక్ దేవో భవ కా మంత్ర ఈ ఆజ్ కే భారత్ కీ గవర్నెన్స్ కా మూల మంత్ర బన్ గయా హై.
0: ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్ మాట్లాడుతూ భారతదేశంతో ఆస్ట్రేలియాకున్న గాఢమైన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దేశ సముద్రపు ఆహార ఎగుమతులు 73,000 కోట్ల రూపాయలను దాటాయని, ప్రస్తుతం 120కి పైగా దేశాలకు అవి చేరుతున్నాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో భారతదేశ సముద్ర మత్స్య వనరుల సుస్థిర వినియోగమన్న అంశంపై నిర్వహిస్తున్న జాతీయ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సముద్ర వనరుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ దేశానికి చోదక శక్తిగా అభివర్ణించారు. వికసిత్ భారత్కి సముద్ర వనరులు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారితమైన మత్స్య సంబంధిత వృత్తులను యువత స్వీకరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ,
2: control over the sea area is huge. India's process large amount of marine wealth, yet much of this potential remains untapped. And today is another day that we want to tap all our potentiality. For decades, most of our fishing activity remained close to the shore. Today, with the launch of this program, to look beyond the horizon.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో ఈరోజు జరిగింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో సహా సరిహద్దు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీస్ సూపరింటెండెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయడం, భద్రతాపరమైన చర్యలను మరింతగా మెరుగుపరిచే విధంగా కార్యాచరణను సిద్ధం చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశంగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరజ్ సేత్ ఈరోజు సందర్శించారు. అక్కడ నెలకొన్న భద్రతా పరిస్థితిని ఆయన సమీక్షించారు. నగ్రోటాలోని వైట్ నైట్ కార్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు. జమ్మూ ప్రాంతంలోని భద్రతా పరిస్థితి గురించి సీనియర్ కమాండర్లు ధీరజ్ సేత్కు ఈ సందర్భంగా వివరించారు. పూంచ్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంలో సైనిక అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, ఈ నెల 7వ తేదీ నుండి జమ్మూకాశ్మీర్లో ధీరజ్ సేత్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలిసి కాశ్మీర్లో మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు. మహిళా అభివృద్ధికి సంబంధించిన అనేక ఉమ్మడి అంశాలను బ్రిక్స్ సభ్య దేశాలు పంచుకుంటున్నాయని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అన్నారు. కేరళంలోని కొచ్చిలో ఈ నెల 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం ఈ రోజుతో ముగిసింది. ఈ ముగింపు సమావేశంలో పాల్గొన్న అన్నపూర్ణదేవి మాట్లాడుతూ, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య చర్చలను ప్రోత్సహించడానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కృత్రిమ మేధ ఏఐ ఆధారిత పరిష్కారాలకు భారతదేశాన్ని ప్రపంచంలో కీలకంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. సిఐఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ బిజినెస్ సమ్మిట్ 2026ను ఢిల్లీలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధను సానుకూల ఆశావాద దృక్పథంతో చూస్తోందన్నారు. విస్తృత శ్రేణి రంగాల్లో ఉత్పాదకత సామర్థ్యం పెంచడానికి ఏఐను వినియోగించడంపై దృష్టి సారించినట్లుగా ఆయన తెలిపారు. కృత్రిమ మేధను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రపంచ ఏఐ ఎకోసిస్టమ్కు భారత్ ఎలా దోహదపడగలదనే దానిపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కృష్ణన్ అన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు సగం గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు భారతదేశంలోనే ఆతిథ్యం లభిస్తోందన్నారు. రైతు ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమిళనాడులోని రైతుల నుంచి కోప్రా, తోతాపూరి మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల ఉత్పత్తిదారులకు మెరుగైన ధర లభిస్తుందని, మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఎదురయ్యే నష్టాలను నివారించడం జరుగుతుందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమిళనాడు సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా ఈ ఆమోదం.

0: లభించింది. దీంతో ఆ రాష్ట్రంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా కోపరాను సేకరించనున్నారు. దీని ద్వారా తోతాపూరి మామిడి రైతులు తమ పంటకు సరసమైన లాభదాయకమైన ధరలను పొందేలా చూడటం, అలాగే మార్కెట్ ధరలలో ఆకస్మిక తగ్గుదల కారణంగా నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి నుండి వారిని రక్షించడం, ధరల స్థిరత్వాన్ని అందించి రైతుల ఆదాయాలను కాపాడి వారి పంటకు మెరుగైన రాబడిని చేకూరుస్తుందని భావిస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పూణే ముంబై ఘాట్ సెక్షన్లో రైల్వే లైన్ల పునరుద్ధరణ పనులను ఈరోజు సమీక్షించారు. కొండ చర్యలు విరిగిపడటంతో రైల్వే లైన్తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా గణనీయమైన నష్టం వాటిల్లింది. వీలైనంత త్వరగా లైన్లను పునరుద్ధరించేందుకు సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే బృందాలు జిల్లా అధికారులు అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా ఒక లైన్ను ఇప్పటికే పునరుద్ధరించామని, ఈ లైన్లలో అన్ని రైళ్లను 2 లోకోమోటివ్లతో నడపాలని రైల్వే శాఖ పేర్కొంది. ఉత్తరాఖండ్ దేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది. జాతీయ విద్యా విధానం 2020 ఉల్లాస్ కార్యక్రమం కింద ఉత్తరాఖండ్ ఈ లక్ష్యాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చిన నేపథ్యంలో ఉత్తరాఖండ్కు ఈ ఘనత దక్కింది. ఈ విజయంతో ఉత్తరాఖండ్ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రాల జాబితాలో మిజోరాం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం సరసన చేరింది. ఈ విజయాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఇది ప్రభుత్వ నిరంతర కృషికి, ప్రజల క్రియాశీల భాగస్వామ్యానికి నిదర్శనమన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలకు ఉత్తర అరేబియా సముద్రం వైపుకు మరింతగా విస్తరించాయని IMD పేర్కొంది. IMD సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాల కారణంగా ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
1: The southwest monsoon has further advanced into remaining parts of Rajasthan, Haryana and Punjab. Thus, it covered the entire country today. Under the influence of well-marked low-pressure area over southwest Uttar Pradesh and neighborhood, isolated extremely heavy rainfall likely over west Uttar Pradesh on today and Uttarakhand today and tomorrow. Significant reduction in rainfall activity is likely over central parts of the country including Maharashtra, Gujarat and Madhya Pradesh from today onwards and over south peninsula India from 10th onwards.
0: 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ పురుషుల జట్ల మధ్య 4వ T20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని బ్రిస్టన్ వేదికగా ఈరోజు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సముద్ర ఆహార ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారనున్నాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సమావేశం ఢిల్లీలో జరిగింది. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరజ్ సేత్ సందర్శించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఇప్పుడు విందాం శ్రీ రామదాసు గారి కీర్తన.

శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ, శ్రీ కెవి బ్రహ్మానందం గారు గానం చేసిన రామదాసు గారి కీర్తన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి బృందం పాడిన జానపద గీతాలు.

శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

మీరు విన్న ఆ పాట నాగమల్లి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి సంగీతం సత్యం. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. మోహిని శపథం చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి గారు, సంగీతం విజయ కృష్ణమూర్తి.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట లక్ష్మీ కళ్యాణం చిత్రం కోసం నిహాల్ ప్రణవీ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి సంగీతం ఆర్పి పట్నాయక్.

మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా పాడిన పాట విన్నారు. గీత రచన పింగళి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. మల్లెపందిరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. వేటూరి సాహిత్యానికి సంగీతం రమేష్ నాయుడు.

0: విన్న పాట నా స్టైల్ నాదే చిత్రం కోసం భరత్ వ్యాస్ పాడిన పాట విన్నారు. గీత రచన టి శ్రావణ్ కుమార్, సంగీతం సునీల్ కశ్యప్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 10 గంటలు. ఇప్పుడు విందాం ముందు చూపు నాటిక. రచన శ్రీ పి శేషబాబు, నిర్వహణ శ్రీ చావలి దేవదాసు. వినండి.
1: ముందు చూపు నాటిక రచన శ్రీ పీసపాటి శేషుబాబు, నిర్వహణ చావలి దేవదాస్.
2: అలాగే
3: వెంటనే తీసుకొస్తాను. అదిగో నాన్న వస్తున్నారు.
2: ఏదైనా కోర్టు వ్యవహారం కోసం వచ్చినట్టున్నావు?
4: మరే బావా, పొలం కూడా తెలివి రావట్లేదు. అవతల ఎక్స్పర్టీ వాళ్ళు వాయిదాల మీద వాయిదాలు వేయించుకోవడంలో నాకు ఈ తిరుగుడు తప్పట్లేదు.
2: అందుకే అన్నారు సుబ్బారావు, కోర్టుకి వెళ్ళిన వాడు కాటికి వెళ్ళిన వాడితో సమానమని.
4: అదే నిజమే, అయినా తప్పదు కదా. ఒకసారి అరిసి తొక్కాను, కాలు కడిగే వీలు దొరకట్లేదు బావా. సరే, నువ్వు ఈ సమయంలో ఇంట్లో ఉండటం ఒక విశేషమే కదూ.
2: ఏ, ఎందుకని?
4: ఏమీ లేదు, ఊళ్ళో పొంగు మసూచకం కేసులు చాలా ఉన్నాయిగా. సహజంగా మాత్రల్లో మందు పెట్టి పట్టుకుని మందులు ఇస్తుంటావు కదా, మరి ఈ వేళ వెళ్ళలేదేమిటా?
2: వెళ్ళేదయ్యా, ఆ పనులన్నీ ముగించుకుని వచ్చేసారు. నా దినచర్య ఎప్పటికీ మారదుగా సుబ్బారావు.
4: అవునులే, కాకపోతే జనం మాత్రం మందులు వాడటం కన్నా మేకల్ని కోళ్ళని బొల్లు ఇచ్చి పూజలు చేయటం మాత్రం మానట్లేదు కదా
2: సుబ్బారావు. ఎప్పటి నుంచో అలవాటైన సాంఘిక ఆచారాల్ని కాదనలేగా. వాళ్ళలో మార్పు, చదువులు, విజ్ఞానం, సంస్కారం పెరిగి కొన్ని అలవాట్లు తగ్గుతూ ఉంటాయి.
4: అవునులే, వినయ్ ఈ మధ్య ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా బావా.
2: చేస్తున్నాడా?
4: ఆ సంగతి నీ దాకా రాలేదా?
2: లేదు, విషయం ఇది అని చెప్తే కదయ్యా అవునా కాదా నేను చెప్పేది. అయినా సంగతి ఏంటో దాచకుండా చెప్పొచ్చుగా.
4: నేను విన్నది పక్క ఊళ్ళో పనిచేస్తున్న టీచర్తో చాలా సన్నిహితంగా తిరుగుతుండటం నీ చెవి
2: పడింది. పడిందయ్యా, అదుపు తప్పిన వాడి గురించి నాకు అనవసరం. వాడు ఈ ఇల్లు విడిచిపెట్టి 10 సంవత్సరం పైగా అయిపోయిందయ్యా. ఇక వారి సంగతులు, తిరుగుల గురించి నాకు ఏమాత్రం పట్టదు, నాకు అవసరం లేదు కూడా.
4: నేను విన్న సంగతి నిజంగా అనుకోవచ్చు, నువ్వు కూడా.
2: అక్కర్లేదు సుబ్బారావు, అక్కర్లేదు. రుణం చేసే తండ్రి.

0: అయిన భార్య, మూర్ఖుడైన పుత్రుడు ఈ మానవ సమాజానికి శత్రువులు అంటారు. వాళ్ళ ప్రారంభాన్ని మార్చడం ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే సాధ్యం.
1: ముందే కళ్ళు తెరవటం మంచిదై, లేకపోతే చచ్చేవాడి.
0: అదేమిటో సుబ్బారావు?
1: అంతేగా బావా, మా సరళ ఇంటి కోడలు కావాలనే తలంపుతో ఉన్న నాకు ఈ వార్త ఒక మంచిదయ్యింది.
0: చూడు సుబ్బారావు, సత్యాసత్యాలు తెలుసుకున్నాక కదయ్యా నిర్ణయాలు చేసుకోవడం మార్చుకోవడం జరిగేది.
1: బావా, లోకం కోరే గుర్తుంది ఏదో బంధుత్వం తెగిపోకూడదని, మా చెల్లెలు చనిపోతూ కోరిన కోరిక తీర్చాలని ఉన్న నాకు వినయ ప్రవర్తన నడత పెద్ద షాక్ అయింది. వాడు దారి తప్పి కులంగానే కులం పిల్లతో తిరుగుతూ కులభ్రష్టుత్వం చేస్తున్నందుకు.
0: నిజమేనయ్యా, వాడు ఏ రోజైతే కులం మతం జాతి భేదాలు లేవని, సాంఘిక కట్టుబాట్లని కాదని, తిరుగుబాటుతనం లేవనెత్తి వాదిస్తున్నాడో వాడిని మార్చడం నా వల్ల కాదు అని వదిలేశాను.
1: ఇటువంటి వాళ్ళ భవిష్యత్తు ఏమిటో తెలుసుకోలేక ఉద్రేకంతో ప్రవర్తించి చేతులు కాలాక ఆకలి పట్టుకుంటారులే బావా.
2: ఇదిగో మజ్జిగపేట, కొద్దిగా ఉప్పు నిమ్మకాయ కూడా పిండాను, నీకిష్టమే కదా మావయ్యా.
1: అమ్మయ్యా దాహం తీరిందే అమ్మాయి, అన్నయ్య గురించే నేను నాన్న చాలా బాధపడుతున్నాం.
2: ఎవరి మాట విన్నారు? చదివేందుకు ఆపేశావని నాన్న అడిగితే జవాబు ఇవ్వలేదు, పైగా ఇంటికి ఎందుకు రావట్లేదురా అని అడిగితే వచ్చి ఏం చెయ్యాలి, నీతులు పొంచేయాలా అన్నాడు.
1: పొరపాటున వినయని నా అల్లుడుగా చేసుకుంటే నా చెప్పలు నాకు పెట్టేవాడి, బతికిపోయాను.
2: అన్నయ్యలో మార్పు రాకపోదా, కొన్నాళ్ళు ఆకకూడదా మావయ్యా?
1: లాభం లేదమ్మా, వాడు మనకి అందరంతా ఎదిగిపోయాడు. వీళ్ళు వెళితే వాడి నేనవి తెలుస్తాయి, అయినా ఇంకా ఆశలు పెట్టుకోవటం నా అవివేకమే కాదా బావా.
0: ముమ్మాటికి సుబ్బారావు, నీకున్న ఒక్క కూతుర్ని జులాయిగా తిరుగుబాటుతనంతో ఉన్నవాడికి ఎమ్మలను అన్యాయం. నీ కూతురికేం తక్కువయ్యా, చదువు అందం సౌశల్యత ఉన్న ఆడపిల్ల, లోకం చాలా విశాలమైంది సుబ్బారావు. పెళ్లి కొడుకులు కలిగినక రాలేదుగా, వెతుకు, వెతికి వెలితిలేని విలువైన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయవయ్యా సుబ్బారావు.
1: ధర్మాధర్మాలు మంచి చెడ్డలు తెలిసిన వాడివి, నీ మాట నాకెప్పుడు శిరోధార్యమే బావా. నీ విలువటం 30 ఏళ్ల సహచర్యంలో గ్రహించాను, ఒక్క మాట వద్దన్నా చెప్పి ఒప్పించడం నా రివర్స్ చెప్పనా?
0: చెప్పు అనుమానుడు సుబ్బారావు.
1: విషమ సంగతి వల్ల మేనరికాన్ని తప్పించుకోవడం జరుగుతోంది, కాని మరొకటి లేదు బావా, అందుకే నన్ను మన్నించు బావా.
0: చూడు సుబ్బారావు, మన్నించేంత తప్పులు ఏం చేయలేదయ్యా, మన బంధుత్వం ఆప్యాయతలు ఎప్పటికీ ఎప్పటికీ ఒకేలాగుంటాయి. సుశీల, మాకు భోజనం వడ్డించమ్మా.
2: అలాగే, కాలు కడుక్కుని రండి.
1: అలాగేనమ్మా. చలాయ్ సుశీల, అమ్మా సుశీల.
2: అరే అమ్మయ్యా రారా, చాలా రోజులకు వచ్చావు. ఈవిడ
1: మీ వదిన ప్రియాంకమ్మ, అప్పల ప్రైమరీ స్కూల్ నడుపుతోంది, నిన్ను చూడాలని అంటేను తీసుకొచ్చాను.
2: ఓహో ప్రియాంక, చాలా బాగుంది, రండి వదిన కూర్చోండి. మాకెవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కదూ, పో అన్నయ్యా, నీ తాగును మాట్లాడను వదినతో తప్ప.
1: పెళ్లి చేసుకుంటున్నానని నాన్నకి చెప్తే ఆయన రాకపోగా నిన్ను కూడా రాకుండా కట్టడి చేయరా చెప్పు. అంచేత ఎవరూ రాకుండానే ఇద్దరం రిజిస్టర్ ఆఫీస్ లో సింపుల్ గా భార్యాభర్తలమై ప్రియాంక కోరిక మీద చర్చిలో కన్ఫర్మ్ చేసుకున్నావు. కోపం పోగొట్టుకోమ్మా, మా అమ్మవారు కదూ, క్షమించమ్మా.
2: క్షమించేస్తున్నాను, అతిథులకి కాఫీనా టీనా కావాల్సింది, నాకు ఏమైనా పర్వాలేదు.
1: నాన్న ఇంట్లో లేరా అమ్మా?
2: లేరమ్మయ్యా, కాఫీ కలుపు తెస్తా. సుశీల, నేను మీకు కాఫీ కలపడానికి హెల్ప్ చేయను, వద్దు వద్దు వదినా. మీరిద్దరూ
3: కబుర్లు చెప్పుకుంటూ ఉండండి. వినయ్, నేను వంటగదిలోకి తనతో వెళ్ళటం మీ సిస్టర్కి అంత లైకింగ్ కాదనుకుంటాను.
4: ఎగ్జాక్ట్లీ, బీఏ పాస్ అయిన సుశీలలో మా పట్టుదలలు సాంప్రదాయాలని కాదనలేదు. ఒకవేళ కాదన్నా, మా నాన్న నన్ను ఇంట్లో నుంచి తరిమేసినట్టు దాన్ని తరిమేస్తారు.
3: అంటే వారు అంత రిజిడ్ అండ్ స్ట్రిక్ట్ పర్సనాలిటీయా?
4: ఎంతో నిష్ఠాగరిష్ఠులు, 102 డిగ్రీల జ్వరం ఉన్నా చన్నీళ్ళ స్నానం చేయక మానరు, ఎంత జ్వరం అయినా సంధ్య వార్చటం పూజ చేయటం మానరు.
3: గ్రేట్, మామయ్య చాలా జెంటిల్మెన్, వారు తాను నమ్మిన సిద్ధాంతాలని ఆచరించేంత గొప్ప వ్యక్తి.
4: మరి నేను కులాలని మతాలని లెక్క చేయని ఒక తిరుగుబాటుదారునని.
3: కాలం మన గురించి మనకన్నా ఇతరులకి తెలియచేసి మన మంచి చెడ్డలని నిగ్గు తెలుస్తుంది వినయ్. నిజమైన యోగ్యత ఒక నది లాంటిది, లోతు హెచ్చు అయ్యే కొద్దీ తక్కువ శబ్దంతో గంభీరంగా ప్రవహిస్తుందంటారు పెద్దలు. మరి
4: వెరీ వెల్ సెడ్, నీ అనాలిసిస్ చాలా బాగుంది.
3: మీరు మావయ్య గారిని కలిసి ఎన్నాళ్ళైంది డియర్?
4: 8 నెలలు, మన పెళ్ళయ్యాక నాన్నగారిని కలవడం జరగలేదు.
5: ఎవరు, ఎవరి కోసం వచ్చారు మీరు?

0: అన్న, నేను నాన్న.
1: నేనంటే నువ్వెవరివి? ఎందుకోసం వచ్చావు?
0: మిమ్మల్ని చూడాలని, మీ కోడల్ని చూపిద్దామని.
1: నా కోడలా? ఎప్పుడయింది?
0: 2 నెలల క్రితం.
1: నెలకు 30 రోజులు. చాలా విశాలమైన 720 గంటల కాలానికి ముందు దంపతులయ్యారు, అంతేనా?
2: మావయ్య గారు, మీరు పెద్దవారు, మీ ఆశీస్సులు తీసుకుందామని వచ్చాము. మా హేస్టినెస్ని, అదే తొందరపాటుతనాన్ని మన్నించగలరని, మమ్మల్ని మీరు దీవిస్తారని.
1: ఏమ్మా, ఏ పాపం మీ తల్లిదండ్రులు దీవించి ఉండగా నా ఆశీస్సులు మీకెందుకులే? వెళ్ళిరండి. అదీ కాక మీ మతం కుల సంప్రదాయాలు తెలియనివాణ్ణి నేను. వెళ్ళండమ్మా, వెళ్ళండి, వెళ్ళి మీ పెద్దల్ని ఆశ్రయించండి.
2: నాకు మా అమ్మ నాన్న లేరు మావయ్య గారు. వారు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే మా పెద్దమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. ఎవరైనా సరే మనోవాకాయ కర్మ చింతనతో దీవించవచ్చు కదా.
1: మనసు వాకు ఎప్పుడూ నశించిపోయాయమ్మా. వినయ్ గారు, నువ్వు చాలా ఫార్వర్డ్ ఇంటెలిజెంట్ కదూ. దారి తప్పి నా ముందు నిలబడి వాదించడానికి సాహసించడం ఒక ఘోరమైన తప్పు. వర్ణ సంకరం చేసిన నిన్ను నేను ఏ విధంగాను గ్రహించలేను. వెళ్ళండి, ప్లీజ్ గెట్ అవుట్.
0: పెడతాను, కానీ ఒక మాట చెప్పడం నా బాధ్యత. మనో నిర్ణయించిన కులాలు మతాలు నిలకడగా ఎక్కడా ఎప్పుడూ లేవు. మారుతున్న కాలంలో మారలేని మిమ్మల్ని మరింత బాధించను. ప్రియా, పద వెళదాం. మనం ఇంకా ఇక్కడే ఉంటే ఆయన ఇంకా బాధించిన వాళ్ళం అవుతాం. పద ప్లీజ్.
2: వస్తా మావయ్య గారు, నమస్కారం.
1: వెళ్ళిరండి.
3: అరే అన్నయ్య వదిన
1: వెళ్ళిపోయారమ్మా.
3: కాఫీ ఇద్దామని
1: కలిపి తీసుకొచ్చావు, అయితే నేనే వెళ్ళగొట్టాను.
3: రాక పెళ్లి చేసుకుని వచ్చిన దంపతుల్ని,
1: స్వచ్ఛమైన దాంపత్యాన్ని, ఒకే సాంఘిక కట్టుబాట్ల ద్వారా పొందే వైవాహికం అందరికీ ఆనందమైందేనమ్మా. వర్ణ సంకరం ద్వారా ఏ కులానికి న్యాయం చేయలేని అసమర్థులు వీళ్ళు. అన్నయ్య ఆవేశం ఎంతకాలం నలుగురికి ఎలాగ ఉపకరిస్తుందో వేచి చూద్దాం. సుశీల, ఒకవేళ నేను చేసింది తప్పు అని నీకు అనిపిస్తుందా అమ్మా?
3: కాదు కాదు నాన్న, నేనే తప్పు చేశాను. అన్నయ్య వదిలిను రాగానే ఆనందం పట్టలేక వాళ్లతో కాసేపే మాట్లాడాను. క్షమించండి నాన్న.
4: నారాయణరావు గారు, నారాయణరావు గారు.
1: ఎవరు మీరు?
4: ఏమిటి, నేనెవరో మీకు ఇంకా గుర్తు రాలేదా?
1: మన్నించాలి, మీరెవరో నాకు గుర్తు రాలేదు. ఎవరో చెప్పండి.
4: మీరు మీరేమిట్రా ఇడియట్? 7th క్లాస్లో లెక్కల మాస్టర్ క్లాస్లో బెంచి ఎక్కి నుంచునే బక్కపక్షి.
1: ఒరే ఒరే ఒరే ఒరే, వాసు బొటానీల వాసువే కదూ. అదేమిట్రా, ఉంగరాల జుట్టు అంతా ఊడిపోయి బట్టతాళం మిగిలిపోయింది. అరే ఒరే ఒరే, ఎన్నాళ్ళైందిరా నేను చూసి? మనకు కలుసుకుని ఎన్నాళ్ళైంది?
4: 48 ఏళ్ళు.
1: ఎరా, ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, పిల్లలు ఎంతమంది, వాళ్ళకి పెళ్లిళ్ళు గట్రా అవి చేసావా?
4: కాసేపు ప్రశ్నల పరంపరన ఆపి ఒకటి తర్వాత ఒక సంగతి అడగరా. నేను ఇన్నాళ్ళు గౌహతిలో పెట్రోలియం కంపెనీలో మేనేజర్ గా ఉంటూ 2 ఏళ్ల క్రితం రిటైర్ అయినానరా.
1: అలాగా, పిల్లలు ఎంతమందిరా?
4: 3, 2 కొడుకులు. అమెరికాలో ఉంటూ అక్కడే అమెరికన్ అమ్మాయిలను పెళ్లి చేసుకుని ఇండియాకి రామని చెప్పేశారా. ఈ అమ్మాయి MBA చేసింది.
1: మరి పెళ్లి?
4: 1 నెల క్రితం చేశాను. అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఢిల్లీలో సుమ కూడా పనిచేస్తుండగా పెళ్లి చేశాను. మా సుమ పెళ్లికి మీ అమ్మాయి సుశీల్ కూడా వచ్చింది కదరా.
1: వస్తే
4: పెళ్లిలో సుశీల్ ను శోభన్ చూశాట, అందుకని నేనే రావాల్సి వచ్చిందిరా.
1: అదేమిట్రా, ఇదంతా నాకేదో అయోమయంగా ఉంది. శోభన్ ఎవరు ఎంతకి?
4: మా కంపెనీలో సైంటిస్ట్ గా పనిచేసే కాంతారావు కొడుకురా, కంప్యూటర్ ఇంజనీర్ గా ఉంటూ 2 నెలల సెలవు మీద ఆంధ్రాకు వచ్చాడు. మా అమ్మాయి పెళ్లిలో సుశీలను చూశాడరా.
1: చెప్పావుగా ఇందాక.
4: అదే, మన సుశీల అబ్బాయికి బాగా నచ్చిందిట్రా, అందుకని నీతో మాట్లాడదామని వచ్చాను.
1: ఒరేయ్, నువ్వు మాట్లాడేవేంట్రా వెధవా? అతని తల్లిదండ్రులు రావాలిగా మాట్లాడడానికిను, పిల్లను చూడడానికి.
4: అదేలే, అది కుదరకేగా నన్ను పంపింది. శోభన్ పేరెంట్స్ వాళ్ళ అమ్మాయిని చూడటానికి ఇంగ్లాండ్ వెళ్ళటం వల్ల వాళ్ళు రావటం కొంత ఆలస్యం కావచ్చురా. ఈలోగా నీతో మాట్లాడమని శోభన్ ఫాదర్ ఫోన్ చేసే చెప్పాడులేరా.
1: బాగుందిరా, పోతే నా విషయం అంతా నీకు తెలియదుగా చెప్తాను. నాకు మగపిల్లాడు, ఒక ఆడపిల్ల. మగపిల్లవాడి పేరు వినయ్. కాస్త తెలివి ఎక్కువైన నిద్రించి ఒక క్రిస్టియన్ పెళ్ళాడి వేరే ఉంటున్నాడు. ఇక అమ్మాయి గురించి అంటావా? చెప్పాలంటే నేను గీచిన గీత దాటని సుగుణశీల.
4: ఆ వివరాలు వాకప్ చేయడం అయిందిరా. అది సరే, మీ గోత్రం గౌతమ సార్, మగ పెళ్లి వారిది కౌండిన్య సార్. అసలు గోత్రాలు కలవరా?
1: జాతకాలు పరీక్ష చేయాలి కదట్రా.
4: అదిగో మీ అమ్మాయి కాఫీలతో వచ్చేస్తుంది రోయ్. ఏమ్మా, నన్ను గుర్తుపట్టావా?
3: మీరు సుమా ఫాదర్ కదా అంకుల్, అది ఢిల్లీ వెళ్ళింది కదూ.
4: అవునమ్మా, వెళ్ళింది.
3: నాన్న, నెల క్రితం నా ఫ్రెండ్

0: రెండు సుమా పెళ్లికి వెళ్ళాను కదా, ఆ అమ్మాయి
1: ఫాదర్ వీడు. అవునా?
0: వీడు వీరు మీకు తెలుసా?
1: తెలుసా ఏమిటమ్మా, నేను వీడు చిన్ననాటి స్నేహితులం. అది సరే, నువ్వు అస్సాంలో ఉంటే మీ అమ్మాయి ఈ ఊళ్ళో ఉండటం ఏమిట్రా?
2: అదే, చదువు కోసం మా బావమరిది ఈ ఊళ్ళో బ్యాంకులో పనిచేస్తున్నాడరా, వాళ్ళ ఇంట్లో ఉండేది. నువ్వు ఇక్కడే ఉన్నావని తెలిస్తే పెళ్లికి తప్పకుండా పిలిచేవాడిని. పోనీలే, నీ సుశీలన్నా వచ్చింది, అంతే చాలు.
1: చూడమ్మా సుశీల, వీడు నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడమ్మా.
2: దేనమ్మా? సుమ పెళ్లిలో ఫోటోలు తీశాడు శోభనని, అతనికి నువ్వు బాగా నచ్చావుట. అతను అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మరి నీకు అతను నచ్చితే వాళ్ళని రమ్మని చెప్తాను, ఏమంటావు?
0: నాదేముంది అంకుల్, నాన్న ఏదంటే నాకు అదే.
2: వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే శోభన్ వాడి పెద్దక్క డాక్టర్ శాంత, పిల్లని చూడటానికి మంచి రోజు చూసి రమ్మనమని కబురు చేస్తాను. వాళ్ళు ఎప్పుడు వచ్చేది నీకు తెలియజేస్తానరా.
1: అది సరేరా, ఎందుకు నువ్వు రావడం లేదేమిట్రా?
2: లేదు లేదు, వచ్చే వారం జపాన్ వెళ్తున్నాను, తిరిగి రావడానికి 2 నెలలు పడుతుందిరా. ఒరే, చాలా ఆకలిగా ఉందిరా.
1: అమ్మా సుశీల,
0: ఏంటన్నా?
1: వీడికి కారం పెట్టిన వంకాయ కూర, పప్పుచారు, వెల్లుల్లిపాయలు వేసింది చాలా ఇష్టం అమ్మా. ఆ ఏర్పాట్లు చెయ్యి, ఇద్దరం చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ కాస్త అలా తిరిగి వస్తాం. పదరా వాసు.
2: పద పద.
3: ప్రియా, ప్రియా, అబ్బా ఆకలి చంపేస్తోందా, ఉప్మా చేయటం అయిందా?
4: ఇదిగో ఉప్మా. ఎందుకంత హడావిడి? తీసుకొచ్చేదాకా ఓపిక పట్టలేరే.
3: ఓపికంటే గుర్తొచ్చింది, మీ మామయ్య వచ్చి వెళ్ళారన్నావు, ఏమిటి విశేషాలు? సరే ఉప్మా నీ కూడా తెచ్చుకోపో.
4: ఉప్మా ఇద్దరికి సరిపోయేంత మీ ప్లేట్లో తెచ్చేయాలండి. మీరు తినండి, మిగిలితే నేను తింటాను. అసలే వయోజన విద్యా కేంద్రం చేజారిపోతుంది.
3: చేజారిపోతుందా? ఏమిటి నువ్వు అంటున్నది? ఆ కేంద్రానికి ఎవరి వల్ల గొడవ రాబోతుంది? అది గవర్నమెంట్ స్థలం అని కలెక్టర్ చావడి వేసుకోవడానికి రిటర్న్ గా పర్మిషన్ ఇచ్చారు కదా, ఇంతకీ ఎవరు గొడవ చేసేది?
4: మైకల్ అంకుల్ చెప్పారు, బలరామయ్య కోర్టుకు వెళ్లి ఆ స్థలం తనకి చెందాలని పిటిషన్ పెట్టాట.
3: మనకేమీ భయం లేదు, ఆ స్థలం గవర్నమెంట్ వారిదని కాగితాలు మన దగ్గర ఉన్నాయి. పైగా ఆ స్థలంలో చావడి వేసి విద్యా కేంద్రం నడిపించడం వల్ల జనానికి మేలు జరుగుతుందని అంతా అంటున్నారుగా.
4: వినయ్, మరో సంగతి.
3: ఏమిటది?
4: ఈ మధ్య మనం మీ ఇంటికి వెళ్ళొచ్చాం కదా, అదే సుశీల్కి ఒక కంప్యూటర్ ఇంజనీరు అదేదో పెళ్లిలో చూసి నచ్చిందని, చూసుకునేందుకు రేపు సాయంత్రం వస్తున్నారట వినయ్.
3: గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ గాడ్. అది సరే, గాని అమెరికా అబ్బాయి అంటున్నారు కట్నం అది కాస్త దండిగాలు అవుతారేమో.
4: ఇయ్యాల్సి వస్తుందనే మామయ్య గారేమో ఉన్న 4 ఎకరాలు అమ్మకానికి పెట్టారట.
3: అమ్మితే 3 లక్షలు రావచ్చు.
4: వినయ్, ఒకవేళ డబ్బు చాలకపోతే?
3: ఇల్లు ఉందిగా, అది కూడా అమ్మేస్తారు.
4: వద్దు, ఇల్లు అమ్మొద్దు వినయ్, అది మీ తాతగారు కట్టించారట. కావాలంటే అదే నా పేరు ఉన్న 8 ఎకరాల్లోంచి 4 ఎకరాలు అమ్మి సొమ్ము సర్దుబాటు చేద్దామే.
3: మా నాన్న అందుకు ఒప్పుకోరు ప్రియా.
4: పోనీ మామయ్య గారికి మనం ఇస్తున్నట్లు చెప్పొద్దు, శెట్టి వడ్డీకి ఇస్తున్నట్లుగా అంకులు అన్ని ఏర్పాట్లు చేస్తానన్నాడు. ప్లీజ్, కాదనుకు వినయ్.
3: చూద్దాంలే నాన్నగారు ఏ ధైర్యంతో ఈ సంబంధానికి ఒప్పుకున్నారు.
4: మనం ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడితే బాగుంటుంది కదా.
3: బాగానే ఉంటుంది మనకి, కానీ ఆయనకి నచ్చంది అదొక్కటే, అందుకే ఊరుకోవడం ఉత్తమం.
4: అంతేనా వినయ్?
3: దానికి అదొక్కటే మనం చేయగలిగింది.
4: నువ్వేం కంగారు పడకు వినయ్, ఆ ప్రభు ఏదో ఒక దారి చూపించక మానడు. సుశీల పెళ్లికి ఏ అడ్డంకు రాకూడదని నేను ఆ ప్రభువును వేడుకుంటాను.
3: వేడుకో, వేడుకో, ఆయన మా దేవుళ్ళలాగే చూస్తూ కూర్చుంటాడు. వేరేదానా, దేవుళ్ళు మాత్రం ఎంతమంది కోసం సిద్ధం అవుతారు సహాయం చేయడానికి?
4: ప్లీజ్ వినయ్, డోంట్ టాక్ లైక్ దట్ వే, గాడ్ ఇస్ గ్రేట్.
3: ఓకే ఓకే, నీ ఇష్టం, ఐ విల్ నాట్ కమ్ ఇన్ యువర్ వే. ఓకే, ప్రొసీడ్.
4: థ్యాంక్ యూ.
1: సుబ్బారావు, సుబ్బారావు.
5: బాబా,
1: అలా పేపర్ చదువుతూ కూర్చుంటే ఎలాగయ్యా?
5: ఏం చేయాలో చెప్పు బావా, అన్ని ఏర్పాట్లు చేసేసారు కదా.
1: అది సరేనయ్యా, పెళ్లి వారు ఇంకా రాలేదేమిటా అని.
5: వస్తాయిలే, ఈ ఊరు బస్సు ఎప్పుడు టైంకి వచ్చింది ఏమిటి, ఎప్పుడూ లేటేగా, కంగారు పడకు బావా.
1: అబ్బా కంగారు కాదయ్యా, వాళ్ళు ఆలస్యంగా వస్తే వర్జం వచ్చేస్తుంది కదా, మరి ఆ సమయంలో పెళ్లి చూపులు ఎలా గాని.
5: అబ్బా గంటన్నర గాని వర్జం రాదులే బావా, ఎన్నడూ లేనిది నువ్వెందుకు ఇంత ఆదుర్తో పడతావు?
1: ఆదుర్దగాకి ఏమిటి సుబ్బారావు, 38 ఏళ్లకి నీ చెల్లెలు నన్ను విడిచి వెళ్ళిపోతే పిల్లలనిద్దరినీ కూడా గుండెని మీద పెంచాను కదయ్యా, ఏనాడు ఏ లోటు చేయని నాకు నా కొడుకు గుండెల్ని తన్ని దూరమయ్యాడు. ఉన్న ఒక్క కూతుర్ని మంచివాడికి

0: నుంచి సుఖంగా ఉండాలనే కదయ్యా, ఆ అత్యాశతోనే బతుకుతున్నాను.
1: అది అత్యాశ కాదు బావా, మంచి మనసున్న మానవుని ఆశ. ఆ ఆశకి అన్యాయం జరగదులే బావా. అచ్చరే, ఒక్క విషయం అడిగితే ఏం కోపగించుకోవు కదా.
0: ఏమిటి సుబ్బారావు?
1: పెళ్లివారు వస్తున్నట్టు వెనక్కి కబురు పెట్టావా బావా?
0: సుబ్బారావు, లేదు.
1: లేదని కాదు బావా, ఈ ఇంటికి నీ తర్వాత పెద్దవాడు వాడే కదా, నువ్వు కనీస బాధ్యత కూడా వహించాలిగా.
0: అవసరం లేదు సుబ్బారావు.
1: అది కాదు బావా, అవసరం లేకపోవచ్చు. రేపు నువ్వు చెప్పలేదే నేను నెపో నీ మీద రాకుండా.
0: నేను ఖాతరు చేయను సుబ్బారావు, వాడు నాకు లేడు. వాడు ఉనికి రాక నాకు ఒక పేడ. ఇక నువ్వు ఆ విషయాన్ని పెంచడం మంచిది కాదు. చూడు, వీధిలో ఏదో కారు ఆగినట్టుగా ఉంది, నేను వెళ్ళి చూసొస్తా.
1: ఉండు బావా, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తానులే. ఎందుకు? అదుగో వాళ్లే లోపలికి వచ్చేశారు. రండి రండి. ఈయన మా బావగారు నారాయణమూర్తి గారు. దయచేసి మీ పరిచయం.
2: అయ్యా, నా పేరు సాంబమూర్తి. నేను ఒక పారిశ్రామికవేత్తని. రెండు రైస్ మిల్లులు, ఒక ఫోర్జింగ్ షాపు, 50 ఎకరాల పల్లపు పొలము, 25 ఎకరాల మెట్ట పొలానికి యజమాని. అదిగో వాడు నా మేనల్లుడు శోభన్. అమెరికా, అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్. ఇక ఆమె శోభన్ అక్క డాక్టర్.
3: నా పెద్దక్క గైనకాలజిస్టు, మెడికల్ కాలేజీలో లెక్చరర్. మా బావగారు కూడా డాక్టరే, వారు రీసెర్చ్ చేస్తున్నారు. చాలా ఈ విషయాలు
0: బాబు, చాలా విషయాలు చెప్పావు. అన్నట్టు బస్సు ఆలస్యమైందా?
4: లేదండి, మా మామయ్య గారి కారులో వచ్చాము. దారిలో మామయ్యకి కొద్దిగా పని ఉండి ఆగటం వల్ల ఆలస్యం అయింది.
0: అలాగమ్మా. సుబ్బారావు,
5: బావా,
0: నువ్వు ఆ ఏర్పాట్లు చూడవయ్యా.
4: ఒక్క మాట, టిఫిన్ లో అవి ఏమీ వద్దు, వచ్చేటప్పుడు శుభ్రంగా తినే వచ్చాం. అమ్మాయిని పిలిపించండి.
0: అలాగేనమ్మా. అదిగో సుబ్బారావు, అమ్మాయిని తీసుకురమ్మను అయ్యా.
5: తీసుకొస్తున్నారు.
4: వారు
0: నా బావమరిదమ్మా, నా భార్యకు అన్నగారు. బాబు శోభన్, సెలవు ఎన్నాళ్ళు పెట్టేవేమిటి?
3: నెల 15 రోజులు ఉన్నాయి.
4: మీ అమ్మాయి పేరేమిటండి?
0: సుశీలమ్మ.
3: ఆ పేరుకు ముందు వెనక మరేమీ లేవా అండి?
0: లేవు బాబు, సుశీల మాత్రమే.
4: గ్రాడ్యుయేషన్ అయింది కదూ?
0: అవునమ్మా, అయ్యి కూడా ఏడాది అయిపోయింది.
4: చదివించలేక ఆపేశారా లేక ఆమె చదవనందండి?
0: రెండూ కాదమ్మా, పెళ్లి చేయాలి అనే నిర్ణయం వల్ల నేనే చదువు ఆఫ్ చేయించాను.
3: పెళ్ళయ్యాక చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతుందా మీ అమ్మాయి?
0: ఆ విషయం మీ ఉభయ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది శోభన్. కాకపోతే ఒకసారి మాత్రం సుశీల చదువు ఆపినందుకు మాత్రం బాధపడినట్టుగా నేను గ్రహించాను.
4: అరే, అయితే వెరీ సెన్సిటివ్ గలరా శోభన్.
0: అదిగో అమ్మాయి, మీరు వద్దన్నా కూడా స్వీట్లు కారు అన్ని పట్టుకునే వస్తుందమ్మా.
1: రామ్మారా సుశీల, ఆ అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయే పెళ్లి కొడుకు, పేరు శోభన్ రావు.
4: నేను వాడి అక్కని, డాక్టర్ని, పేరు శాంత.
6: అందరికి నమస్కారం.
2: అమ్మాయి, నీకు సంగీతం వచ్చా?
6: రాదండి.
2: ఏంటి, సినిమా పాటలు కూడా రావా?
6: క్షమించండి, రావు.
2: ఈ రోజుల్లో కాస్తో కూస్తో కూని రాగాలు తీస్తుంటారుగా ఆడపిల్లలు, అవి కూడా రావా?
4: అలా మమ్మల్ని చూడటం కాదు, అదుగో కాబోయే పెళ్లి కొడుకుని చూడమ్మా తల్లి.
3: అక్కర్లేదక్క, మా ఇద్దరికి పరిచయం అవడము, మాట్లాడుకోవడము సుమా పెళ్ళిలోనే జరిగింది. ఇప్పుడు నువ్వు మామయ్య చూసి సర్టిఫై చేయడానికే ఈ పెళ్లి చూపులు.
4: సుశీల, మీ ఇల్లు నాకు చూపించవు?
6: రండి, చూపిస్తాను.
1: ఏమండి, మీ శోభనికి మా సుశీల నచ్చినట్లే కదండి.
2: అరే, నచ్చబట్టే కదండి ఇంత దూరం వచ్చింది. మరి మీ అమ్మాయికి మా వాడు నచ్చాడో లేదో తెలియాలి కదా.
0: ఆ విషయంలో మా సుశీల పెద్దవాళ్ళ మాట కాదని పిల్ల కాదనుకోండి.
1: అసలు ఆ విషయం కనుక్కునేందుకేక సుశీలని శాంతగారు లోపలికి తీసుకెళ్ళింది. పోతే మిగతా విషయాలకు వద్దాం. చెప్పండి, మీ ఉద్దేశాలు ఏమిటో.
2: చూడండి, మొన్న కాకినాడ సంబంధం వాళ్ళు 6 లక్షలు ఇస్తామని వచ్చారు. అంతేకాక లాంఛనాలు బాగా ముట్ట చెప్తామని చెప్పారు. ఆడపడుచులకి 25,000 చొప్పున అమెరికాకు వెళ్లే దంపతులకు ప్లేన్ టికెట్స్, ఇంకా వెండి కంచం, మరచెంబు, పళ్ళెం, ఇంకా వగైరా వగైరా ఇంకా చాలా ఇస్తామన్నారు.
3: మామయ్య, ఏమిటి నువ్వు మాట్లాడేది అసలు?
2: అబ్బా, నువ్వు ఆగరా, పెద్దవాళ్ళం, 10 శుభకార్యాలను నిర్వర్తించిన వాళ్ళం, సాంప్రదాయపు పద్ధతులు అవి ఇవి తెలిసిన వాళ్ళం కాబట్టి నువ్వు కాసేపు మౌనంగా ఉండు.
3: అది కాదు మామయ్య, అసలు ఆ విషయాలన్నీ.
2: అబ్బా, నేను చెప్తున్నది కూడా ఆ విబరాలేరా? నేను వాళ్ళకి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మనం ఎంతలో ఉన్నది?
1: మరి ఆ కాకినాడ సంబంధాన్ని ఎందుకు వదులుకున్నారు?
2: వాళ్ళ పిల్ల ఓ మాదిరిగా ఉండడం, అదిగాక మీ మేనగోడలు వాడికి నచ్చడం వల్ల.
3: మామయ్య, నేను కాస్త అలా బయటికి వెళ్ళి వస్తాను. అక్కొచ్చాక వస్తానులే.
0: బాబు, మీరు చెప్పినంత కట్టం కానుకలు ఇచ్చుకోలేను.
2: అయితే మరి ఎంతవరకు ఇవ్వగలరో చెప్తే.
0: ఏదో 3 లక్షల వరకు అయితే.
2: లాభం లేదు. మా శోభన్ నెల జీతం ఎంతో తెలుసా? 85,000. ఇండియన్ కరెన్సీలో అంత గొప్ప జీతగాడికి ముష్టి 3 లక్షల

0: కట్నం ఇస్తానంటారా?
1: అమెరికాలో ఉన్న కార్లు, ఎన్ని లక్షల ఇల్లు, ఎన్ని విమానాలు, ఎన్ని నైట్ క్లబ్లు ఉన్నాయో చెప్పలేదే సార్.
0: ఎవరయ్యా నువ్వు? అతిగా మాట్లాడుతున్నావు. ఎవరండి అతను? ఎందుకు రానిచ్చారు?
2: ఒరే ఒరే వినయ్, నువ్వెందుకు వచ్చావురా? నిన్నెవరూ పిలవలేదుగా, వెళ్ళు వెళ్ళరా.
0: ఎవరయ్యా? ఎవరి వ్యక్తి?
3: నా మేనల్లుడులేండి, కాస్త ఆవేశపరుడు. మీరు ఏమీ అనుకోకండి.
0: అయితే మాత్రం మమ్మల్ని ప్రశ్నించే అంత గొప్పవాడా? ఏ అతగాడు ఈ ఇంట్లో ఉండడం లేదా? ఆ అమ్మాయి ఎవరు?
1: నా భార్య. పేరు ప్రియాంక, క్రిస్టియన్. ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తోంది. చాలా?
0: ఓహో, ఇదొకటా వర్ణ సంకటాలండి. కట్నాలు ఇయ్యలేని మీరు మమ్మల్ని ఎందుకు రమ్మన్నారో?
2: అయ్యా సాంబమూర్తి గారు, అమ్మాయి అబ్బాయికి నచ్చిందని మా ఫ్రెండ్ వాసుదేవరావు చెప్పబట్టి మీకు కబురు పెట్టామండి.
0: ఉద్ధరించారు. మా వాళ్ళు రాగానే వెళ్ళిపోవాలి. మిల్లు ఓనర్స్ మీటింగ్ కూడా వదులుకొని వచ్చాను. ఈ మాత్రం అని తెలియక అదిగో మా శోభన్ శాంత వస్తున్నారు, రాగానే బయలుదేరిపోదాం.
4: ఒరేయ్ తమ్ముడు, సుశీలకి నువ్వు బాగా నచ్చావుట్రా. ఇక ఆలస్యం దేనికి? మావయ్య, త్వరలోనే మంచి ముహూర్తం.
0: అమ్మాయి శాంత, వీళ్ళకి

0: అమ్మాయి అబ్బాయికి నచ్చిందని మా ఫ్రెండ్ వాసుదేవరావు చెప్పబట్టి మీకు కబురు పెట్టామండి.
1: ఉద్ధరించారు. మా వాళ్ళు రాగానే వెళ్ళిపోవాలి. మిల్లు ఓనర్స్ మీటింగ్ కూడా వదులుకొని వచ్చాను. ఈ మాత్రం అని తెలియక అదిగో మా శోభన్ శాంత వస్తున్నారు, రాగానే బయలుదేరిపోదాం.
2: ఒరేయ్ తమ్ముడు, సుశీలకి నువ్వు బాగా నచ్చావుట్రా, ఇక ఆలస్యం దేనికి? మావయ్య త్వరలోనే మంచి ముహూర్తం.
1: అమ్మాయి శాంత, వీళ్ళకి మనతో సంబంధం సాగదమ్మా.
2: ఏమిటి ఏమిటండి?
3: క్షమించండి మేడం, వీరు మీ తరపు పెద్ద మనుషులే కదా.
2: అవును,
3: వారు అతిలౌక్యంగా మా నుంచి లక్షల కట్నం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. మీరు డైరెక్ట్ గా అడగకుండా వారి చేత మీ కోరికలు చెప్పిస్తున్నారా?
2: మిస్టర్ ఏమిటా మాటలు, తెలుసుండే మాట్లాడుతున్నారా?
3: 6 లక్షల కట్నం, ఆడపడుచు లాంఛనాలు, ఇంకా ఇంకా ఇలాంటివి కావాలనే మీ ఆశ?
2: మావయ్య ఇవన్నీ నువ్వు వాళ్ళతో అన్నావా?
1: చూడమ్మా, ఇవన్నీ సాంప్రదాయాలు. తప్పేముంది, నేను అనడం శోభన్ స్టేటస్ కు తగ్గట్టుగా ఘనంగా కట్న కానుకలు కోరడం మామూలే. ఇదేమో తప్ప?
3: కాదండి, ఈనాటి సమస్య కట్నాలు కానుకలు ఇచ్చి పుచ్చుకోవటాలు కాదనుకుంటాను.
1: నాకు తెలియదు, చెప్తే వినాలనుంది.
4: అది ఆరోగ్యం. అది లోపిస్తున్న కాలంలో మందులకు కూడా లొంగని రోగాలు మనల్ని మన చుట్టూ ఉండే వాళ్ళని హరిస్తున్నాయి. అది మనందరూ ఆలోచించాల్సిన సమస్య కాదంటారా?
2: నేను ఒక డాక్టర్ని, వైద్య శాస్త్రం అధ్యయనం చేసి ప్రాక్టీస్ చేసే నాకు తెలియని చిక్కు సమస్యలు మీకు తెలిస్తే తెలపండి, తెలుసుకుంటాను.
4: ఐఎమ్ సారీ మేడం, మీకు చెప్పేంత దాని కాదు. ప్రతి సెకను ప్రతి నిమిషం కొన్ని వేల ప్రాణుల్ని పొట్టను పెట్టుకునే భయంకర రోగం ఎయిడ్స్.
3: ప్రపంచంలో 2002లో 6.5 మిలియన్స్ ప్రజలు ఎయిడ్స్ కి బలైతే మందులకి లొంగక, మందులు లేక ప్రపంచంలో దరిద్ర దేశాల్లో అదొక ఆక్టోపస్ లాగా జనాల్ని పీల్చి పిప్పి చేసేస్తుంది కదండి.
4: అయితే డాక్టర్ గారు, ఈ భయంకరమైన రోగాన్ని ఆపాలంటే ఏం చేయాలో మీరే చెప్పండి.
2: రియల్లీ పరిష్కార మార్గం ఆలోచించాలి. ప్రతి రోగి ఆసుపత్రికి రాగానే HIV పరీక్ష చేయించాలని ప్రభుత్వం శాసిస్తూనే ఉంది, కానీ మనుషులు రోగాన్ని తెలుసుకుని మరి కనబడక దాటేస్తున్నారు.
3: అది సరేనండి. పెళ్లి కోసం కట్నాలు కానుకలు లాంఛనాలు అవసరమా చెప్పండి?
1: ఇది సాంఘిక హైందవ ఆచారం అయ్యా, ఈ ఆలోచన ఈనాటిది కాదు.
3: ప్రాచీన సాంప్రదాయపు ఆలోచనల్లో ఆచరణల్లో ఇటువంటి నికృష్ట రోగాలు లేవు కదండి. మరి అలాంటి మార్పు మనల్ని పీడిస్తే మనం ఎదుర్కోవాలి, నాశనం చేయాలి కదా.
1: అది ప్రభుత్వం వారు చేస్తున్నారుగా, ఇంకా ఏమిటి?
4: అంటే కొన్ని కట్టుబాట్లని వదిలేసి కొత్త మార్పులు తేవాలి మనం. మీరేమంటారు డాక్టర్ గారు?
2: ఒప్పుకుంటాను.
3: మన్నిస్తానంటే ఒక ప్రశ్న అడుగుతాను.
2: ఎస్.
3: మీరు మీ పెళ్లికి ముందు HIV టెస్ట్ కి అపీర్ అయ్యారా?
2: నేనే కాదు, మా వారు కూడా నాతో వచ్చి టెస్ట్ చేయించుకున్నారు. మీ డౌట్ ని అప్రిషియేట్ చేస్తున్నాను. మా తమ్ముడు, మీ చెల్లెలు ఇద్దరూ HIV టెస్ట్ కు వెళ్లి రిపోర్ట్ అనుకూలంగా ఉందన్న తర్వాతే ముహూర్తాలు. ఈ సమస్య సామాన్యమైనది కాదు.
4: మేమిద్దరం కూడా ఈ HIV టెస్ట్ కు అపీర్ అయిన తర్వాతే పెళ్లి చేసుకున్నాం డాక్టర్ గారు.
2: ఒక చిన్న అమెండ్మెంట్, పెళ్లి దంపతులు ఒక్క HIV టెస్టే కాదు, అన్ని రకాల రోగ పరీక్షలకి అటెండ్ అవ్వడం చాలా అవసరం. అంతేగాని కులాలు, జాతకాలు, మతాలు, నక్షత్రాలు, కుజదోషాలు కావు. ఆరోగ్యం చాలా ముఖ్యం వాళ్ళ భవిష్యత్తుకి. ప్రపంచంలో ఏ రోగం ఎప్పుడు ఎక్కడ పుట్టి జనాన్ని మట్టుబెడుతుందో అనే ఆందోళన పడే మన వాళ్ళకి ముందు చూపు అనే వార్నింగ్ ఇస్తున్న శాస్త్రవేత్తల మాట వినడం చాలా ముఖ్యం.
3: వెల్ సెడ్. వస్తాం, మళ్ళీ కలుస్తాం. పద ప్రియాంక, మనం వచ్చిన పని అయిపోయిందిగా.
5: అదేమిట్రా, వాడు వెళ్తారనంటున్నాడు.
3: అవును, మేము వెళ్ళాలిగా. అవును డాక్టర్, మా దారి వేరు. మా ఆశయాలు, ఇంటి పెద్ద నాన్నగారి దృక్పథాలు ఒకటి కాలేవు. ఏదో మనస్సు ఆపుకోలేక నాన్నకి కోపం వస్తుందన్నా వచ్చి ఒక మంచి పనికి ప్రయత్నించాం చాలు, అదే చాలు. వస్తాం.
6: ఒరే వినయ్, నన్ను మన్నించరా.
3: నాన్న,
6: కాలం మారుతోందని గ్రహించే లోపుగానే ఎన్నో మార్పులు చేర్పులు జరిగిపోతున్నాయరా. రేపు జరిగే శుభకార్యాన్ని దగ్గరుండి నిర్వర్తించి నన్ను గట్టెక్కించరా వినయ్. కాదనవుగా
3: నాన్న.
4: మావయ్య గారు, మరి నా సంగతి?
6: నువ్వు ఇంటి కోడలు అమ్మా, పెత్తనమంతా నీదైనప్పుడు ఒకళ్ళ తీర్పు నీకెందుకు చెప్పు అమ్మా. శాంత, అంతా శుభప్రదమైన ఆలోచనే కదా.
2: మాటికి మావయ్య గారు, త్వరలోనే అన్ని శుభంగా జరుగుతాయి.
7: ఇంతవరకు మీరు ముందు చూపు నాటిక విన్నారు. రచన శ్రీ పీసపాటి శేషుబాబు, నిర్వహణ చావలి దేవదాస్. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు మల్లాది భాస్కర్రావు, జిఎస్ ప్రసాద్రెడ్డి, కె కామేశ్వరరావు, చావలి దేవదాస్, ఎస్ భార్గవాచారి, ఎం తిరుపతి. శ్రీమతులు శ్రీ బి పద్మశ్రీ, ఏపి మైథిలి, బి నిర్మలాదేవి.
8: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
9: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
10: అసాధారణ ప్రతిభ

0: సహాయంతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 10:30. ఇప్పుడు విందాం ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి లాయర్ భారతీదేవి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాట.

మీరు విన్న పాట నాకు పెళ్ళాం కావాలి చిత్రం కోసం పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం జొన్నవిత్తుల, సంగీతం వాసురావు. శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. లేత మనసులు చిత్రం కోసం పిబి శ్రీనివాస్, సుశీల పాడిన పాట. దాశరథి సాహిత్యానికి సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

నువ్వొస్తావని చిత్రం కోసం రాజేష్, సుజాత పాడిన పాట విన్నారు. గీత రచన పి రవికుమార్, సంగీతం ఎస్ఎ రాజ్కుమార్. ఇంద్రధనస్సు కార్యక్రమంలో తరువాత పాట నోట్బుక్ చిత్రం కోసం

మగధీర చిత్రం కోసం రీటా అనూజ్ గురుద్వార్ పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలింతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో అన్నమయ్య కృత అమ్మవారి కీర్తనలు మొదటి భాగం వింటారు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ ఎస్ ఖాజా హుసేన్. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఆముదం సాగులో యాజమాన్యం గురించి శాస్త్రవేత్త డాక్టర్ పి శ్రీవళ్లిగారు అందించే వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 లలితగీతం, 7:05 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 7:15 భగవద్గీతా పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాత్యా కలాం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో అల్జీమర్స్ వ్యాధి చికిత్స గురించి డాక్టర్ విష్ణురెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:00 వేమన విశ్వదృష్టి గురించి శ్రీ యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 10వ భాగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 10:00 దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. అతిథి డాక్టర్ గోపీచంద్, పరిచయకర్త ఎన్ మణి. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు. 10:30 అలాగే 11:30 వాణిజ్య ప్రకటనలు వింటారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి. ఆ తరువాత వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:15 వాణిజ్య ప్రకటనలు వింటారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి. ఆ తరువాత వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి 5:00 ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో దూర విద్యా విధానం ద్వారా ఉన్నత చదువులు, ఈ విషయం గురించి శ్రీ బి శివశంకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి శివశంకర్ రెడ్డి. ఆ తర్వాత ఎస్ మృదులా గారు పాడిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 6:00 లలితగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలితగీతం, 7:05 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఇక రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి కె నారాయణమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 8:30 జాతీయ వార్తలు, 8:45 పుణ్యగిరి శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయం రూపకం వింటారు, నిర్వహణ శ్రీ జీవి రావు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టి కళ్యాణ్.

కళ్యాణ్ గారి సాక్సఫోన్ వాద్యం వింటారు. 10 గంటలకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 11:03 దాటి 42 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలను ముగిస్తూ తిరిగి రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు